శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:53. శుభోదయం.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం గురు పూజోత్సవాన్ని నిన్న అత్యంత వైభవంగా నిర్వహించింది. మానవ వనరుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులను ఘనంగా సత్కరించారు. విజయవాడలో జరిగిన రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మారుతున్న సామాజిక పరిస్థితులు, విద్యార్థుల ప్రవర్తనపై మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, మానసిక బలహీనతతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని, అందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు. 2029లోగా మరో 3 మెగా డీఎస్సీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఊరట కల్పించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తెలిపారు. రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్పై రాష్ట ప్రభుత్వం కొరడా జుడిపించింది. కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తూ పవిత్ర గోదావరి నదిని కలుషితం చేస్తున్నందుకు గాను ఏకంగా 21.01 కోట్ల భారీ పర్యావరణ జరిమానా విధించారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్తి పలికి ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా నోటా ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం నూతన నిబంధనలతో కూడిన 3 కీలక జీవులను జారీ చేసింది. నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వైస్ చైర్మన్ ఒక్కొక్కరు చొప్పున ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన భక్తిగీతాల కార్యక్రమాన్ని విందాం. ముందుగా శృతిలయలు చిత్రం నుంచి పూర్ణచందర్ గారు, వాణి జయరాం గారు కలిసి ఆలపించిన భక్తిగీతం.

0: వందనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
1: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెలా 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
3: 1000 బస్సులు ఆడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
1: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 DAలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10%, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే, నాకు డౌట్. సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదలాగా?
4: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 7:05 అవుతోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే

0: పెద్ద కలలు కనాలని, ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభి హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంఫాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా,

ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: TFM 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్, ma'am.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.37 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మరి మనం ఎంట్రీ చేసాం కాఫీ టైం ప్రోగ్రామ్కి. వెల్కమ్ మీ అందరికీ. మరి మీ అందరినీ సండే స్పెషల్గా అలరించేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనాని. మరి ఏంటి చందన, ఈరోజు స్పెషల్స్ అంటారా? చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ ఈరోజు బయట వెదర్ అయితే ఎట్లా ఉందంటే అసలు ఎవరు వద్దామా రాద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉండిపోయానమాట. అలా నిశ్శబ్ద వాతావరణంగా ఉంది బయట మొత్తం అంతా కూడా. మరి ఈ నిశ్శబ్దంలో కాస్త మంచి శబ్దాన్ని అంటే మంచి పాటల్ని మనం యాడ్ చేసేద్దాం మంచిగా వింటూ. మీరు కూడా హ్యాపీగా ఏ కాఫీయో టీయో తాగుతూ నా ప్రోగ్రామ్స్ని అలా వినేసేయండి. అదే సంగతి మరి మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఇవాళ కాఫీ టైం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, మంచి సాంగ్తో అలా స్టార్ట్ చేసేసాం మన కాఫీ టైంని. మరి అలా మంచి పాటలు మాటలు వింటే ఖుషి వచ్చేస్తుంది కదా. మరి ఈరోజు ఉన్న స్పెషల్స్ ఏంటో తెలుసుకుందామా. ముందుగా అయితే ఈరోజు నేషనల్ రీడ్ ఏ బుక్ డే. నిన్నేమో టీచర్స్ డే రోజు టీచర్ వచ్చి మీకు టీచర్స్ డే గురించి చెప్తే, ఈరోజు రోషిణి వచ్చి ఇవన్నీ చెప్తుంది. మమ్మల్ని చదవడమే మీ పనిగా పెట్టుకున్నారా అనుకుంటారు, నాకు అర్థమైందిలే. బట్ నేను తీసుకొచ్చిన ఈ డే స్పెషల్ ఏంటి అని అంటే, జస్ట్ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, అంటే చదువు మాత్రమే, మన స్కూల్లో కాలేజెస్లో నేర్చుకునే చదువు గురించి మాత్రమే కాదు, రీడ్ ఏ బుక్ డే అంటే మనం ఎప్పుడు కూడా పుస్తక పఠనాన్ని మర్చిపోకూడదన్నమాట. పుస్తక పఠనం వల్ల మనకి జ్ఞానం అలాగే ఆలోచన శక్తి రెండూ పెరుగుతాయి. మరి పుస్తకాలు చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటాం, అలాగే మన ఊహాశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ ఫోన్స్కి కొంత సమయం మనం దూరం పెట్టి పుస్తకం చదవడం అనేది మంచి అలవాటుగా మార్చుకోగలగాలి. సో ఈ రోజున మనం పూర్తిగా ఒక పుస్తకం చదవడం లేదా ఒక కొత్త పుస్తకాన్ని చదవడాన్ని ప్రారంభించడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలన్నమాట. సో చిన్నప్పటి నుంచి రీడింగ్ హ్యాబిట్ అనేది పిల్లలకి కూడా అలవాటు చేయాలి. సో అలా అలవాటు చేస్తూ పెంచితే వాళ్ళకి భాషా నైపుణ్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అది సంగతి, చదువుకోమని చెప్తున్నాను కదా అని చెప్పేసి స్కూల్కో కాలేజ్కి వెళ్ళి చదువుకోమని నేను చెప్పను. దట్టు ఇవాళ అసలే సండే, ఈరోజు అసలు చెప్పను. ఈరోజు నేను చక్కగా కామిక్ బుక్స్, వీకెండ్లో మనకి వీక్లీ బుక్స్ వస్తాయి, ఇలాంటి బుక్స్ మీకు చక్కగా పజిల్స్ చేసుకునే బుక్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నిటిని యూజ్ చేద్దాం. ఈరోజు రీడే బుక్ డే కాబట్టి మంచిగా ఇలాంటి బుక్ని ఏదన్నా వీక్లీ వన్స్ ఒకసారి మనం ఓపెన్ చేసి చదువుతూ మనలో కూడా కాస్త సృజనాత్మకత అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు పుస్తకాలు చదివే అలవాటుని ప్రోత్సహించడం కోసం ప్రతి ఏడు కూడా సెప్టెంబర్ 6న నేషనల్ రీడే బుక్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. మరి రోజు కొన్ని పేజీలు అలా ఒక పుస్తకం ఓపెన్ చేయడం, చదువుకోవడం, ఇదే ఒక కొత్త అలవాటుగా మార్చుకుంటే మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్ళం అవుతాం ప్రతిరోజు కూడా. అది సంగతి. మరి ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి అండ్ బర్త్డేస్ కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం, అన్నీ కూడా తెలుసుకుందాం. ఈలోపు మంచి పాట అయితే రెడీగా ఉంది, వింటూ ఆనందించండి కాఫీ టైంలో చందనతో కలిసి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మన దేశానికి సంబంధించి మంచి సాంగ్ అలా వినేశారు కదా, ఆజాదీ వచ్చిందంటే ఏదో తెలియని దేశభక్తి అలా అందరిలో ఉప్పొంగుతుంది. మరి అదే విధంగా ఈ రోజు ఒక దేశం తన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది అనమాట, అంటే ఆజాదీ పొందేసినట్టు. మరింతకీ ఏంటా దేశం అని అంటే స్వాజీలాండ్. సెప్టెంబర్ 6 స్వాజీలాండ్ వారు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. 1968 సెప్టెంబర్ 6 అయితే బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందిందనమాట ఈ దేశం. ప్రస్తుతానికైతే దాన్ని మనం ఎస్తువాని అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ పేరు 2018 మార్చబడింది, స్వాజీలాండ్ని ఎస్తువానిగా మార్చబడింది అనమాట, ఎస్వాతిని. అది విషయం. మరి ఈరోజు ఎస్వాతిని దేశ ప్రజలు ఎంతో ముఖ్యమైన జాతీయ పండుగగా ఈ వేడుకను అయితే జరుపుకుంటూ ఉంటారు, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని. మరి స్వాతంత్రం అనేది దేశ ప్రజలకు తమ సొంత పాలన మరియు జాతీయ గుర్తింపుగా ఎలా అయితే బలపడుతుందో, మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొనే వారి దేశ చరిత్ర గురించి కానీ సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంతేకాదు అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ స్వాజిలాండ్లో, సో వాళ్ళందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు, అలాగే అధికారిక కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ఇండిపెండెన్స్ డే అంటే స్వేచ్ఛకి మనకి విలువనివ్వటం, అలాగే దేశ ఐక్యతకి ప్రాముఖ్యత ఇవ్వడం, ఈ రెండూ కూడా మనకి కనబడుతూ ఉంటాయి కదా. దేశం ఏదైనా సరే స్వాతంత్రాన్ని పొందింది అంటే దాని వెనుక ఎంతో పోరాటం అనేది జరిగే ఉంటుంది. మరి ఆ విధంగా వీళ్ళందరూ కూడా 1968 సెప్టెంబర్ 6 స్వాతంత్రాన్ని పొందారనమాట. సో మరి వారందరికీ కూడా

తరపున విష్ చేసేద్దాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇదే రోజున మనకి 1499లో ఒక సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. అదే బొనైరి ఫ్లాగ్ డే అన్నమాట. సెప్టెంబర్ 6న బొనైరిలో జరుపుకుంటూ ఉంటారు ఈ ఫ్లాగ్ డే అనేది. అసలు ఇంతకీ ఏంటి బొనైరి అంటే, కరీబియన్ సముద్రం ఉంటుంది తెలుసు కదా, సో ఆ సముద్రంలోని ఒక ద్వీప దేశం లాంటిది అన్నమాట. సో ఇది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే, ఈ కరీబియన్ అనేది నెదర్లాండ్స్లో కనబడుతుంది. సో అక్కడున్న ఒక చిన్న ద్వీపం ఈరోజు ఫ్లాగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. అది విషయం. మరి యూరోపియన్ అన్వేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ద్వీపాన్ని తొలిసారిగా 1499 సెప్టెంబర్ 6న కనుగొన్నారనమాట. అంటే ఇక్కడ ఒక ద్వీపం ఉంది అని చెప్పి తెలుసుకుంది ఆ రోజునే. మరి అదే రోజున ఇక్కడున్న ప్రజలు తమ ద్వీపం యొక్క సంస్కృతిని, అలాగే వాళ్ళ ద్వీపం యొక్క సాంప్రదాయాల్ని అందరికీ తెలిసే విధంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈరోజు వాళ్ళు ఫ్లాగ్ డే కాబట్టి బొనైరి జెండా ఏదైతే ఉంటుందో దాన్ని ఎగురవేస్తారనమాట, ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. సో అలా వాళ్ళ జాతీయ గీతాన్ని కూడా ఆలపిస్తారు ఇదే రోజున. సో మరి వాళ్ళ జెండా విషయానికి వస్తే, మనకి ఆ జెండాలో నీలం, పసుపు, తెలుపు, నలుపు, ఎరుపు ఇలా 5 రంగులు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు జెండాలో మనకు ఒక 6 కోణాల నక్షత్రం కూడా కనబడుతూ ఉంటుంది. మరి దీన్ని మనం ఎలా మనం సూచిస్తుంది అని అంటే కనుక, బొనైరిలోని మొదటి 6 సెటిల్మెంట్స్ అనమాట. అంటే మనకి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎట్లా అయితే ఈ ప్రజల సమస్యలు అనేవి వాళ్ళు పరిష్కరించి ఉంటారు చూసారా, అలా వాళ్ళు అక్కడ బొనైరిలో జరిపిన మొదటి 6 సెటిల్మెంట్స్ని సూచించే విధంగా ఒక 6 కోణాల నక్షత్రం అనేది ఆ జెండాలో ఉంటుందన్నమాట. సో మరి ఈరోజు అక్కడ బొనైరిలో ప్రజలందరూ కూడా తమ ఐక్యతని చాటుతూ ఉంటారు దేశభక్తి పరంగా. అదేవిధంగా సంస్కృతికి, అలాగే వాళ్ళ స్థానిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సాంప్రదాయాలు, వాటి అన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా మంచి వేడుకలు కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు 2 దేశాలు అలా వాళ్ళ నేషనల్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి కదా. మరి ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన స్పెషల్ డేస్, అయితే అవి నేను మీకు షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్లో మనకి కనిపించే ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే అనమాట. మరి ఇంతకీ ఎవరు తను తెలుసుకుందాం. మరి ఈరోజు యాక్ట్రెస్ ఐశ్వర్య లక్ష్మి బర్త్డే అనమాట. మరి మలయాళం, తమిళ్, తెలుగు ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే నటించారు. 2017లో వచ్చిన మూవీ నుంచి మనకి ఆవిడ సినిమాల్లో నటించడం, అంటే సినీ ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. అండ్ మనకి బాగా తెలిసిన మూవీ అంటే PS1, PS2 అనమాట. సో వీటిలో మంచి క్యారెక్టర్లో అయితే మనకి కనిపిస్తారు. మరి అమ్ము అనే సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిపోయారు. మరి ఇంతకీ ఎవరో చెప్పేశారు కదా, ఐశ్వర్య లక్ష్మి. మరి ఈ పాట వినగానే మీకు గుర్తొచ్చేస్తారు ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. మరి ఈ పాట వింటూ ఉండండి. PS1 మూవీ నుంచే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా PS1 మూవీ నుంచి. మనం కాఫీ టైంలో ఉన్నాం, మరి సండే ఈరోజు, ఏమన్నా పనులున్నాయా ఇంతకీ బయటకు వెళ్ళి చేయాల్సినవి? ఏముందిలే, ఇవాళ సండేనేగా, కాసేపు రెస్ట్ తీసుకుందాం, రేపు చూసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తున్నారా? సో అందుకోసమే ఒక స్పెషల్ డే అయితే ఉంది. మరి మనం చేయాల్సిన పనులను

తర్వాత చేద్దాంలే అంటూ వాయిదా వేయడం అనేది మనం పక్కన పెట్టేయాలి. అండ్ పనులను వాయిదా వేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు స్పెషల్ డే ఉంది. మరి ఇలా తర్వాత చేస్తాను అనే ఒక మైండ్ సెట్ని ఏదైతే ఉందో, అది వాయిదా వేసే మైండ్ సెట్ ఏదైతే ఉందో, దాన్ని ఫైట్ ప్రొకాస్టినేషన్ అని చెప్పి అంటారనమాట. మరి ఈరోజు అదే డే అనమాట, ఫైట్ ప్రొకాస్టినేషన్ డే. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6 అయితే మనం ఈ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మనం చేయాల్సిన పనులని మనం తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేయటాన్నే ఈ ఫైట్ ప్రొకాస్టినేషన్ అంటారన్న కదా. మరి పనులు వాయిదా వేయటం వల్ల మనకి ఒత్తిడి పెరుగుతుంది. అండ్ అంతేకాదు మనం చేసే పని నాణ్యత కూడా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయాలనుకుంటే అప్పుడు చేసేసామనుకోండి, పర్ఫెక్ట్గా ఆ టైంకి అయిపోతుంది అనమాట పని. లేదు అని చెప్పి వాయిదా వేసాను, అమ్మో ఇప్పుడు ఈ పని చేయడం మర్చిపోయాను కదా అని చెప్పి స్పీడ్ పెరిగి ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక డిస్ట్రాక్షన్ రావటం, ఏదో ఒకటి జరగచ్చు. అప్పుడు మనం చేసే పనిలో నాణ్యత అనేది తగ్గిపోతుంది. సో మనకి కష్టంగా అనిపించే పనిని ముందుగా ప్రారంభిస్తే ఈ ప్రొకాస్టినేషన్ని మనం అధిగమించవచ్చు, అదే ఒక మంచి మార్గం అని చెప్తున్నారు నిపుణులు. అయితే మరి పెద్ద పని చిన్న పని అని స్టెప్స్గా అలా డివైడ్ చేసుకొని పూర్తి చేయడం బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొత్తం పట్టే హాఫ్ డే పడుతుంది అనుకోండి, ఒక వర్క్ స్టార్ట్ చేశారు ఒక హాఫ్ డే పడుతుంది, దాన్ని ఒక 1 అవర్ చేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో 1 అవర్ చేసి అలా చేయాలి. అప్పుడు మీకు పని ఒత్తిడి అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టు డూ లిస్ట్ అనేది తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది రాసి పెట్టుకొని ఉంటే కనుక మనం మర్చిపోకుండా ఇలా పోస్ట్పోన్ చేయకుండా మనకి ఎప్పటికప్పుడు మన పనులు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సో అది విషయం మనం పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట పనులు కూడా ఈజీగా. అండ్ ఒక పని పూర్తయిన తర్వాత మనకి మనమే ఒక రివార్డ్ ఇవ్వటం కూడా ఒక మంచి మోటివేషన్ని పెంచుతుంది అన్నమాట మనలో. వావ్ మొత్తానికైతే నీ పని పూర్తి చేస్తా అని చెప్పి, వాహ్ నువ్వు శభాష్ రా అని చెప్పి మన హీరోలు అద్దంలో చూసుకొని అనుకుంటుంటారు చూసారా, అలా మనకి మనం కూడా అనుకోవాలన్నమాట. సో టుమారో అనే మాటని తగ్గించేసి టుడే అనే మాటను మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. సో అలాంటప్పుడే ఈ ఫైట్ ప్రొకాస్టినేషన్ అనేది మన మైండ్లోంచి పక్కకి నెట్టేయబడుతుంది. అది విషయం. సో నేను ఇవాళ కాఫీ టైంలో చెప్పాను చూసారా, మైండ్ ఎఫెక్ట్స్ రిలేటెడ్. ఎప్పుడైతే గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుతుంటాం కదా, మరి ఈరోజు కాఫీ టైంలోనే మాట్లాడుకున్నాం కాబట్టి ఇది అనమాట స్పెషల్ డే, ఫైట్ ప్రొకాస్టినేషన్ డే. మరి ఇంకా తెలుసుకుంటారు కానీ మంచి విషయాలు అయితే ఈలోపు మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి కాఫీ టైంలో.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు జనతా గారి సినిమా నుంచి డిఎస్పీ గారి కంపోజిషన్ లో. మరి మనం కాఫీ టైంలో ఇంకా తెలుసుకుందాం. స్పెషల్ డే ఒకటి. సాధారణంగా మనకి కొంత లోడ్ టైం అనేది రావచ్చు, అంటే అప్పుడప్పుడు మనకు కూడా పక్కన ఒకళ్ళు ఉంటే బాగుండు, లేకపోతే మన బాధని ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళకి, ఒంటరిగా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి పక్కన ఒకళ్ళు లేకపోయినా కేవలం ఒక చిన్న రాయి ఉంటే చాలు, ఒక నిశ్చలంగా ఉండే ఒక రాయి ఉంటే చాలు, ఆ రాయే మన బాధలన్నింటినీ పక్కకి నెట్టేస్తుంది అని చెప్పి ఒక స్పెషల్ డే ఉంది తెలుసా, వెరైటీగా ఉంది కదా. సో నేషనల్ పెట్ రాక్ డే అనమాట ఈరోజు. సాధారణంగా ఎవరన్నా పెంపుడు జంతువుల్ని, పెంపుడు జంతువులతో పాటు పక్షుల్ని లేదా జలచరాల్ని ఏవో ఒకటి పెంచుకుంటూ ఉంటారు కదా, ఫిషెస్ అని, లేకపోతే ప్యారెట్స్ అని, లేకపోతే డాగ్స్ అని, క్యాట్స్ అని, వీలైతే చాలామంది ఆవుల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇలా రకరకాల జంతువుల్ని, పక్షుల్ని పెంచుకుంటూనే ఉంటారు. మరి అవి మూగజీవులు, అవి చక్కగా మనకి మనతో పాటే మింగిల్ అయిపోతూ ఉంటాయి, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ ఆ జంతువుల్ని కూడా పెంచుకోకుండా ఒంటరిగా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ డే అనమాట. సో ఈరోజు నేషనల్ పెట్ రాక్ డే, సెప్టెంబర్ 6th అయితే మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ డే విషయంకి వచ్చేస్తే 1970లో ఈ పెట్ రాక్ డే అనేది స్టార్ట్ అయిపోయింది. మరి ఈ రాయి అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఒక నిశ్చలంగా ఉన్న రాయిని అలా మనం అందమైన రూపం తీసుకురావచ్చు, ఒక అందమైన పెయింట్ వేసి. సో అట్లా ఆ పెయింట్ మనకి చూడగానే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అండ్ ఆ పెయింట్ చూడగానే మనకి అప్పటి వరకు ఉన్న బాధ పక్కకి వెళ్ళిపోయి నవ్వు వస్తుంది. ఇలా మన ఆ వేసిన ఆ చిన్న రాయి ఏదైతే ఉందో అది మన లైఫ్లోని చిన్న చిన్న చేంజెస్ని పెద్ద పెద్ద చేంజెస్గా కూడా మార్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒక రాయి ఏదైనా చేయగలదు, దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక చిన్న పెయింట్ మనం యూస్ చేసుకుంటే ఆ పెయింట్ వల్ల మనకి ఆ రాయి అనేది మనలో ఉన్న ఎమోషన్ని మార్చేయగలదన్నమాట. అలా చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న వస్తువులు మనకి పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయని చెప్పి ఈ స్పెషల్ డే మనకి చెప్తుందన్నమాట. అది సంగతి. మరి ఈరోజు నేషనల్ రాక్ డే. మరి ఇది కాఫీ టైం ప్రోగ్రామ్ అయితే, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ మీ అందరికీ మంచి విషయాలు షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ విజయవాడలో, అండ్ ఇప్పుడు మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లోని విద్యార్థులు ఐఐటి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా తీర్చిదిద్దాలని, ప్రాథమికంగా కనీసం 5 నుంచి 10% విద్యార్థులు ఇలా ప్రవేశాలు పొందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. బాలల భవిష్యత్తే దేశానికి నిజమైన సంపద అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. నేరాలకు పాల్పడిన సంరక్షణ అవసరమైన పిల్లలను నేరస్తులుగా చూడకుండా చట్టపరమైన సమస్య, చట్టంతో సంఘర్షణ పడిన వారిగా పరిగణించాలన్నారు. భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత ప్రతిభ చాటుతున్న 5 అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన పాలసీలను ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ప్రధాన కార్యదర్శి సానా సతీష్ బాబు క్రికెటర్లకు అందజేశారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగుతోందని కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు. ఏలూరు నగరంలో ప్రస్తుతం ఉన్న 50 వార్డులను 62 వార్డులుగా విభజిస్తూ నూతన సరిహద్దులతో కూడిన ప్రాథమిక ముసాయిద ప్రతిపాదనను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి నెలా క్రమం తప్ప

లేకుండా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం రహత్ పథకాల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత యోజన అనేది భారత ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపానెల్డ్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అంటే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్డుల ద్వారా 5 లక్షల రూపాయల బీమా అందుబాటులో ఉంది. అర్హులైన వారు pmjy.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక సంక్లిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994ను పక్కాగా అమలు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ ఈ రోజు నుంచి స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

8:05 అయిపోయింది. మనం ఎంట్రై చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు బయట మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? అసలే సండే, మీరు అందరూ బయటకు వెళ్ళి ప్లాన్స్ వేసుకుని ఉంటారు కదా, మరి పెట్రోల్ లేకపోతే ఎట్లా? మరి రేట్స్ తెలుసుకోండి, పెట్రోల్ కొట్టించేసుకోండి లేని వాళ్ళైతే. మరి లీటర్ పెట్రోల్ వచ్చేసి 117.78 రూపాయలు ఉందన్నమాట. అలాగే లీటర్ డీజిల్ వచ్చేసి 105.36 రూపాయలు ఉంది. అది విషయం. మరి పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే నేను షేర్ చేశాను, అలాగే బంగారం వెండి ధరలు కూడా షేర్ చేస్తాను. మరి ఈలోపు మంచి పాట కూడా వినిపించేస్తాను, వింటూ ఆనందించండి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి 1 గ్రాము బంగారం వచ్చేసి 24 క్యారెట్ల బంగారం అయితే గనక 15,480 రూపాయలుంది. అలాగే ఒక తులం కాస్ట్ బంగారం అంటాం కదా, సో అదైతే 1,54,800 రూపాయలుందనమాట. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే 1 గ్రాము 14,190 రూపాయలుంది. అండ్ అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము వచ్చేసి 11,610 రూపాయలుందనమాట. సో అవి బంగారం ధరలైతే. మరి వెండి ధర ఎలా ఉంది అని అంటే 1 గ్రాము వెండి వచ్చేసి 255 రూపాయలుంది 1 గ్రాము వెండి. అలాగే కిలో వెండి వచ్చేసి 255,000 రూపాయలుందనమాట. అది విషయం. మరి బంగారం వెండి ధరలు ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మరి మీరు ఈరోజు సండే ప్లాన్స్ ఏమైనా పెట్టుకుని ఉంటే కనుక, సో మీ రేట్కి తగ్గట్టు చూస్ చేసేసుకోండి. అది విషయం. మరి ఇంకొక మంచి పాట వస్తుంది, ఆ తర్వాత మంచి విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
2: అంత లేదు, నీకంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో చాలా విషయాలు తెలుసుకుందాం. మరి గోపాల గోపాల నుంచి సాంగ్ అయితే వినేశారు కైలాష్ కేర్ పాడగా. మరి ఈ పాటలో మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఎందుకో అని చెప్పి. మరి నిజమే, నిజంగా చాలా విషయాలలో మనం మూఢనమ్మకాలలాగా నమ్ముతూ ఉంటాం కదా. మనం రోజు చాలా విషయాలు వింటూ ఉంటాం, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అది చేస్తే అది జరుగుతుంది, ఇలా చేస్తే మన ఆరోగ్యానికి మంచిది, అలా చేస్తే తప్పు, ఇలా రకరకాల మాటలు మన పెద్దవాళ్ళు చెప్పినవి వింటూ ఉంటాం. అండ్ వాటిలో చాలా వరకు నిజాలు ఉంటాయి అండ్ చాలా వరకు అపోహలు కూడా ఉంటాయి. కానీ అందులో నిజమెంత, అపోహం ఎంత, ఇది మనం తెలుసుకుందాం ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. అంటే కొన్ని కామన్ మిత్స్ గురించి తెలుసుకొని వాటి వెనుకున్న అసలు ఫ్యాక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ ఏంటి తెలుసుకుందాం. మరి రాత్రిపూట తలస్నానం చేస్తూ ఉంటారు అంటే కుదరక కొంతమంది హడావిడిగా రేపు ఎర్లీ మార్నింగే మనం లాంగ్ జర్నీ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు నైటే అలా హెడ్ బాత్ చేసేసి నిద్రపోయి రెడీ అయిపోతారనమాట సగానికి. సో అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, రాత్రిపూట తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది అని చెప్తారు చాలామంది. అవునా, నిజానికి రాత్రిపూట జలుబు చేస్తే మనకి తలస్నానం చేయడం వల్లే వచ్చింది అని అనుకోవడం కాదు. అలా జలుబు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే వైరస్ అన్నమాట. రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల నేరుగా జలుబు అయితే రాదు, మన తడి జుట్టు ఎప్పుడైతే ఉంటుందో అది ఎక్కువసేపు అలా ఉండడం, చలి లేకపోతే అసౌకర్యం.

వాతావరణం ఉంటుంది చూసారా, చల్లని వాతావరణం. ఆ వాతావరణంలో మనకి ఎక్కువసేపు మనం గడపడం, అంటే తలస్నానం చేసిన తర్వాత మనం గడపడం, ఇలా చేయడం వల్ల మనకి జలుబు అనేది చేస్తుంది. కానీ రాత్రిపూట తలస్నానం చేస్తే జలుబు చేయదన్నమాట. సో తలస్నానం తర్వాత జుట్టు ఆరపెట్టుకుంటే రాత్రిపూట చేసినా కూడా మీకు కోల్డ్ అనేది రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి. అండ్ మనకి చాలామంది వాటర్ తప్పనిసరిగా తాగాలి, రోజు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి అని చెప్తూ ఉంటారు కదా. కానీ నిజానికి 8 గ్లాసులు నీళ్లు తాగితే సరిపోతుందా, లేదా ఒకవేళ 8 గ్లాసులే ఎక్కువవుతాయా, ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా 8 గ్లాసులే అవసరం అనేది ఒక ఫిక్స్డ్ రూల్ కాదు. మన శరీరాన్ని బట్టి, మన శరీర దీన్ని బట్టి, మనం చేసిన యాక్టివిటీస్ని బట్టి, అండ్ అంతేకాకుండా మన వయసును బట్టి, ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి, అంటే చలికాలం, వానాకాలం, ఎండాకాలం, ఇలా వాతావరణం మారుతూ ఉంటుంది కదా, వాటిని బట్టి, అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి, వీటన్నిటినీ కన్సిడర్ చేసుకొని మన నీటి అవసరం అనేది మారుతుంది అన్నమాట. మన వయసుకు తగ్గట్టుగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంత నీరు తాగాలి అనేది ఆల్రెడీ డిసైడ్ చేసేసి ఉంది. అండ్ అంతేకాకుండా వాతావరణం, వాతావరణాన్ని బట్టి మనం కాస్త ఎక్కువగా తక్కువగా నీళ్లు తీసుకుంటూనే ఉంటాం. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్, మనం ఎక్కువగా కూర్చునే వర్క్ చేస్తూ ఉంటే వాటర్ చాలా అవసరం అవుతాయి, దాహంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఆహారం, ఒకవేళ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్, అంటే సొరకాయ, బీరకాయ ఇలాంటి కంటెంట్ ఉన్న ఫుడ్ మనం ఆల్రెడీ తీసుకుని మళ్ళీ నీరు తాగితే ఎక్కువైపోతుంది అన్నమాట నీటి శాతం అనేది. సో ఇవన్నిటినీ బేస్ చేసుకునే మనం 8 గ్లాసులు నీళ్ళనే కొలతని మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో ముఖ్యంగా వేడి వాతావరణం లేదా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫ్లూయిడ్ అనేది మనకి బాడీకి అవసరం అవుతుంది, కాబట్టి అప్పుడు ఎక్కువ నీరు తీసుకోవడం అవసరం. అది విషయం. అండ్ చాలామంది ఇప్పుడు షుగర్తో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే గ్లూకోజ్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉండి, ఫ్యాట్ ఎక్కువగా ఉండి, వాళ్ళు కూడా స్వీట్ని దూరం పెట్టేసి ఎక్కువగా న్యాచురల్ అని చెప్పేసి హనీ, అంటే తేనెను ఎక్కువగా తీసుకుంటూ ఉండుంటారు. నిజానికి తేనె ఎక్కువగా తినచ్చా, అది మన మిత్ అయితే, నిజంగా తినచ్చు అని చెప్పేది మిత్, అంటే అపోహ. హనీ సహజమైంది అయినప్పటికీ, అంటే అలాగ తేనెపట్టు నుంచి తయారైంది అయినప్పటికీ, అందులో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది, క్యాలరీస్ కూడా ఉంటాయి. కాబట్టి షుగర్ ఫ్రీ ఫుడ్డే తేనె అని అనుకోవడం అపోహ, అది సంగతి. ఆరోగ్యకరమైన డైట్లో భాగంగా మనం తేనెను తీసుకోవచ్చు, అది కూడా కొంతవరకు, ఒక టేబుల్ స్పూన్, ఒక టీ స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోగలగాలన్నమాట. అంతకు మించి ఎక్కువ రోజు 2 పూట్ల 3 పూట్ల అలా తినకూడదు, అది విషయం. సో అలా తింటే కొంచెం మనకి షుగర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, అది సంగతి. ఇలాంటివి కొన్ని అపోహలు, నిజాలు చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి నా దగ్గర, నేను మీతో షేర్ చేస్తాను. ఇలా ఒక మంచి పాట వినేద్దామా? హనీ ఈజ్ ద బెస్ట్ కదా, మరి వినేద్దాం.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

సంక్రాంతి మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. మనమైతే గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి ఈ రోజు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కొన్ని నిజాలు అపోహల గురించి. అయితే మరి వీకెండ్ వస్తే చాలా మంది ఎక్కువ నిద్రకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా. వారమంతా కష్టపడి రోజంతా ఆ రోజు వీకెండ్ సాటర్డే సండేస్ వచ్చినప్పుడు ఖాళీ వచ్చినప్పుడు ఎక్కువసేపు 12 గంటలు 14 గంటలు ఇలా నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి అలా ఎక్కువసేపు నిద్రపోతే అమ్మయ్య వీకెండ్ అంతా కాస్త మనం ఎనర్జెటిక్గా ఉంటామని అనుకుంటూ ఉంటారు. అదంతా అపోహ మాత్రమే. నిజానికి నిజమేంటి అని అంటే, సో వీకెండ్లో ఎక్స్ట్రా స్లీప్ కొంతవరకు మనం అలసటిని తగ్గిస్తుంది. అంతేగాని ప్రతిరోజు సరైన సమయంలో నిద్రపోవడాన్ని పూర్తిగా అది రీప్లేస్ చేయదన్నమాట. అంటే మనకి రెగ్యులర్ స్లీపింగ్ షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది కదా. రోజుకు మనం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో నిద్ర అనేది ఉండాలి, స్లీప్ సైకిల్ అనేది. దాన్ని ఈ మీరు పడుకునే ఈ వీకెండ్లో నిద్రపోయే 14 గంటలు అనేది ఫుల్ఫిల్ చేయదు. కాబట్టి మీరేం చేయాలి, రెగ్యులర్గా ప్రతిరోజు సుమారు 6 నుంచి 8 గంటల నిద్ర ఉందా లేదా అనేది చూసుకోవాలి. వీలైతే దానికి తగ్గట్టుగా మీ డేని ప్లాన్ చేసుకోవాలి. సో అప్పుడే మన శరీరానికి మెదడుకి రెండిటికి ఉపయోగకరం అనమాట. అది విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫోన్ ఛార్జింగ్లో పెట్టి నిద్రపోతే తప్పకుండా ఫోన్ పేలిపోతుంది. ఈ విషయం మనం చాలామంది విన్నాం కదా. సో మంచి క్వాలిటీ ఫోన్స్ లేదా ఛార్జర్స్ సేఫ్టీ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ ఫోన్ పేలడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, వోల్టేజ్ దగ్గర ఏదైనా మార్పులు జరిగినప్పుడు. లేదు అని అంటే ఏదైనా డ్యామేజ్డ్ బ్యాటరీ కానీ, లేకపోతే సరిగ్గా పనిచేయని ఛార్జర్స్ కానీ, లేకపోతే మీరు పెట్టిన ఆ ప్లేస్ వేడి తగిల ప్రదేశం అంటే సూర్యరశ్మి పడడం కానీ, లేకపోతే వంటగదిలో పెట్టుకోవడం కానీ, ఇలా వేడి తగిలే ప్లేసెస్లో పెడితే కనుక అలాంటప్పుడు మాత్రమే. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్ ఛార్జింగ్ పెడితేనే పేలుతుంది అనేది అపోహ. నిజానికి ఎప్పుడు పేలుతుంది తెలుసా? మన ఫోన్ని మనం దిండు కింద పెట్టుకొని నిద్రపోతే అనమాట. సో అలా పెట్టి మనం నిద్రపోతే అప్పుడు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత వరకు మన హ్యాండ్ డిస్టెన్స్ అంత దూరంలో పెట్టుకోగలగాలి ఫోన్ని. అప్పుడు మనకి ఈ ఇబ్బంది ఏవి రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫోన్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎప్పుడు కూడా కరెక్ట్ క్వాలిటీ ఉన్నవే మెయింటైన్ చేయగలగాలన్నమాట. మంచి ఛార్జర్స్, మంచి బ్యాటరీ సిస్టమ్ ఉందా లేదా, అలాగే మంచి యూఎస్బి కేబుల్స్ ఉన్నాయా, పెన్ డ్రైవ్స్, ఇలా ఏవి యూస్ చేసినా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం ఏవి యూస్ చేసినా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట వాటిలో. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆలస్యంగా భోజనం చేసి నైట్ అవుట్ చేసి వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ చాలామంది ఈ 11 to 12 కొత్త ఇది వచ్చేసిందనమాట, ట్రెండ్ అనమాట. 11 to 12, 12 to 1 ఈ టైంలోనే తిండి తినాలి అనే ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు రన్ అవుతుంది కదా. సో 8 తర్వాత తింటే తప్పకుండా బరువు పెరుగుతారు అనే ఒక అపోహ ఉంది. నిజమేనా అంటారా? 8 తర్వాత తింటే తప్పకుండా బరువు పెరుగుతారా? మేబీ పెరగచ్చు, పెరగకపోవచ్చు. 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. సో వెయిట్ గెయిన్ అంటే కేవలం క్లాక్లో టైం మాత్రమే కారణం అవ్వదు. అంటే 8 తర్వాత తింటేనే వెయిట్ గెయిన్ అవుతాము అనేది అపోహ మాత్రమే. రోజంతా మనం తీసుకునే క్యాలరీ ఫుడ్, అలాగే దాని క్వాలిటీ అంటే మనం తీసుకున్న ఆహారం యొక్క విలువ, అండ్ అంతేకాదు మనం చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా మన బరువు పెరగడానికి కారణాలే. సో రాత్రి చాలా ఆలస్యంగా హెవీ మీల్స్ తినడం, కొంతమందిలో అది డైజెషన్ ప్రాబ్లంగా మారుతుంది, కొంతమంది స్లీప్ ప్రాబ్లంగా మారుతుంది అనమాట. అంటే కొంతమందికి అరగకపోవచ్చు, కొంతమందికి నిద్ర రాకపోవచ్చు, ఇలా మారుతుంది. తప్పితే బరువు పెరగడం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే ఉంటుంది. రాత్రి 8 తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 8 తర్వాత తేలికైన ఆహారం తీసుకున్నారనుకోండి, ఏదైనా స్నాక్స్ లాగా కానీ, లేకపోతే లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఇలాంటివి తీసుకుంటే బరువు ఎలా పెరుగుతారు చెప్పండి? పెరగరు కదా. మనం తీసుకునే ఫుడ్, దాని రకాల క్వాలిటీస్, మీన్ క్యాలరీస్, ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి ఇలాంటి మిత్ అనేవి, అపోహలు అనేవి. అవేంటో నేను మీతో షేర్ చేస్తాను ఒక చిన్నపాటి తర్వాత. అవేంటో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఎస్, మంచి సాంగ్ అలా ఉపన్యాసం నుంచి వినిపించాను కదా. మరి ఈరోజు మన ఈ నిజాలేంటి, అపోహలేంటి, ఇవన్నీ తెలుసుకుంటాం కదా. సో 8 తర్వాత అంటే తక్కువ తప్పకుండా బరువు పెరుగుతారు అంటే చెప్పా కదా, దానికి తగ్గట్టు మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి చలికాలం లేదా వర్షాకాలం లేదా ఎండాకాలం, ఇలా కాలం ఏదైనా సరే చల్లటి నీళ్లు తాగడం వల్ల తప్పకుండా మన గొంతుకి నొప్పి వస్తుంది, కాబట్టి మీరు ఎవరో చల్లని నీళ్లు తాగకండి అని చెప్పి అంటుంటారు కదా. నిజానికి ఇది అందరికీ సంబంధించింది కాదు. గొంతు నొప్పి అనేది అందరికీ వస్తుందా అంటే అందరికీ వర్తించదు. ఎవరైతే ముందుగా జలుబుతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరికైనా ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉండి ఉండడం, వాళ్ళ బాడీ ఈ చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఇది వర్తిస్తుంది. అండ్ చల్లని నీరు తాగడం వల్ల వెంటనే మనకేమీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు, అది చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. గొంతు నొప్పికి రకరకాల వైరస్లు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కారణాలు అవుతాయన్నమాట. సో త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి చాలామంది ఒక కూల్ డ్రింక్ అంటే కూల్గా ఉండే వాటర్ కానీ లేకపోతే ఇతర జ్యూసెస్ ఏవి తీసుకున్నా సరే మనకి అది తాత్కాలికంగా మనకు ఒక డిస్కంఫర్ట్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట మన గొంతులో. అబ్బా ఇది ఎందుకు ఇచ్చావు నాకు, నాకు అసలే బాగాలేదు కదా అని చెప్పి మన గొంతే మనకు చెప్తుంది అనమాట. అది సంగతి. నిజానికి చల్లని నీరు తాగితే తప్పకుండా గొంతు నొప్పి వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. అది అన్ని సందర్భాల్లో కాదు, అందరికీ కాదు, అది కొంతవరకు మాత్రమే, కొంతమందికి మాత్రమే. అది విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, రోజు ఒక గుడ్డు తినండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, కానీ చాలామంది ఏమనుకుంటారు, గుడ్డు తింటే కొలెస్ట్రాల్ చాలా వరకు పెరిగిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకోవడం కూడా నిజంగా ఒక అపోహే. నిజానికి రోజు ఒక గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అని చెప్పి మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనకు. మన గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఇది ఒక సాధారణంగా ఒక డైట్ లాగా మారుతుంది. అలాగే ఒక మొత్తం డైట్ ప్యాటర్న్ని మనం మార్చాలి అని అనుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపే ఒక ఫుడ్ ఐటెం అన్నమాట ఎగ్ అనేది. సో మనకి ఫుడ్ ఐటమ్స్లో ఈ గుడ్డు అనేది మనం తీసుకోవచ్చు, బట్ అది మితంగా తీసుకోవాలంటే రోజు తినచ్చు, ఒక గుడ్డు తింటే ప్రాబ్లం లేదనే చెప్తున్నారు నిపుణులు అయితే, కానీ ఎక్కువ తినకూడదు, దానివల్ల మనకి ఇబ్బంది అనమాట. సో గుడ్డు తినచ్చు, అది విషయం. సో ఇలాగా అపోహలు అయితే మీరందరూ తొలగించుకొని మంచిగా నిజాలనైతే పరిగణించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జోరుగా షోరుగా కలుద్దాం. ఇప్పుడైతే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ట్రంక్ రహదారులు, లాంగ్ పోలింగ్ స్కీమ్, లేఅవుట్ల నిర్మాణ పనులను అమరావతి అభివృద్ది సంస్థ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2027 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్రపతి నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సమయంలో రాష్ట్ర విపత్తు నివారణ, అగ్నిమాపక దళ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎనలేనివని ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణ అన్నారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తూ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. రాబందులు అనగానే అందరికీ మనసులో ప్రతికూల భావనే కలుగుతుంది, కానీ సమస్త జీవకోటికి అవి చేస్తున్న పారిశుద్ధ్య సేవ అనన్య సామాన్యమైంది. ప్రపంచంలో మనుషులకు మాత్రం

మాత్రమే మరణానంతరం అంత్యక్రియలు జరుపుతారు. మానవేతర కళేబరాలన్నీ ప్రకృతిలో అలాగే ఉండిపోతాయి. అయితే అవి ఆ కళేబరాలను ఆహారంగా స్వీకరించి ప్రాకృతిక పరిశుభ్రతను, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయి. రాబందులు ఆ పని చేయకపోతే మనం అనేక రకాల వైరస్ల బారిన పడే ప్రమాదంలో పడతాము. అందుకే రాబందులను పరిరక్షించుకునేందుకు సెప్టెంబర్ నెల మొదటి శనివారాన్ని అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: మూర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఏ చిన్ని, ఏం చేస్తున్నావు? నీకు ఏబిసిడీలు వచ్చా?
1: వచ్చు.
0: చెప్పు చూద్దాం.
1: A for apple, B for boy, C for cat, D for dog.
0: ఇవైతే చిన్నప్పటి ఏబిసిడీలు. మరి ఆరోగ్యాన్నిచ్చే ఏబిసిడీలు తెలుసా?
2: ఆరోగ్యాన్నిచ్చేవా?
0: హెల్దీ ఆల్ఫాబెట్స్.
2: అవేంటి?
0: విటమిన్ ఏ, బి, సి అండ్ విటమిన్ డి.
2: వేటిలో ఉంటాయి?
0: విటమిన్ ఏ కావాలంటే ఆకుకూరలు, క్యారెట్, చిలకడ దుంప, గుమ్మడికాయలు, పాలు, గుడ్లు వీటిలో ఉంటుంది. మరి విటమిన్ డి విషయానికి వస్తే బాదం, చేపలు, ఆకుకూరలతో పాటు ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో కూడా లభిస్తుంది. ఇంకా జామ, నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం వీటిలో విటమిన్ సి లభిస్తుంది. మరి విటమిన్ డి అయితే పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పాల పదార్థాల నుంచి డి విటమిన్ ఈజీగా లభిస్తుంది. ఇవన్నీ సమపాళ్లలో తీసుకుంటే ఎవరినైనా డి కొట్టచ్చు.
3: ఇంకెందుకు ఆలస్యం? ఏబిసిడీలను చదవటమే కాదు, తినేద్దామా?

9:05 45 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, సో ప్రతి సంవత్సరం కూడా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 7th వరకు కూడా మనమైతే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మంచి విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అసలు ఈ న్యూట్రిషన్ వీక్ వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి అని అంటే, మన ఆరోగ్యానికి సరైన పోషకాహారం ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక వారోత్సవం అన్నమాట. సో దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇంకా మంచి టాపిక్ ఈ న్యూట్రిషన్ వీక్ సంబంధించి అయితే నేను మీతో షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. వింటూ ఆనందించండి జోరుగా షర్గాలు.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్తీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి జోరుగా హుషారుగాలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ గురించి మాట్లాడతా అని చెప్పా కదా. సో మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి, అయితే వాటిలో మనకి పోషక విలువలున్న ఆహార పదార్థాలని మనం తీసుకోవడం మన శరీరానికి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం అన్నమాట. మరి ఈ విషయాన్ని తెలియజేస్తూ నేషనల్ న్యూట్రిషన్ వీక్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటామైతే, మన రోజువారీ ఆహారంలో మనకి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలాంటి పోషకాలు సరైన మోతాదులో ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. అయితే అవి పొందడానికి మనకి ఖరీదైన ఆహార పదార్థాలు ఏవి మనం కొత్తగా ప్రత్యేకంగా కొనుక్కోనక్కర్లేదు, మన ఇంట్లోనే సులభంగానే కొన్ని మొక్కల్ని పెంచుకుంటే చాలు, ఆ మొక్కలే మనకి పోషక విలువలు కూడిన ఆహార పదార్థాలను అందిస్తాయన్నమాట. మరి ఈ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మన ఇంట్లో ఇలాంటి మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో చిన్న స్థలంలో బాల్కనీ లేదా టెర్రేస్ ఎక్కడైనా సరే మనకి కాస్త ప్రదేశం అనేది దొరికితే, లేదా మనం పూల కుండి పెంచుకున్నట్టుగానే ఈ మొక్కల్ని కూడా కుండీలో వేసుకుని కూడా పెంచుకోవచ్చు అనమాట. మరి అలాంటి కొన్ని ఆకుకూరలు, కూరగాయలు, హెర్బ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. అయితే వాటిల్లో మనం ఈరోజు కొన్ని మనకి ఈజీగా పెంచుకోగలిగినవి ఏమేమి ఉన్నాయి, వాటి వల్ల మనకి కలిగే పోషకాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మంచి పాటలు అయితే రెడీగా ఉంది మీకోసం, ఇంటూ స్టే ట్యూన్డ్.

మంచి సాంగ్ అలా వినేశారు, పడి పడి లేచే మనసు సినిమా నుంచి. మరి నిజంగా ఇలాంటి న్యూట్రిషన్ వీక్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి ఆహారం మనకి బాగా ఉపయోగపడుతుంది అనేది మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుందన్నమాట. మరి తెలుసుకుందామా ఇవాళ మన జోరుగా షర్గాలో. అయితే ముందుగా ఆకుకూరల గురించి మాట్లాడుకుందాం. ఆకుకూరలు ఏవైనా సరే చాలా త్వరగా ఈజీగా పెంచుకోగల గుణం కలిగి ఉంటాయన్నమాట. అయితే వీటిలో అన్నిటికన్నా ఈజీగా, అన్నిటికన్నా చిన్నగా ఆకులతో కనపడి చిట్టి ఆకుకూరలాగా కనబడుతుంది అనమాట. మనం కట్టగనక ఆకుకూర కట్టగనక పట్టుకుంటే చాలా చిన్నగా కనబడుతుంది. సో అలా కనబడినా సరే అత్యంత పోషక విలువలు కలిగిన ఆకుకూర అనమాట, అదే ఫెనుగ్రిక్ లీఫ్. సో ఈ ఫెనుగ్రిక్ లీఫ్ అంటే ఏంటో అనుకున్నారు, బట్ తెలుగులో నేను చెప్తాను. మనందరికీ ఇష్టమైన కమ్మని సువాసననిచ్చే మెంతికూర అనమాట. సో మెంతికూర అనగానే రకరకాల వంటలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మెంతికూరతో ఆకుకూర, పొడికూర చేసుకుంటారు చాలామంది, పప్పులో వేస్తారు, అలాగే కొంతమంది పాలక్ యూస్ చేస్తారు. మెంతికూర పాలక్ కలిపి కూరగా వండుకుంటారు, చపాతీల్లో కలుపుకుని తింటారు కొంతమంది. ఇలా రకరకాల వంటకాలు అనేవి మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. ఎలా తిన్నా సరే పోషక విలువలు కూడిన ఒక మంచి ఆకుకూర అనమాట. మరి ఈ మెంతికూరని ఎలా పెంచుకోవాలి అని అంటే, ఏదైనా ఒక ఇంట్లో ఉన్న చిన్న కుండలో కూడా మనం పెంచుకోవచ్చు. అంటే చిన్న చిన్న ముంతలు అలాంటి వాటిల్లో కూడా మనం ఈ మెంతికూరని పెంచుకోవచ్చు అనమాట. అయితే ఈ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అని అంటే, మెంతికూర గింజలు ఉంటాయి కదా మనకి బయట దొరుకుతాయి కదా, సో వాటిని కొన్ని గంటల పాటు నీటిలో అలా నానబెట్టిన తర్వాత మనం సాయిల్లో వేయాలన్నమాట. అలా మట్టిలో చల్లాలి, అలా చల్లి పైనుంచి కొద్దిగా మట్టి వేయాలి. ముందుగా అంతా వేసేయకూడదు, మట్టిని సగం వరకు మనం మట్టిని నింపి ఆ తర్వాత ఈ గింజల్ని చల్లి, మనకి మెంతి గింజల విత్తనాలు ఉంటాయి కదా వాటిని చల్లి ఆ తర్వాత పైనుండి ఇంకొంచెం మట్టి వేయాలి. అలా కాస్త తేలిగ్గా ఊరికే మనం చిలకరిచ్చినట్లుగా నీళ్లు కొంచెం పోయాలన్నమాట. సో ఇలాగ మనం ప్లాంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలా మనం ఎప్పుడైతే నీరు కొంచెం పోస్తామో అలా కొంచెం తడి తేమ అనేది అందులో ఉంటుంది. దానివల్ల మనకి విత్తనం అనేది మొలకెత్తడానికి యూజ్ అవుతుంది. సో రోజు కొంత సన్లైట్ అందేలాగా చూడాలి. అంటే మరీ ఎక్కువ ఎండ వాతావరణం ఇవే ఉండక్కర్లేదు, కొంతవరకు అయినా మనకి ఎండ అనేది తగలాలన్నమాట. అండ్ అంతేకాకుండా మట్టి పూర్తిగా ఎండినట్లుగా ఉండకూడదు. అవసరమైనంత నీరు అందుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండు పూట్ల నీరు అనేది ఉందా లేదా, మట్టి తేమగా ఉందా లేదా, ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆకుకూరని పెంచేటప్పుడు. అండ్ కొద్ది రోజుల్లోనే

కొంత నీరు అలా తేమదనం తెచ్చి అలా కూడా పెంచుకోవచ్చు. అది విషయం. మరి ఈ ఆకులు పెరిగిన తర్వాత వాటిని కోసుకొని చక్కగా వంటల్లో వేసేసుకోవచ్చు. అది సంగతి. మరి వీటిల్లో మనకి ఎన్ని రకాల పోషకాలు లభిస్తాయి తెలుసుకుందామా? మెంతికూర అనేది ఎవరైనా తినగలిగిన ఒక చక్కటి ఆకుకూర అనమాట. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు. ఎందుకనంటే షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది కాబట్టి. అండ్ అంతేకాదు విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, అలాగే కాల్షియం ఇవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇస్తుంది మెంతికూర. అలా 100 గ్రాముల మెంతికూరలో మనకి సుమారు 2.5 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. అంతేకాదు మెంతికూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చూసారా, మనకి తెలియని విషయం కూడా ఒకటి తెలిసింది. సో మనకి పీచు పదార్థం అంటే చాలా కొద్ది రకాల ఆహారాల్లోనే దొరుకుతాయనుకుంటాం. అండ్ ఈ మెంతికూరలో కూడా దొరుకుతుందనమాట. సో అది విషయం. అండ్ జీర్ణక్రియను మెరుగుపరిచే ఆకుకూరల్లో మెంతికూర మెయిన్ అలా నిలిచిపోయింది. మరి ఆకుకూరల్లో మంచి చక్కటి ఆకుకూరను ఎలా పెంచుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం కదా. అండ్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఆహారాలు, అవి కూడా తెలుసుకోబోయే ముందు మంచి పాట అయితే మీకోసం వినిపించేస్తున్నాను. నాగ మూవీ నుంచి వింటూ స్టే ట్యూన్. ఎస్, ఈ నాగా మూవీలోంచి పాట వినిపించబోయే ముందు మీకోసం ఐ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందించండి జోరుగా హుషారుగా. లో ఒక స్మాల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: అబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
1: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
0: మరేం చేద్దాం,
1: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
0: అదే ఎలా?
1: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
0: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
1: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
2: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
4: Attention, national recognition for your hard work. For those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices, the Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: శ్రీరామ్ వాయిస్ లో ఐ మూవీ నుంచి మంచి సాంగ్ వినేశారు కదా. జోరుగా షర్గాలో మనం తెలుసుకుంటూ ఉన్నాం, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా పెంచుకోవాలి మొక్కల రూపేణ అని చెప్పి. మరి ఆకుకూరల గురించి అయితే మాట్లాడుకున్నాం. మరి కూరగాయలు అనగానే రకరకాలు ఉంటాయి, అన్నిట్లోనూ రకరకాల పోషకాలు మనకి లభిస్తాయి. కానీ మనం సులభంగా పెంచుకునే కూరగాయలు మన చేతులకే ఉన్నాయి, ముఖ్యంగా లేడీస్ మీ చేతులకే ఉన్న వేళ్ళు అనమాట, అదే లేడీస్ ఫింగర్ అనుకోండి. సో ఓక్రా అని చెప్పి అంటూ ఉంటాం అనమాట లేడీస్ ఫింగర్ని అయితే. మరి ఈ బెండకాయలను మన ఇంట్లోనే చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎలాగా అంటే బెండకాయ మొక్కను మనకి గ్రో బ్యాగ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, లేదా మనకి పెద్ద కుండీ ఉంటుంది కదా ఇంట్లో.

0: అన్నిటికన్నా పెద్ద కుండి. సో అది అందులో పెంచుకోవచ్చు అనమాట. మరి బెండకాయ మొక్క విత్తనాలు అనేవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో అవి కొనుక్కుంటే కొనుక్కుని మనం నేరుగా మట్టిలో అలా మనం అలా మనం చల్లాలన్నమాట. తగినంత నీరు పోయాలి, అంతేకాకుండా సన్లైట్ అందేలాగా చూడాలి. అండ్ మొక్క పెరిగే కొద్దీ దానికి తగినంత స్పేస్ కింద వేర్లు పెరగడానికి మట్టి, మనకి తగినంత మట్టి ఉందా లేదా, అలాగే కింద వేర్లు పెరిగేందుకు స్పేస్ ఉందా లేదా కుండీలో, అంటే మీరు వీలైనంత పెద్దగా వెడల్పుగా ఉండే కుండీని పెట్టుకోవాలి బెండకాయ మొక్క పెంచాలి అని అంటే కనుక. అండ్ పువ్వులు వస్తూ ఉంటాయి కదా, పూత అనేది వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత వాటి నుంచి చిన్న చిన్న బెండకాయలు అనేవి అలా ఏర్పడుతూ ఉంటాయి. చాలా క్యూట్గా చూడడానికి కూడా భలే అనిపిస్తుంది. మరి ఈ బెండకాయల్ని మనం అలా ఉన్నప్పుడే, ఎలాగా అంటే కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడే, లేతగా పెరుగుతూ ఉన్నప్పుడే కోసుకోవడం మంచిదన్నమాట. అప్పుడే లేత బెండకాయలో మనకి బోళ్ళన్ని పోషకాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా మనం కనుక ఈ మొక్కల్ని పెంచుకుంటూ, మనం కనుక కాయల్ని తింటూ ఉంటే, బెండకాయలు కనుక తింటూ ఉంటే కనుక మనకి చక్కటి న్యూట్రిషన్స్ అనేవి లభిస్తాయన్నమాట. మరి ఇంట్లో పెంచి ఒక ఫ్రెష్ వంటకాల్లో పెంచిన కూరగాయలని మనం యూస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. మరి హోమ్ గార్డెనింగ్ విషయంలో ఈ బెండకాయలు అనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. మరి ఇంకొన్ని తెలుసుకోబోయే ముందు మంచి పాట అయితే మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి. మన జోరుగా హుషారుగా
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
2: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

Shakti FM 101.3.

0: మంచి సాంగ్ అలా వినేశారు కదా నాగా సినిమా నుంచి. మనమైతే జోరుగా వచ్చారు కదా, ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఐటమ్స్ మనకి ఎలా పెరుగుతాయి, ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇందాక లేడీస్ ఫింగర్ గురించి మాట్లాడేశాను కదా, మరి ఈ లేడీస్ ఫింగర్లు అంటే ఈ బెండకాయలో మనకి రకరకాల పోషకాలు అనేవి లభిస్తూ ఉంటాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి బెండకాయలో ఏమేమి ఉంటాయి? విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక 100 గ్రాములు కనుక బెండకాయ కూర లేదా బెండకాయ పులుసు ఇలా మీరు ఏదన్నా బెండకాయకి సంబంధించి తింటే అందులో 1.9 గ్రామ్ ప్రోటీన్ అనేది మీకు లభిస్తుంది. సో అది విషయం. అండ్ అలాగే ఇందులో కూడా మనకి పీచు పదార్థం ఉంటుంది. అండ్ అలాగే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించే కణం కూడా, ఇది కూడా ఉంటుందన్నమాట, గుణం కూడా ఉంటుంది ఇందులో. అది సంగతి. సో మనకి రకరకాల దినుసులు అయితే ఉంటాయి కదా, మసాలా దినుసులు, మనకి లవంగాలని, దాల్చిన చెక్క ఇలా రకరకాలు ఉంటాయి కదా. అయితే వాటిలో మనం ధనియాలు కూడా వాడుతూ ఉంటాం. మరి ధనియాల్ని విత్తనంగా ఉపయోగించి మనకి అలా పెరిగే ఒక కూర ఏంటంటే కొత్తిమీర అనమాట. ప్రతిరోజు ఏదో ఒక వంటకంలో కొత్తిమీర ఇంట్లో వాడకుండా అయితే ఉండరు. మరి ఇట్లా ఈ కొత్తిమీరని చాలా ఈజీగా పెంచవచ్చు, తక్కువ స్థలం సరిపోతుంది. అండ్ కొత్తిమీర గింజల్ని మనం అలా కొద్దిగా క్రష్ చేయాలి, అంటే ధనియాల్ని ముందు కొద్దిగా అలా క్రష్ చేయాలి, అంటే కొంచెం విడదీసినట్టుగా విప్పినట్లుగా చేయాలి. అలా చేసి మనకి మట్టిలో చల్లితే త్వరగా మనకి కొత్తిమీర అనేది మొలకెత్తుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మట్టిని తేమగా ఉంచుతూ ఉండాలి, మంచి సన్లైట్ వచ్చేలాగా మనం పెట్టే ఆ కుండీని ఉంచుకోవాలి. అండ్ అలాగే కొద్ది రోజుల పాటు అలా మనం మెయింటైన్ చేసి మనకి కరెక్ట్గా మొక్క పెరుగుతోంది అన్నప్పుడు కరెక్ట్ వాటర్ అందుతుందా లేదా, వాటర్ పెంచాలా లేదా, ఇలా కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు పై పైన ఉండే ఆకులు ఉంటాయి కదా, వాటిని కోసుకొని వంటలో ఉపయోగించుకోవాలన్నమాట. సో అలా మనం కనుక చేస్తే ఈ మొక్క అనేది సాధారణంగా మనం కొత్తిమీర గమనిస్తే వేర్లతో సహా మనకి ఇచ్చేస్తూ ఉంటారు కదా, కానీ మనం ఇంట్లో పెంచుకునే దానికి అలా అవసరం లేదు. మనం ఒక్కసారి మొక్కకి మనం విత్తనాలు చల్లితే కనీసం 4 సార్లు మనం ఆ మొక్క పెరిగిన తర్వాత ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఆకుల వరకు కట్ చేసుకొని వాడుకోవాలి. అండ్ కొత్తిమీర మన వంటకాల్లో మంచి ఫ్లేవర్తో పాటు విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ఇస్తుంది. మరి కిచెన్ గార్డెన్ ఇష్టపడే వాళ్ళకి కొత్తిమీర మంచి యూస్ఫుల్ చాయిస్ అనమాట. అండ్ కొత్తిమీరలో కూడా విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే దీనిలో మనకి 100 గ్రాములు కనుక క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే 2.1 గ్రామ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది అన్నమాట. ఒకవేళ ఎవరన్నా గ్యాస్ సమస్యతో బాధపడుతున్నా, మనకి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నా, వాళ్ళు కొత్తిమీరకి సంబంధించింది ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. కొత్తిమీర రసం చేసుకొని తినచ్చు, కొత్తిమీరని మనకు కూరల్లో పచ్చట్లు చేసుకొని తినచ్చు, రకరకాలుగా తింటాం మన కొత్తిమీరని. సో అలా ఎలా అలాగా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అండ్ ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు అయిపోయినాయి. కానీ భూమిలో పండే ఆహారం విషయానికి వస్తే మనకి బంగాళదుంప, ఆనియన్, క్యారెట్ ఇలా రకరకాల మనకి దొరుకుతూ ఉంటాయి కదా. అయితే మనకి ఒక రూట్ రూపంలో అంటే ఒక వేరులాగా కనబడి మనకి బోళ్ళన్ని పోషకాలని అందించే ఒక వెజిటబుల్ అనుకోండి. మరి ఇది ఏంటంటే మనకి క్యారెట్ అన్నమాట. క్యారెట్ని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. క్యారెట్ని పెంచడానికి మనకి ఒక లోతైన కుండి కావాలి. సో లేదా ఒక మంచి గ్రో బ్యాగ్, ఏదన్నా మనకి కొంతమంది నల్ల మట్టి అలా ఉపయోగించే బ్యాగ్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా పెంచుతూ ఉంటారు. అయితే మనకి ఈ క్యారెట్ని పెంచడానికి మట్టి ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి, రాళ్ళు లేకుండా ఉండాలి, అప్పుడే చాలా సులభంగా పెరుగుతుంది అన్నమాట. మరి క్యారెట్ విత్తనాన్ని మనం సాయిల్ పైన అంటే మట్టిలో అలా పల్చగా చల్లే కొద్దిగా నీళ్ళు అలా మట్టి పైన పోసి అలా కవర్ చేసి, కొంచెం మట్టి వేసేసి ఇలా కవర్ చేసి రెగ్యులర్గా తక్కువ మోతాదు నీరు అందిస్తూ ఉండాలన్నమాట. అంటే క్యారెట్ నీరు తీసుకుంటుందా తీసుకోదా అంటే తక్కువ, దానికి మితంగా ఇస్తే సరిపోతుంది. ఎక్కువ తేమ అవన్నీ కాకుండా తక్కువ లిమిటెడ్, దానికి ఎంత కావాలో అంతవరకు ఇవ్వాలి. సో సన్లైట్ వచ్చే ప్లేస్లో అలా పెట్టేసి మొక్క పై భాగంలో మనకి ఆకులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అదే సమయంలో కింద క్యారెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. క్యారెట్ సరైన సైజుకు వచ్చిన తర్వాత మట్టిలో నుండి జాగ్రత్తగా తీసుకోవాలి. సో మనకి క్యారెట్లో ఎక్కువగా దొరికేది ఏంటో తెలుసా? బీటా క్యారెటిన్ అనేది ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది. అండ్ క్యారెట్ తినడం వల్ల మన కళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా సలాడ్ రూపేణ క్యారెట్ తింటే ఇంకా మంచిది అన్నమాట. సో ఈ క్యారెట్లో మనకి బీటా క్యారెటిన్తో పాటు విటమిన్ ఏ కూడా లభిస్తుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మరి ప్రోటీన్ చాలా తక్కువే ఉంటుంది, కాకపోతే ఫైబర్, పీచు పదార్థం ఇవి కూడా ఉంటాయి. సో ఇలా మనకి క్యారెట్ కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. సో అదే విషయం మరి ఇవాళ మన జోరుగా హుషారుగాలో రకరకాల మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు, అది కూడా న్యూట్రియంట్స్ కలిగిన మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అనేది ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా తెలుసుకున్నాం కదా. మరి చిన్న చిన్న బ్యాగ్స్ అయినా, చిన్న చిన్న పాట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కుండీల వరకు ఎలా ఉన్నా సరే మనం కొంచెం శ్రద్ధతో, కొంచెం స్థలం, కాస్త పేషెన్స్, ఈ మూడు ఉంటే మనం ఈజీగా ఇటువంటి మొక్కల్ని పెంచేసుకోవచ్చు అనమాట. సో ఒక మొక్కని నాటడం అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి. అండ్ దాంతోపాటు ఇటువంటి మొక్కల్ని, మనం న్యూట్రియంట్స్ ఉన్న మొక్కల్ని నాటుకొని వాటికి సంబంధించిన ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఉంటే గనుక మరింత హెల్దీగా మన బాడీ అనేది మారుతుందన్నమాట. సో మీరేం చేయాలి? గ్రో యువర్ ఓన్ ఫుడ్ అండ్ ఈట్ ఫ్రెష్, స్టే హెల్దీ. సో ఇది మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ హార్విల్లులో మళ్ళీ కలుద్దాం. విన్ టు స్టేడియం టు విత్ భారతి ఎఫ్ఎం. జాను లంచ్ వదిలేసింది.
1: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది, తను ఎలా తింటుంది చెప్పు.
2: మరేం చేద్దాం?
1: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
2: అదే ఎలా?
1: ఏముందో ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
2: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
1: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
3: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్, నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పుణ్యకార్యం టీచర్లకే సాధ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బాల్యం నుంచే పిల్లల్లో శారీరక మానసిక వికాసంతో పాటు నైతికతను పెంపొందించడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విధానపరమైన స్తబ్దత నుంచి కోలుకొని ఈ పుష్కర కాలంలో చైతన్యంతో భారత్ ఎంతో పురోగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని బలహీనతలోకి నెట్టిన వారు ప్రస్తుతం సాధిస్తున్న 7.8% వృద్ధి రేటును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలని, నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి పివి మోహన్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొరతతో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని రాష్ట ఎన్నికల సంఘం భావిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 35 కోట్లు కేటాయించి 370 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్ధరించేలా చేశారు. అయితే దీంతో 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సమన్వయ కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి ఏపీ నుంచి 4 అజెండా అంశాలను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రతిపాదించి కమిటీ చైర్మన్కు సమర్పించింది. జనవరి 2 జరిగిన ఈ కమిటీ మొదటి సమావేశంలో కీలక చర్చలేవీ లేకుండానే వాయిదా పట్టడంతో ఈ నెల 7 ఢిల్లీలో కమిటీ సమావేశం జరగనుంది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి గాను 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్రపతి నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపలకు విస్తరించి బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి దర్శనానికి గంటల సమయం తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని భక్తులు తెలిపారు. మార్కాపురం జిల్లా వెలుగుండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో 2 యువకులు గల్లంతుపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కటకానిపల్లెకు చెందిన 2 యువకులు గల్లంతుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకుల మృతదేహాలు గల్లంపు చర్యలు విశ్రమించాలని ఆదేశించారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరు కూడా నీళ్లలో దిగవద్దని సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: 5,000?
3: ఏంట్రా 5,000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదెలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
0: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

10:06:26 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఈ హరివిల్లులో 1 అవర్ పాటు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా మీరైతే టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ కూడా ఉంది 0866-248-8814. మరి వాట్సాప్ ద్వారా నేను అడిగిన క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ చేసేయండి. మరి నేను క్వశ్చన్ అడగబోయే ముందు మార్నింగ్ నుంచి మన లిజనర్స్ అయితే మెసేజెస్ చేస్తూ ఉన్నారు కదా, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ చేశారు అనేది. సో మార్నింగ్ అయితే నాకు శుభ రవివారం అంటూ పంపించారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో మీకు కూడా అండి రవివారం, అలాగే సూర్య డే అని చెప్పి చెప్పుకున్నాను ఇంగ్లీష్లో అయితే. హ్యాపీ సండే అది సంగతి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఎలా ఉన్నారు, ఆదివారం పొద్దు పొద్దున్నే మా ముఖక్షేత్రాలు మార్చడానికి విచ్చేసిన మీకు స్వాగతం పలుకుతోంది హరివిల్లు షో అంటున్నారు. అండ్ జోరుగా హుషారుగా మాత్రం మామూలుగా లేదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు, అండ్ మీకు కూడా వెల్కమ్. ముఖచిత్రాలు మారుద్దాం మారుద్దాం త్వరలోనే అది కూడా. నెక్స్ట్ ఇంకా ప్రభాత శుభాకాంక్షలు చందనమ్మ అంటూ పంపించారు వాసు గారు. అందరూ చెప్పేది చెవులకు వినిపిస్తే కొందరు చెప్పేది కళ్ళకు కనిపిస్తుంది, ఋతువులను బట్టి అనుభూతులు మార్చుకోవాలని, సమస్యలు మన కోసమే పుట్టినా పరిష్కారం మాత్రం మనలోనే పుట్టాలని, ఆహార నియమాలే మన జీవితానికి హేతువులు అని తెలిపే క్రతువులని, ఆవరణలోని కూరగాయలు ఆరోగ్యానికి మంచి ధాతువులని ఈరోజు చందనమ్మ చెప్పిన హితవులు చాలా బాగున్నాయంటున్నారు. థ్యాంక్ యూ అండి వాసు గారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, మూసాపేట నుంచి నరేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బాగున్నారా అంటూ. బాగున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంకా జోరుగా షరగాలో మన పెరట్లో పెంచుకునే ఆకుకూరలు కూరగాయల గురించి చెప్పారు. బెండకాయ విత్తనాలు అడుగు దూరంలో నాటుకుంటే బాగా కాస్తాయి. నేను ఈరోజు కాకర బీరా విత్తనాలు సాయంత్రం వేస్తాను ఒక అంగుళం భూమిలో అంటున్నారు. గుడ్ డెసిషన్, మీకైతే క్లాప్స్ ఇచ్చేయాలి. సో బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి మెసేజ్ చేశారు. నిజంగా మొక్క రోజుకో మొక్క అని చెప్పి ఇప్పుడు మనకి ఎలా అయితే మనం కొత్త ఇదొకటి తీసుకొచ్చామో, అంటే ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క మొక్క నాటాలి అని చెప్పి ఒక మంచి మూవ్ ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా రోజుకో మొక్క అని చెప్పి మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం గ్రీనరీగా మన గ్రీన్ కలర్లో భూమిని అయితే చూసుకోవచ్చు అనమాట తిరిగి మళ్ళీ. అండ్ రిటర్న్ అవి మనకి మంచి ఆక్సిజన్ని కూడా ఇస్తాయి. మంచి డెసిషన్ తీసుకున్నారు, వెరీ గుడ్. అండ్ హాయ్ చందన అంటూ మెసేజ్ చేశారు ఎవరు, పాపినిపాలెం నుంచి వెంకటరామరెడ్డి గారు. అండ్ అలాగే వెంకట లక్ష్మీరెడ్డి గారు ఏమో భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వనపర్తి నుంచి హాయ్ అంటూ పంపించారు గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అది సంగతి. మరి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి ఈ 2026లో మనకి అవార్డ్స్ అయితే చాలామంది అందుకునే ఉంటారు కదా, అండ్ వాటిలో పద్మభూషణ్ అవార్డు ఉంటుంది కదా, మరి ఈ పద్మభూషణ్ అవార్డుని అందుకున్న మన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఈ 2026లో పద్మభూషణ్ అవార్డుని అందుకున్న మన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814కి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి మన హర్వీలులో. స్టే ట్యూన్.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా, ఏ సినిమా అంటే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు మంచి సాంగ్. అండ్ మనం హర్వీలో ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ 2026లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, ఆయన ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడే ట్యూన్ చేస్తే కనుక 0866248884కి ఆన్సర్ చేయండి. అండ్ మరి ఆన్సర్స్ చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు. సో బీవీఎన్ ప్రసాద్ రావు గారు అని చెప్పి అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ ఫ్యామిలీ అంతా కూడా. మరి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే మెసేజ్ చేశారు, కాదండి. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. భీమన్పాడు నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సిరాజుద్దీన్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారనమాట, ఇనయ మీర్జా కూడా శ్రీరంగపూర్ నుంచి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే హాయ్ చందన, హ్యాపీ సండే అంటూ ఆన్సర్ అయితే పంపించారు. పద్మభూషణ్ అందుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి అంటూ పంపించారు. నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్ పేరు పంపించాలి. రవికుమార్ గారు ప్రసాదం పాడి నుంచి మెసేజ్ చేశారు. అండ్ భాస్కర్ గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. హంసాపురం నుంచి పంపించారు చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శుభోదయం చందన, ఎలా ఉన్నావు, క్షేమమైనా, జోరుగా హుషారు గాలో. ఇంట్లో కూరగాయల గురించి చాలా చక్కగా వెలిచారు, కానీ మా దురదృష్టం ఏంటంటే ఊర్లో విపరీతమైన కోతులుండి ఆచరించలేని పరిస్థితి అంటున్నారు వినాయతుల్లా గారు. పర్వాలేదులేండి, మీరు కొన్ని హోమ్ ఇండోర్ గార్డెన్ కూడా మనకి అవకాశం ఉంటుంది కదా, అలా మీరు ఏదన్నా పెంచుకోండి చక్కగా. ఇంట్లోకైతే మనం కోతిలి రానివ్వలేం కదా, సో అలా మీరు ట్రై చేసి చూడండి ఇండోర్ గార్డెనింగ్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ అలాగే హాయ్ చందన అంటూ పంపించారు. ఓకే, క్రీడాకారుడు అంటూ పంపించారు కరెక్ట్గా. బాలాజీ గారు వనస్థలిపురం నుంచి హాయ్ చందన హ్యాపీ సండే అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే రెండు. అండ్ శుభోదయం మిత్రమా, హాయ్ చందన బాగున్నారా, మార్నింగ్ నుంచి షో అద్భుతంగా ఉంది, ఈ సాంగ్ సూపర్ అండ్ గుడ్ టాపిక్ ఆల్సో అలరిచారు. అండ్ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్గా పంపించారు శ్వేత గారు, లక్ష్మి, నిషిక అండ్ హనీ అందరూ కూడా. అండ్ నా కోసం వేడివేడిగా ఉప్మా ప్లస్ కారపొడి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే టిఫిన్ అంటూ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు చందనకి వందనం అంటూ పంపించారు అనుకుంటున్నా అంటున్నారు, బట్ అదే కరెక్ట్ ఆన్సర్. సో మీకు కూడా వందనం. అండ్ నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి మీది. అండ్ అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు, అలాగే గుడ్ మార్నింగ్. అలాగే నరేష్ గారు మెర్సీ విజయ ఫ్యామిలీ పంపించారనమాట మూసాపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆకూరల గురించి మంచి విషయాలు చెప్పారు, పిల్లల బర్త్డేకి వెళ్ళి పిల్లలకి ఒక చిన్న చెట్టు అండ్ అలాగే ఒక బుక్ గిఫ్ట్గా ఇవ్వాలి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో గుడ్ మార్నింగ్ మీకు కూడా. నిజమే, ఈ అలవాటు పిల్లల నుంచి స్టార్ట్ అయితేనే అది కొంచెం కొంచెంగా పిల్లలు పెరిగినట్టు అది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. నిజంగా మంచి ఐడియా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అలాగే రవికుమార్ గారు ప్రసాదం పాడి నుంచి పంపించారు. ఓకే, నేను అడిగింది టెన్నిస్ ప్లేయర్ కదా, బట్ చూస్తా మీరు అడిగినట్లుగా. ఓకేనా, అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయ్ అమృతరాజ్ అనమాట. సో అది విషయం. ఈ 2026లో పద్మభూషణ్ అందుకున్న ఒక ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు అని అంటే విజయ్ అమృతరాజ్. మరి ఈరోజు రీడే బుక్ డే కదా, మరి బుక్స్ చదువుతూ ఉంటాం కదా, చాలా రకాల బుక్స్. అయితే నేను ఇప్పుడు ఇదే బుక్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి మనకి రకరకాల బుక్స్ ఉంటాయి, అందులో ఆంధ్ర మహాభాగవతం, ఈ బుక్ మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవత్

దాన్ని తెలుగులో రచించింది ఎవరు? ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన ఆ రచయిత ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మరి ఇప్పుడైతే మీకోసం 18 పేజెస్ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

కేఆర్కే నుంచి సాంగ్ వినేశారు. మనం హర్వీలులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్ర మహాభాగవతాన్ని అలా భాగవతంగా మనకి ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని తెలుగులో రచించిన కవి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ క్వశ్చన్కు ఆన్సర్ విజయ్ అమృతరాజు అంటూ ఇందాకటి దానికి మిర్యాలగూడ నుంచి మోహన్ గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారనమాట. ద డేవిడ్ రాజా, ఓకే, ది డేవిడ్ రాజ్ అనే అతనా, కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. కలమందల బాడ్ నుంచి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ఆర్జే గారు అంటూ మల్లీశ్వరరావు గారు సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్. అలాగే కనకారావు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి. తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమరపాడి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనాజీ నేనైతే కాదండి అంటూ ఆన్సర్ చేశారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, నన్నయ్య తిక్కన ఎర్రన వీరిని కవిత్రయం అంటారు అన్నారు. ఓకే, బట్ వీరి ముగ్గురు కూడా కాదు యాక్చువల్లీ ఆన్సర్, అది విషయం. నెక్స్ట్ ఇంకా నేను కావాలనే, మీ అందరు కన్ఫ్యూజ్ అవ్వాలనే ఈ 18 pages మూవీలో పాట వినిపించాను. అండ్ అలాగే వినాయతుల్ల గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే మధుసూదన్ గారు పంపించారు పాపినే బాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ విజయలక్ష్మి గారు పదకొండు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్.

ఆన్సర్ అండి. అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ పద్మస్థానరావు గారు, నమస్తానరావు గారు నమస్తే అంటున్నారు, నమస్తే అండి. అండ్ అలాగే ఓంకార్ గారు, గౌరీ గారు రామనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండ్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. అండ్ అలాగే వాసు గారు పంపించారు చనుమండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బంగారు తల్లి, మీకు మీ తోబుట్టువులందరికీ బిలేటెడ్ రాఖీ శుభాకాంక్షలు అంటూ మీ అన్నయ్య అంటూ పంపించారు. అండ్ అలాగే కృష్ణ జన్మాష్టమి కూడా బిలేటెడ్ చెప్పేశారా, ఓకే థ్యాంక్ యూ అండి. మీ సోదరుడు అంటూ పంపించారు. ఎవరు పేరు పేరు నేను భారతం రాసిన వారిని అని అనుకున్నాను బంగారు తల్లి అంటున్నారు. ఓకే కరెక్ట్, కింద పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ మీ పేరు, మీ పేరు కావాలి నాకు ఇప్పుడు. ఓకే పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. ఓకే పక్కన ఉన్న వర్డ్ని తీసేయండి, అది మీ వరకే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హిందూపూర్ నుంచి పంపించారు, అర్థం అవ్వట్లేదు అంటారా, ఓకే ఓకే. సో క్వశ్చన్ అయితే అర్థం కాలేదా, బట్ నేను చెక్ చేయిస్తానులేండి అది ప్రాబ్లం ఏంటనేది. టీచర్స్ కాలనీ నుంచి రంగాచార్య గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే సంస్కృతంలో రాసిన వారిని పేరు కూడా చెప్పండి అని అంటున్నారు, చెప్దాం చెప్దాం. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారా కాదు, దిలీప్ గారు, చిన్మయ, కీర్తి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో నాకైతే ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి, పెద్దమస్తానరావు గారు, చిన్నమస్తానరావు గారు. సో ఆన్సర్ అని పెట్టండి ఈసారి, ఓకేనా? దానికి ఆన్సర్ అని పెడితే నేను అది ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాను, లేదా కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆన్సర్ పెట్టిన తర్వాత, కొంత స్పేస్ లేదా ఒక చిన్న డాట్ సింబల్ అలా పెట్టి మీ పేరుని అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? అప్పుడు అది ఆన్సర్ అన్నాక అర్థమవుతుంది. సో అది విషయం. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే చందన గారు, టుడే అదర్ కొట్టారు అంటున్నారు, థ్యాంక్ యూ. కోడుమూరు నుంచి ఊర్మిళ గారు, వీరేష్ గారు అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను, మరి ఇంకొక ఆన్సరే ఉంది కాబట్టి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే, మన ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించిన కవి బమ్మెర పోతన అనమాట.

మరి ఇందాక నేను వినిపించిన పాటల్లో అయితే నన్నయ్య తిక్కన వీళ్ళైతే మీకు కనిపించారు కదా, మరి ఇందాక ఆ పాటని మీకు వినిపించి అట్లా జస్ట్ కన్ఫ్యూజ్ చేశాను. అండ్ ఇద్దరు కూడా పాపం కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఆన్సర్ ఏంటి అంటే, బొమ్మెర పోతన గారు మనకి ఆంధ్ర మహాభాగవతంగా ప్రసిద్ధి చెందిన భాగవతాన్ని మనకి తెలుగులో రాశారనమాట. మరి సంస్కృతంలో ఎవరు రాశారంటే వేదవ్యాసుడు. మరి అది విషయం. మరి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన శరీరంలో రకరకాల అవయవాలు అయితే ఉంటాయి కదా, మరి అవయవాల సమూహమే మన శరీరం. మరి ఇందులో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఒక అవయవం కూడా ఉంది, అది ఏంటి? మన శరీరంలో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే అవయవం అది ఏంటి, ఆ ఆర్గాన్ ఏంటి? మీకు తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. మరొక సాంగ్ వస్తుంది, వింటర్ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक. तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: पुलिस
2: मिस सीमा
0: చెప్పండి,
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
0: హాయ్.
4: RBI అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, హరవిల్లు ప్రోగ్రాంలో అయితే మనం ఉన్నాం. మంచిగా అన్నయ్య పాట వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు మన లిసనర్స్ అయితే. ఇంకా మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారో. మన శరీరంలో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే అవయవం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. మరి ఇన్సులిన్ కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే మనకి ఈ డయాబెటిక్ సమస్యలు ఏవి రాకుండా ఉంటాయన్నమాట. మరి అది సంగతి, మరి ఆన్సర్స్ చూద్దామా. మరి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే ఎవరు పంపించారు? బమ్మీర పోతనా అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అయితే. అండ్ ఈ క్వశ్చన్కి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మల్లీశ్వరరావు గారు, సాంభవి గారు ఫ్యామిలీ కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఓంకార్ గారు, గౌరీ గారు రామానగర్ నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి వినయ్, చంద్ర, సీత అండ్ ఫ్యామిలీ పంపించు కాదు కాదు కాదు వినయ్ గారు పంపించారు, చందన, సీత, జయస్వీ పంపించారా? ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే అప్పలరాజు గారు పంపించారనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ రేపటి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి, కానీ అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అమ్మాయి రైట్ అంటూ వాసు గారు అడుగుతున్నారు, కరెక్ట్ అండి మీ ఆన్సర్ అయితే. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దిలీప్, చిన్మయ, కీర్తి లక్ష్మీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, సో బంగారు తల్లి అని అనగానే మీ పేరు గుర్తు చేసుకుంటా, ఓకేనా? ఈసారి నుంచి సో ఎవరు పంపించారు? త్రిమూర్తుల గుప్తా గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్ని పంపించేశారు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రత్యేకంగా బీటా కణాలు అని పిలువబడే ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటూ కూడా పంపించారు. ఓకే ఓకే, ఫైన్. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ అంటూ బ్లడ్డా, బ్లడ్ అవయవం కింద మారిపోయిందా? విసి మోహన్ గారు మిర్యాలగూడ నుంచి, బట్ ఇట్స్ ఓకే, కానీ ఆన్సర్ అవ్వదు. అండ్ చక్కగా వాళ్ళ ఇంటి వరలక్ష్మీదేవిని నాకు అలంకారాన్ని పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చాలా బాగుందండి అలంకారం అయితే. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కానీ పైన ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే ఎవరు పంపించారు? సో కరెక్ట్ ఆన్సర్ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు అనమాట. అండ్ రంగాచార్లు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగాచార్లు గారు ఇంతకీ ఇప్పుడు క్లియర్గా ఉందా లేదా అది నాకు మళ్ళీ ఇంకొకసారి టైప్ చేసి పంపించండి. అండ్ నెక్స్ట్ నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఇందాక దానికి యాక్చువల్గా. అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు అనుకుంటున్నారు అట్ల లివర్ అని, కాదు ఇంకా ఇంకొక అవయవం ఉంది అదేంటనేది చెప్తాను. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పంపించారు, ఇన్సులేషనా? కాదండి ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మన శరీరంలో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది అని అంటే ప్యాంక్రియాస్ అనమాట. సో మనకి ప్యాంక్రియాస్ ద్వారా సరైన మోతాదులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటే మన శరీరంలో డయాబెటిక్ కణాలకి మనకి పెరుగుదల అనేది క్రమంగా ఉంటుందన్నమాట. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ నుంచి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఈ 2026లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, మరి ఆ T20 వరల్డ్ కప్ని గెలిచిన దేశం ఏది? ఈ 2026లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ను గెలుచుకున్న దేశం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

సాహం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా హర్విల్లులో. లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, ఈ 2026 లో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ని గెలుచుకున్న దేశం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, మరి చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు లేదు అనేది. అప్పల్ రాజు గారు పంపించారనమాట, హాయ్ చందన, ఉదయం నుంచి షో అదిరింది, బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మరి ఆన్సర్ కూడా పంపించేశారు కదా. సో ఈ ఆన్సర్ పేరున ఇంకొక సినిమా పేరు కూడా ఉంది యాక్చువల్లీ, అదేంటో లాస్ట్లో చెప్తాను. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, మర్సి విజయ్ గారు ముసాపేట నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ బీవీ నగర్ నుంచి పంపించారు రాజశేఖర్ గారు, ప్యాంక్రియాస్ అంటూ ఇందాక దానికి. అండ్ అలాగే రామకుమారి గారు పంపించారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగమణి గారు

రాములు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే విజయవాడ నుంచి నీరజ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మల్లీశ్వరరావు గారు, శాంభవి గారు కంకిపాడ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే ఆస్ట్రేలియా అనుకుంటున్నారట, ఆస్ట్రేలియా యాక్చువల్లీ దేశం కాదేమో, ఖండం అవుతుంది కదా. సో సీను గారు ఐరాల నుంచి మెసేజ్ చేశారు, బట్ ఆలోచించండి మీరు ఎక్కడున్నారో అదే ఆన్సర్ అవుతుంది, అది విషయం. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆస్ట్రేలియా అనుకుంటున్నారు రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీనగర్ నుంచి. నేను యాక్చువల్లీ క్లూ ఇచ్చాను, మరి క్లూ మట్టి కనుక్కోండి మీరైతే. అండ్ టీచర్స్ కాలనీ నుంచి పంపించారు న్యూజిలాండ్ మేడం ప్రస్తుతం అని చెప్పి, ఓకే ప్రస్తుతం అయితే వినిపిస్తుందా, ఓకే థ్యాంక్ యూ. అండ్ విరాట్ నందన్ గారు కూడా పంపించారు నమస్తే అంటూ, బట్ ఆన్సర్ అయితే న్యూజిలాండ్ కాదు, అది విషయం. అండ్ అలాగే ఓంకార్ గారు గౌరీ గారు రామానగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కలమందల పాడి నుంచి కసిం గారు ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బై చంద్రమ్మ అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్తో వాసు గారు చనువండి నుంచి, ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి. అండ్ అలాగే విజయవాడ నుంచి కాదు విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, ఓకే దేనిపైన గెలుచుకుంది అనేది పంపించారా, ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దాసర్ బాల నుంచి శివదాస్ రెడ్డి గారు ఫ్యామిలీ పంపించారనమాట. మీ డయాబెటీస్ నుంచి ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్ మారుతూ ఉంటుందో అప్పుడు డయాబెటిక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటూ పంపించారు. ఎస్ అదేనండి, నేను కూడా చెప్పాను, అండ్ థ్యాంక్ యూ మీరు కూడా షేర్ చేసినందుకు, అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, ఏ స్టేడియం ఎక్కడ మ్యాచ్ అవన్నీ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నరేష్ గారు మెర్సీ విజయ మూసపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే జయమ్మ గారు పంపించారు పాల్వంచ నుంచి, పుష్ప మూవీయా కాదండి అస్సలు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ అంటూ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే దిలీప్ చిన్మయ్య గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే బంగారు తల్లి అంటూ త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్, బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు రాజు గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చంద్ర మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు, నిష్క గారు అండ్ ఫ్యామిలీ, అండ్ ప్రోగ్రామ్ అదరహో అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే షో మాత్రం సూపర్ అండి చందన అంటూ పంపించారు, నెల్లూరు నుంచి మేము వింటున్నాము, ఒక్కొక్క ఆర్జే వాయిస్ అసలు అదిరిపోయింది, ఆర్జేలు మాత్రం సూపర్గా చేస్తున్నారు, మీ వాయిస్ మీ మాట్లాడే విధానం చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు యాసలు చెప్పాలంటే షో మాత్రం అదిరిపోయిందండి, నెల్లూరు చేపల పులుసు లాగా అంటున్నారు, మంచిదండి థ్యాంక్ యూ అండి. సో నేను నెల్లూరు యాసలో ఈసారి మీతో మాట్లాడి వినిపిస్తా అయితే, మీకోసం ప్రత్యేకంగా వెంకటరత్నం గారు, బ్రహ్మదేవ్ గారు ఇద్దరు కూడా పంపించారు, థ్యాంక్ యూ, ఇలానే వింటూ ఉండండి మా షోస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు మీరు ఎక్కడున్నారో అక్కడే అంటూ పంపించారు, సో నిజం మీరెక్కడ ఉన్నారు కూడా అప్పుడే అవుతుంది, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, మర్సి విజయ్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ టుడేస్ గుడ్ షో అంటూ పంపించారు ఎవరు, బాయ్ టేక్ కేర్ అంటూ కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి, థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆన్సర్ వినరా ఎవరు, ఆన్సర్ యాక్చువల్లీ మీరు అందరూ ఎక్కడున్నారో ఆ ప్రదేశమే అనమాట, ఆ దేశమే. సో అది విషయం అర్థమైపోయింది కదా, అది మన ఇండియా, అది విషయం మన ఇండియా ఈ 2026 ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్లో విజయాన్ని సాధించింది. సో న్యూజిలాండ్ని ఓడించి మన భారత్ ఈ 2020 T20 వరల్డ్ కప్ని మూడోసారి గెలుచుకుంది అనమాట, సూపర్ కదా, వావ్ వాటే ఇది మంచి ఈ గెలుపు అనేది వచ్చేసింది కదా మనకైతే. మరి అదే విషయం, మరి హరివిల్లు ప్రోగ్రామ్ అయితే ఎండింగ్ ఇచ్చేసాను ఇలాగా, మరి ఒక మంచి పాట కూడా వచ్చేస్తుంది పంత మూవీ నుంచి, ఈ పాట వింటూ టాటా చెప్పేస్తున్నాను, మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను, అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, టాటా బాయ్ బాయ్, నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యాలెట్ పత్రాల విధానానికి స్వస్థ పలికి ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడాలని నిర్ణయించింది. ఓటర్లకు తొలిసారిగా నోటా ఆప్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం నూతన నిబంధనలతో కూడిన 3 కీలక జీవోలను జారీ చేసింది. నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలో వైస్ చైర్మన్ ఒక్కొక్కరి చొప్పున ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం రహత్ పథకాల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపానెల్డ్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అనగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రత్యేక కార్డుల ద్వారా 5 లక్షల బీమా అందుబాటులో ఉంది. అర్హులైన వారు pmjav.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్ఓ వద్ద హియరింగ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల ఆసియా కప్ 2020 టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రాణించింది. చిరకాల ప్రతినిధి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. స్టూడియోలో సమయం చూస్తే 11:10:04 మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. అసలుకి ఎంతమందికండి బుల్లితెర వెండితెర మీద మనం నటించాలి, నటులు అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని ఎంతమంది కళ్ళకంటారండి. సూపర్ కదా. ఎప్పటికీ కూడా ఎంతో ప్రావీణ్యం ఉండి స్కిల్స్ ఉండి నటన వచ్చిన మట్టిలో మాణిక్యాలు ఎంతమంది, ముళ్ళకంపలో మల్లె తీగలు ఎంతమంది ఉన్నారు కదా. కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశం తెలియక అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి రోజుల్లో అంటే పూర్వపు రోజుల్లో సినిమాలోకి వెళ్ళాలంటే ఆట కావాలి, పాట కావాలి, డ్యాన్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి. మరి అలనాటి తారలో ఒకరైనటువంటి జమున గారి గురించి మనం కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లో.

జమున గారు ఆగస్టు 30, 1932 జన్మించారండి. అసలు పేరు జానాభాయ్ అండి. తండ్రి నిప్పాని శ్రీనివాసరావు గారు, తల్లి కౌశల్యాదేవి. చిన్నతనంలోనే తల్లిగారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. సంగీతంతో పాటు డాన్స్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు జమున గారు. గుంటూరు జిల్లా దుగ్గిరెల బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే జమునకు ఎన్నో నాటకాల్లో నటించిన అనుభవం కూడా ఉందండి. అలా జగ్గయ్యకి చెందినటువంటి, అంటే జగ్గయ్య గారికి చెందినటువంటి కెల్జీరాజు పతనం అనే నాటకంలో ప్రవేశించారు జమున గారు. ఆ తర్వాత ఏం జరిగిందనేమో చెట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జమున గారు అండ్ పివి శ్రీనివాసరావు గారు ఆలపించిన పెళ్లి రోజు చిత్రం నుంచి ఈ పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విద్యురార్జీ చిన్నబాబు. అసలు ఆంధ్రుల అత్త అనగానే ఎవరు గుర్తొస్తారు? అదేనండి, సూర్యకాంతం గారు కదా. ఆ పాత్రకి, అత్త పాత్రకి సూర్యకాంతం గారు తప్పితే ఇంకెవరైనా ఒకవేళ ఆ రోల్ మోడల్ చేసినా కానీ అంతలా కూడా యాక్ట్ చేయలేరు. అదేవిధంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్యభామ అసలు అనగానే గుర్తొచ్చేది మన జమున గారి అనమాట. ఈ పాత్రకు సావిత్రి గారు ఇచ్చిన అంత ఇదిగా కూడా యాక్ట్ చేయలేకపోయారు అని నా అభిప్రాయం. మరైతే ఈ జమున గారు నటించినటువంటి సత్యభామ పాత్ర ఇప్పటికీ, అంటే సత్యభామలో ఉన్నటువంటి ఆ అహంకారం, రాణిని మాలినీదేవిలో ఉన్నటువంటి ఆ ప్రదర్శన, ఆ సత్యభామ దర్పానికి, అన్నపూర్ణ సహనానికి, అరుంధతి ఓర్పుకు, కలెక్టర్ జానికి హుందోతనానికి, గౌరమ్మ చిలిపితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ జమున గారి అన్నమాట.

స్టూడియోలో సమయం చేస్తే 11:32 దాటి 27 సెకండ్లు. మీరంతా అచ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమునా గారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. జమునా గారు మొదటి సినిమా పుట్టిల్లు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 100 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కృష్ణ గారితో సహా పలువురు దిగ్గజ నటులతో జమునా గారు నటించారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీక నిలిచే జమున అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేయటం నటిగా జమునా గారి ప్రత్యేకత. వీరి గురించి మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండి వినండి వివిధ భారతి FM 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం వాళ్ళు పిసిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు వీతివరార్జీ చినబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో నటి జమున గారి జీవిత విశేషాలను కొన్నింటిని తెలుసుకుంటున్నారు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో మొత్తం కలిపి 198 సినిమాలలో నటించారు జమున గారు. ఇక 1967 హిందీలో చేసినటువంటి మిలన్ సినిమాకు, 1964 విడుదలైన మోగమనసుల సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. మిస్ అమ్మ, గుండమ్మ కథ వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు జమున పోషించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించినటువంటి సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండితెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. చెట్ల మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వింటుండేవండి వివిధ భారతి FM 101.3 MHz సినిమా కబుర్లు వింటున్నారు వీతివరార్జీ చిన్నబాబు.

ఇండియాలో సమయం చూస్తే 11:50 దాటి 35 సెకండ్లు. కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఆల్రెడీ చెప్పేశాను కదా, శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున గారు పోషించిన సత్యభామ పాత్ర ద్వారా తెలుగు వెండి తెర సత్యభామగా జమున గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరి చూపిన అభినయం, పొగర్రు, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ చరిత్రలో సత్యభామ అనగానే జమున గారు గుర్తుకు వస్తారు. కళారంగానికి జమున గారు చేసిన సేవకుగాను పలు పురస్కారాలు కూడా అందుకున్నారు మన జమున గారు. వీటిని వినండి వివిధ భారతి FM 101.3.

సీనియర్స్ నుంచి జూనియర్స్ ఎన్నో నేర్చుకుంటారు కదా. ఎస్, అనుభవ పాఠాలే మనకు పాఠాలుగా ఎన్నో అంశాలను నేర్పుతాయి. అంటే మనం అనుభవం ద్వారా నేర్చుకునేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఆర్ద్రతకు, అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచే జమున గారి అభినయం నేటి తరం కథానాయకులకు పాఠాలు. అందుకే పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం నటిగా జమున గారి ప్రత్యేకత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. దేశంలోని న్యాయ వ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భేదాభిప్రాయాన్ని ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించే సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రధాన న్యాయమూర్తుల వేదిక సమావేశంలో 2 రోజు జరిగిన ప్రతినిధి బృందాల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ న్యాయాన్ని సమయానికి అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు సిద్దమైంది. రేపు జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో యువకులు గల్లంతుపై మంత్రి గుట్టిపాటి రవి ఆరా తీశారు. ఎస్పీ అధికారులతో మాట్లాడారు. యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గత 2 రోజుల నుంచి డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఫీడర్ కెనాల్ వెంట పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజావేదిక వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 7, 8, 9 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు తెలిపారు. ప్రజాప్రతినిధుల శిక్షణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ప్రేమ్ అంటే ఇదేరా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు చిత్రపాటు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:07 దాటి 46 సెకండ్లు. మీకు తెలిసిన ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మనకు తెలియనటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మీకు తెలుసా ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ భూమిపై మరియు సముద్రంలో చూడడానికి చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి అరుదైన జీవులు కూడా ఉన్నాయి కదా. అవి చూస్తానికి చాలా వింతగా ఉంటాయండి. మనం రోజు చూసేటటువంటి మంకీస్ కంటే భిన్నంగా బోర్నియా జీవులలో, అంటే అక్కడ ఉన్నటువంటి బోర్నియా దీవులలో ఉన్నటువంటి జీవులలో మంకీస్ దీనికి వ్యతిరేకంగా ఉంటాయి. ప్రోబోసిస్ కోతి అంటారు. ఈ కోతికి ఏనుగులాంటి తొండం, పెద్ద ముక్కు ఉంటుందట. చాలా వింతగా ఉంది కదా. సముద్రంలో చాలా భయంకరమైనటువంటి జీవులు ఉన్నాయి కదా. మరి లోతైన సముద్రంలో నివసించే షార్క్ చేపకు పొడవాటి ముక్కు, పదునైన దవడలు కలిగి ఉంటుందట. చాలా ప్రమాదకరమైనటువంటి జీవులు సముద్రంలో నివసిస్తూ ఉంటాయి కదా. మరి ఈ గోబ్లిన్ షార్క్ చేప, దీని పేరే అదట, గోబ్లిన్ షార్క్. ఇది ఇంత ప్రమాదకరమైన జీవుల దగ్గరికి అంత లోతుగా ఎవరు వెళ్ళరనుకోండి, బట్

అలాంటి విషయాలను మనం తెలుసుకొని ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ప్రమాదాన్ని పొంచి ఉంది అనగా దూరంగా వెళ్ళిపోతాం కదా. ప్రతి ఈ జీవకోటిలో ఈ ప్రపంచంలో ప్రతి జీవులు కూడా గమనిస్తూ ఉంటాయి, ప్రమాదం పొంచి ఉంది అనగానే దూరంగా పారిపోతాయి కదా. ఇలాంటి ప్రమాదకరమైన జీవులు జరిగి మనం అస్సలు వెళ్ళకూడదు ఉన్నాయని తెలుసుకోవడంలో ఉంది కదా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: అగర్ భారతీయ దునియాకి టాప్ కంపెనీ లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన

ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్, టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి,
చిరాగ్.

వంశీ చిత్రానికి విదితునారాయణ సుజాతాల బిజినెస్ తిరువినల గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 27 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా వస్తువు బ్యాలెన్స్ తప్పో లేకపోతే దానంతరకు అదే పడిపోతే ట్రింగ్ అనే మూత వస్తుంది. మాపురే కొంచెం భయంగానే ఉంది, వస్తువు కదలదు, బట్ ఎవరైనా కదిలిస్తేనే కదులుతుంది. అలాంటి వస్తువు కింద పడింది, సౌండ్ వచ్చింది అనగానే కాస్త భయం వేస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే రాళ్ళు వాటంతటవే కదులుతాయట, మీరిన్నది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులు తమంతట తామే ఒక చోటు నుండి మరో చోటికి కదులుతాయట. అంటే మనుషులు జంతువులు సాయం లేకుండానే అవే రాళ్ళండి. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎండిపోయిన సరస్సులో ఇది జరుగుతుంది. కనీసం ఏదైనా జంతువు మనుషులు ఎవరో ఒకళ్ళొచ్చి కదిలిస్తే ఏం కదులుతుంది కదా. అలాంటిది ఎవరి ప్రమేయం లేకుండా ఎందుకు ఇలా కదులుతున్నాయి, అదొక మిస్టరీ. రాళ్ళు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తాయట. ఈ రాళ్ళు కదులుతూ ఉన్నప్పుడు రాళ్ల వెనుక ఒక మార్గాన్ని వదులుతూ వెళతాయట. మనం ఇసుకలు నడిచేటప్పుడు మన కాలిముద్రలు కనిపిస్తాయి కదా, అలానే ఈ రాళ్ళు కూడా తన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రదేశం నుంచి మెల్లమెల్లగా కదులుతున్నప్పుడు వాటి ముద్రలు ఉంటాయి కదా దారిలాగా, అది వదిలేస్తూ వెళతాయట.

ఇది వినటానికి ఒక విచిత్రంగానే ఉంది, కానీ ఇది ఒక అంతుచిక్కని మిస్టరీగా ఉందండి. మరికొన్ని ముచ్చట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ప్రవరాక్షుడు చిత్రానికి ఏమచ్చింద్ర గీత మాధురి ఆల్పించిన గీతం వినిద్దాం. వింటనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. మీకు తెలిసి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

మీకు తెలిసిన ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నదని మీకు తెలుసా? అవునండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఉన్నది. ఈ విషయం, ఈ మైదానం ఒక భారీ అద్దంలా మారి ఆకాశంలో తన ప్రతిబింబాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంటుంది. నిజానికి మనం అద్దం ఇక్కడ కింద పెట్టినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అలా ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా, అలానే ఈ అతిపెద్ద ఉప్పు మైదానం మనకు అద్దంలా కనిపిస్తుంది. అంటే ఆకాశం కూడా మనకు కింద కనిపిస్తున్నట్లు ఉంది. ఇది బొలీవియాలో ఉందండి, భలే వింతగా ఉంది కదా. ఇప్పుడైతే అల్లుడ మజాకా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన వీటిని గీతం వింటుంది వింటండి వివిధ భారతి FM 1.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు, ఇది చివరి పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్లతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరులో ఈరోజు 98 మందికి 62 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఎఫ్సీవీ పొగాకు మార్కెట్లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కేచినాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఏఐసీసీ కార్యదర్శి పివి మోహన్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొరతతో ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 35 కోట్లు కేటాయించి 370 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్దరించేలా చేశారు. దీంతో 25 లక్షల మందికి నాణ్యమైన తాగునీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన సమన్వయ కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి ఏపీ నుంచి 4 ఎజెండా అంశాలను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రతిపాదించి కమిటీ చైర్మన్కు సమర్పించింది. జనవరి 2న జరిగిన ఈ కమిటీ మొదటి సమావేశంలో కీలక చర్చలేవీ లేకుండానే వాయిదా పడటంతో ఈ నెల 7న ఢిల్లీలో కమిటీ సమావేశం జరగనుంది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాలు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆలయ శిఖరం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిశిలాలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 7 నిమిషాలు దాటి 10 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. మరి ఈ సమయంలో ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: హాయ్ ఆద్య, ఎలా
2: ఉన్నావు? ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయండి. అసలు వర్షాకాలంలో ఎండలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి వస్తున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీజనల్గా అనేక వ్యాధులు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు వర్షాకాలంలో మరి కలుషిత నీరు, దోమలు, ఈ వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు, గాలి ద్వారాగా వ్యాపింపచేసేటటువంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులు, ఈ సీజనల్ డిసీజెస్ గురించి ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలని స్త్రీలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇల్లు చూడు, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలని చూడు అంటారు. ఇంట్లో అందరి అవసరాలు తీర్చేది అమ్మ. వంట, వార్పు, వీటితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి ఏమైనా రుగ్మతలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంతేకాకుండా ఇల్లు, ఇంటి పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే పూర్తి అవగాహన ప్రతి మహిళ కలిగి ఉండాలండి. మరి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, ఈ కాలంలో దోమల ద్వారా, కలుషిత నీరు ద్వారా, గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. అసలు ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక పాట అయితే విందాం, మాస్టర్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్.

మన శరీరంలో ఎక్కువ భాగం ఉండేది నీరు. నీరు కలుషితం అవ్వకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ కలుషిత నీరు త్రాగడం వలన అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. మనం త్రాగేటటువంటి నీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మరి కలుషితం అయితే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డయేరియా, అమీబియాసిస్ అంటే మొదలగు వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కలరా వ్యాధి అండి విబ్రియో కలర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు త్రాగడం వల్ల ఇది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులు కూడా ఉంటాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి నీరు కలుషితం అవ్వకుండా చాలా శుభ్రమైన నీటిని మనం త్రాగాలి. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి. కలుషిత నీటిలో వైరస్ల వల్ల కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతూ ఉంటాయి. అంటే మీకు అర్థమైపోయింది కదా, కామెర్లు, ఆకలి లేకపోవటం, తీవ్రమైన అలసట వంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి కలుషిత నీరుకు చాలా దూరంగా ఉండాలి. ఇక నీటిలో పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి అమీబియాసిస్ కదా. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, జిగటు విరోచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మరి కలుషిత నీటి వలన వచ్చేటటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం. మరి నివారణ ఎలా అండి, మరి వాటికి టిప్స్ ఏమిటనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఖుషి చిత్రం నుంచి ఒక పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: స్టూడియోలో సమయం చేస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది కదా. ఈ పాట మనం ప్రాంతీయ వార్తల తర్వాత విందాము.
1: హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ
1: 2 నెలల్లోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రానికి సహకరిస్తుందో అదే విధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమీక్షా సమాపేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చెయ్యాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
3: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నిధులు 1,00,00,000 వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణాజిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
4: మచిలీపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటాం కానివ్వండి, అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. ఇప్పటి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లబ్ధిదారులు.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 37 నిమిషాలు దాటి 47 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. వింటున్నారు ధీరా విత్యురాజు చిన్నబాబు. సీజనల్ గా వచ్చే డిసీజ్ అంటే సీజనల్ గా వచ్చే వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డిసీజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు కలుషితమైన నీరు ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటనే విషయాలు చెప్పాను కదా. కలరా, టైఫాయిడ్, డయేరియా, అమీబియాసిస్ మొదలగు వ్యాధులు వస్తాయి. వీటి నివారణ ఎలా? కలుషితమైన నీటి వల్ల వచ్చే వ్యాధుల గురించి రక్షణ పొందడానికి నీటిని మరిగించడం, త్రాగే నీరు ముందుగా బాగా మరిగించి చల్లార్చుకుని త్రాగడం ద్వారా అందులో సూక్ష్మజీవులు నశిస్తాయి. వాటర్ ఫిల్టర్లు, ఇంట్లో నాణ్యమైన వాటర్ ప్యూరిఫైయర్లు లేదా ఫిల్టర్ల ద్వారా ఉపయోగించిన నీరు అందులో నుంచి త్రాగితే మనం చాలా ఈ కలుషితమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి. ఆహారం తినే ముందు మరియు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత కూడా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు ఆహార పరిశుభ్రత, కూరగాయలు పండ్లు శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే మనం వండుకోవాలండి కదా. ఇలాంటి విషయాలు అంటే మనం ఈ చిన్న చిన్న అంశాలు పాటిస్తే ఈ వ్యాధులకు మనం దూరంగా ఉండొచ్చు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రౌడీ బాయ్స్ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఈ కాలంలో అండి దోమలు కుడితే దురద మంట విపరీతమైన కొంచెం నొప్పిగానే ఉంటుంది, అసలు నిద్ర అనేది పట్టదు. దోమల ద్వారా కూడా వ్యాధులు వ్యాపింపబడతాయనే విషయం తెలుసా? ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయండి. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ వ్యాధులు బారిన పడుతున్నారు కదా. ఆడ అనాఫిల్స్ దోమ వల్ల మలేరియా అనేది వస్తుంది. ఎడిస్ అంటే ఈజిప్టుపై దోమ వలన కూడా ఈ దోమలు సాధారణంగా ఎలాంటి డెంగ్యూ జ్వరాన్ని, చికెన్ గున్యా జ్వరాన్ని, జీకా వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, ఎల్లో ఫీవర్ మొదలగు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆడ అనాఫిల్స్ దోమ వలన వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటంటే, ఈ సాధారణంగా పగటిపూట కొడతాయండి, నిల్వ ఉన్న నీటిలో ఇవి పెరుగుతూ ఉంటాయి. డెంగ్యూ జ్వరం అండి, ఇది దోమల ద్వారాగా వ్యాపించేటటువంటి వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతాయి. ఇక లక్షణాల విషయానికి వస్తే, హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం, కళ్ళు వెనుక భాగంలో నొప్పి, కీళ్ళు మరియు కండరాలు నొప్పులుగా ఉంటాయండి, ఒంటిపై దద్దుర్లు కూడా వస్తాయి. ఇక చికెన్ గున్యా, అబ్బా ఇది కూడా వైరస్ ద్వారానే వ్యాపిస్తుందండి. ఇక తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కొన్నిసార్లు ఈ నొప్పులు నెలల తరబడి కూడా ఉంటాయి, జ్వరం అలసట కూడా ఉంటుంది. జీకా వైరస్ వల్ల గర్భవతులు ఈ వైరస్ సోకినట్లయితే వాళ్ళకి పిల్లల మెదడు ఎదుగుదల దెబ్బతింటుందండి. ఇలా ఒక ఎల్లో ఫీవర్ గురించి వస్తే, చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారడం దీని ప్రధాన లక్షణం అండి. ఫ్లెక్స్ దోమ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే మెదడు వాపు వ్యాధి. ఇది నేరుగా కేంద్ర నరాల వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. దోమల ద్వారాగా వచ్చే భయంకరమైనది ఫైలేరియా, బోదకాలు, ఒక రకమైన పురుగులు శోషరసనాళ్ళలో చేరడం వల్ల వస్తుందండి. చాలా బాధపడుతూ ఉంటారు కదా, నడవడానికైనా వాళ్ళ కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. మరి దోమల ద్వారాగా ఇలాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి కదా, వీటి నివారణ ఏమిటనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక పాట అయితే విందాం, నాట్ గ్రఫ్, ఈ చిత్రం నుంచి.

0: ఇది తీపి మీ భాషలో
1: మధురం
0: మరి చేదు చేదు చేదు చేదు

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

ధీరా వింటున్నారు విత్ యూర్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో సీజనల్ గా వస్తున్నటువంటి వ్యాధులు, ఆ వ్యాధులు ఎలా వస్తాయి, నివారణ ఉపాయాలు ఏమిటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకున్నాం కదా, మరి వీటి నివారణ ఏమిటి? ఇళ్ళు ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. అంటే పూల కుండీలు, పాత టైర్లు, ఎయిర్ కూలర్లో నీరు నిల్వ ఉండకుండా ముఖ్యంగా చూసుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు దోమతెరలు బాగా వాడుకోవాలి. ఇవి వాడడం వలన దోమలు అనేవి మనల్ని కొట్టవు. అసలు మనం ధరించారు అనుకోండి, పూర్తిగా కప్పి ఉంచే బట్టలు అంటే కాళ్ళు చేతులు పూర్తిగా కప్పబడేలా ఉండే దుస్తులను మనం ధరించాలి. అప్పుడు మనకు దోమలు కొట్టవు కదా. ఈ కాలాలలో అంటే సీజనల్గా వస్తున్న వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికైనా సరే తీవ్రమైన జ్వరం, చలి లేదా కీళ్ళ నొప్పులు ఉంటే సొంత వైద్యం చేసుకోవద్దండి. వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. కలుషిత నీరు ద్వారాగా, దోమల ద్వారాగా వచ్చే వ్యాధులు, నివారణ ఉపాయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి గాలి ద్వారాగా ఏ ఏ వ్యాధులు వస్తాయి, నివారణ చర్యలు ఏమిటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు గోలి మార్చిత్ర నుంచి ఒక పాట విందాం. వింటుండేవండి వివిధ భారతి FM 101.3 MHz పై ధీరా విత్ యువరాజ్ చిన్నబాబు.

కలుషిత నీరు ద్వారాగా దోమల ద్వారాగా వ్యాపించే వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాం, నివారణ ఉపాయాలు కూడా మాట్లాడుకున్నాం. మరి గాలి ద్వారాగా, ఈ గాలి ద్వారాగా సంక్రమించే వ్యాధులు ఏమిటి, మరి ఈ వ్యాధులు ఏమిటి, నివారణ చర్యల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నోటి నుండి వచ్చే శ్వాసకోశ తుంపరులు గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తాయి. అందుకని గాలి ద్వారాగా వ్యాపించే వ్యాధులని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, చికెన్ ఫాక్స్, తట్టు ఇలాంటివి, ఇవన్నీ కూడా గాలి ద్వారాగా వైరస్ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తాయి. ఇక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చేసి క్షయ డిప్తీరియా, గొంతు వ్యాపు వ్యాధి అనమాట, కోరింత దగ్గు మొదలుగున్నవి, ఇవి కూడా గాలి ద్వారాగా వ్యాపించే వ్యాధులు.

0: మరి ఈ వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి ఏం చేయాలి? తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. బహిరంగ ప్రదేశాలు తిరిగినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తర్వాత చేతులు సబ్బు నీటితో కనీస 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. కలుషితమైన చేతులతో ముఖాన్ని, కళ్ళు, ముక్కు మరియు నోటిని పదే పదే తాకడం మానేయాలి. దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు నోటి దగ్గర రుమాలు కానిదన్న క్లాత్ కానీ పెట్టుకొని దగ్గాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే చేతులకు బదులుగా మోచేతిని అడ్డు పెట్టుకుంటే ఇంకా మంచిది. మరి ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు మాస్క్ ధరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. రద్దీగా ఉండే ప్రదేశాలు, ఆసుపత్రులు లేదా మిగతా ప్రాంతాలలో గాలి వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలలో వెళ్ళినప్పుడు మనం మాస్క్ అనేది ధరించడం చాలా మంచిదండి. ఈ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు అనేవి మన లోపలికి వెళ్ళవు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు కనీసం 6 అడుగులు దూరం పాటించడం చాలా మంచిది. ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిదండి. సొంతగా వైద్యం చేసుకోవటం అస్సలు పనికిరాదు. పౌష్టిక ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి, జింకు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేటువంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పౌష్టిక సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, బాదం, పసుపు, వెల్లుల్లి మొదలు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాటానికి సహాయపడుతుంది. ఇది ఈనాటి ధీరా. మీకందరికీ నచ్చింది, ఉపయోగకరమైన విషయాలు కూడా తెలుసుకున్నారని నేనైతే ఆశిస్తున్నాను.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి, అవకాశానికి, ఆశయానికి, బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

సమయం చూస్తే 2 గంటల 20 నిమిషాలు దాటి 17 సెకండ్లు. గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం వింటారు. సంగీతం బప్పి లహారీ.

0: చలి చలి చలి చలి.
1: ఘరన దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట విన్నారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నిన్న నిన్న నిరిసెను తారా నీ ప్రేమలా.
6: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
7: అంతఃపురంలో అందాల చిలక.
8: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
6: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
8: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
6: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
8: సాంకేతికంగా, సృజనాత్మకంగా.

0: కబుర్లు.
1: స్టూడియో సమయం చూస్తే 2:31 దాటి 18 సెకండ్లు. సాందనే సాందనే ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. సాందర్య సందర్యంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే 8662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. పేడనా జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు, హాయ్ చిరబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్టు, మీరేసేటటువంటి ఆ పాటలకి నేను డాన్స్ చేస్తాను. సినిమా కబుర్లో జమునా గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, ఇక సందర్య సందర్యలో నువ్వు ప్లే చేసే పాటలకి డాన్స్ చేయడమే నా పని సాయంత్రం వరకు అంటున్నారు. అవునా, బాగా చేయండి డాన్స్. వెల్కమ్ టు సందర్య సందర్య సందర్యం గురించి ఒకే ఒక్కడు, ఓకే రెడీ వెల్కమ్. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ చిన్నబాబు గారు, స్మాల్ బాయ్ కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు వెల్కమ్ అండి. సందర్య సందర్యకి నరేష్ మెరసి, రోజా శిరీష ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయ్, బాగున్నారా సార్ అంటున్నారు. బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చాలా రోజుల తర్వాత బాగున్నారా? సూపర్ హిట్ సాంగ్స్తో మొదలై సందర్య సందర్యకి స్వాగతం, సుస్వాగతం. రామళ్ళకోట నుంచి అబ్దుల్, దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఎవరు? దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు, వెల్కమ్ టు సాధన సందరి జూనియర్ సాయి కుమార్ చిన్నబాబు గారు అంటున్నారు. దస్తగిరి సంధ్య వెల్కమ్. నెక్స్ట్ చిన్నబాబు గారు స్వాగతం. ఓకే, వేటపురం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందరి సందరికి స్వాగతం పలుకుతున్నారు. మహమ్మద్ జైనుదిన్, స్నేహభాను జైనుదిన్, సందరి సందరికి స్వాగతం. నెక్స్ట్ హాయ్, బాగున్నారా విజయలక్ష్మి విజయవాడ, చాలా బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ నా పేరు డి సూర్యబాబు. ఎస్ ఓకే, వారి సతీమణి గారి పేరు కళ్యాణి అట, కామేశ్వరి పేట నుంచి పంపించారు. శ్రీకాకుళం హాయ్ సార్ అంటున్నారు. హాయ్ అండి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారండి, దేవరపల్లి నుంచి. గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య లక్కీ, మీరాబాయ్, ముత్యబాయ్ హాయ్ అండి. నెక్స్ట్ హాయ్ అంటున్నారు నూతనంగా వస్తున్న శ్రోత. పేరైతే పంపించలేదు, ఏమిటి, ఎవరండి మీ పేరు? బాలరంగాట అని పేరు. హాయ్ అంటున్నారు. హాయ్ అండి, వివిధ భారతికి స్వాగతం, సుస్వాగతం అండి. గడ్డ వంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, హాయ్ అంటున్నారు. హాయ్ అండి, సందరి సందరికి స్వాగతం. హాయ్ చిన్నబాబు గారు, వెల్కమ్ టు సందరి సందరి. శివ మస్సాన్ గుంటూరు నుంచి హాయ్ అండి. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి పంపించారు. రామా కార్తిక్, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, రాఘవేంద్ర. నేను ఇంకా ప్రశ్నలకు వెళ్ళలేదు, అందరూ పంపిస్తూ ఉన్నారు. పెడ నుండి నరసర సేవకంగా హాయ్ అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్ అందరికీ, హాయ్ హాయ్ హాయ్. ఇక నేను ప్రశ్న చెబుతాను, ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం పంపించండి. మనం కోళ్ళ పెంపకం చేస్తుంటాం, పొట్టు పురుగుల పెంపకం కూడా చేస్తాం కదా, అయితే తేనెటీగల పెంపకం కూడా చేస్తాం. పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? అర్థమైందనుకుంటాను, మరోసారి చెప్పనా? పొట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరి సందరి విత్ యువరాజ్ చిన్నబాబు.

సాంద్రే సాంద్రేలో చెరవబడి ప్రశ్నకు సమాధానాలు చాలా మంది పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి, పొట్టపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు, మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? నరసమ్మ శివగంగ పేడన నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అప్పలరాజు గారు పేడన జోగానందరావు గారి నుంచి పంపించారు. రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు బియార్డ, ఇది కొంచెం ఆలోచించాలి. మూసాపేట గ్రామం నుంచి పంపించారు నరేష్ వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం. ఆయిచనబాబు గారు, రాకింగ్ మధు అట, ఐఎమ్ రాకింగ్ మధు. ఓహో, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే పంపించారండి మీరు కూడా. ఇంకెవరు, విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్.

జశ్విని, సీత, సమత్త, చిన్బాబు, తేజు, వీళ్ళందరికీ హాయ్ చెప్పాలా? హాయ్. ఓకే, కనకారావు పేరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్, గుంటూరు. శివగారు పంపించారు గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్. మీరు కూడా కృష్ణా జిల్లా నుంచి. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కొంచెం రాంగ్ ఆన్సర్ అండి, నేను చెప్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, అంజలి గారు పంపించారండి బాలానగర్ నుంచి. ఆన్సర్ వచ్చేసారు రైట్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెన్న రైట్ ఆన్సర్ పంపించారు. దస్గిరి సంధ్య, ప్రతి కడుపుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, నెక్స్ట్ ప్లీజ్ సార్. ఎవరు ఆర్చి రావట్లేదు, ఎందుకు సార్ అంటున్నారు. అవునా, పర్సనల్స్ ఉంటాయి కదా సార్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. హాయ్ సార్, మరొక్కసారి క్యాదర్ క్యాదర్ విరేష. హాయ్ సార్, మరొకసారి ప్రశ్న రిపీట్ చేయమంటున్నారు, నేను వినలేదు అంటున్నారు సూర్యబాబు గారు. కళ్యాణి గారా? ఆహా, ఏమీ లేదండి. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. జీ రెడ్డి నుంచి, వికల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్పూర్, చంద్రశేఖర్ గారు పంపించారు. శేఖర్పూర్ విలేజ్ నుంచి, వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు, అక్షయ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ తులిమిల్లి రవి, సొనంపల్లి గ్రామం నుంచి పంపించారు వీరు, గన్నవరం మండలం. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సరే. అబ్బా, రెండు పంపించారా? హాయ్, నా పేరు తులసి, మౌనిక, జయంత్, నందికొట్కూరు నుంచి పంపించారు వీరంతా రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ ఫాతిమాబీ, వీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రియా ప్రియతమ రాగాలు సూపర్ సాంగ్స్ వేశారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, తలంపాడు గ్రామం, దొరవారి సదరం మండలం, తిరుపతి జిల్లా సమాధానం వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి. మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ అండి. మీరు పంపింది కూడా చిన్నబాబు గారు వచ్చారా, మెదడుకు మేత పెడుతున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆహా, గోదావరి జిల్లా అఖివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు గారు. నేను చెప్తాను, కొంచెం రాంగ్ ఉంది. మహమ్మద్ జరిద్ర, శ్రీభాను జరిద్ర బొమ్మడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా? విజ్ఞాన విదోపు వినోదపు బడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉప్పొంగు అనుబంధ ఓహో తడి, కొంటి ప్రశ్నల జడి, మన ఈ సందడి సందడి. ఆహా, ఎలా ప్రాస భలే రాశారు. మహమ్మద్ ఎనేదుల్లా, భవనపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కొంకాల గ్రామం నుంచి పంపించారండి అరవింద, తులసి, రాఘవేంద్ర, వీరంతా జయదుర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఇచ్చిన బాబు గారు, ఎలా ఉన్నారు, ఆశా శ్రీనివాస్, బెంగళూరు రైట్ ఆన్సర్ పంపిస్తూ. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ ఇచ్చిన బాబు గారు, ఎలా ఉన్నారు అంటున్నారు గడ్డం అంకే గారు, వారి కుటుంబ సభ్యులు. హాయ్ రైట్ ఆన్సర్ పంపించారు. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. మోసాపేట గ్రామం నుంచి నరేష్, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, ఒక్కసవ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కర్నూలు నుండి ముజఫర్ నగర్ నుంచి పంపించారండి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, అనురాధ, పవన్ కుమార్. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, ఎవరు ఎవరు ఎవరు, రామకార్తిక వెళ్ళి చెప్పి చదివేశాను కదా ఇది. సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ వచ్చి సూపర్. నేమ్ జాన్సన్, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు, లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హాయ్ హాయ్ డార్లింగ్, ఎన్నాళ్ళకి మీ వాయిస్ వింటున్నా, నా పేరు శ్రీనివాస వర్మ, నక్కగూడ నుండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, శ్రీనివాస వర్మ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన రైట్ ఆన్సర్ పంపించారు.

నెక్స్ట్ అంకయ్య గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు, ఇచ్చిన బాబు రేడియో సెట్లో ప్రసారం సరిగా రావడం లేదు, ఆ రేడియో ఆగిపోతుంది, గమనించండి సార్ ప్లీజ్. సరే ఇక్కడ సార్ వాళ్ళకు నేను తెలియజేస్తానండి, ఇంజనీర్ సార్ వాళ్ళకు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సందడి సందడి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు. అవునా, స్వాగతం ఏంటండి, ప్రశ్న అడిగాను కదా. ఎవరంటే సూరిబాబు గారు, కళ్యాణి గారు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ నరసింహారావు గారు దేవి, వీరు పంపించారు రైట్ ఆన్సర్ ఏంటంటే కొత్తగూడెం నుంచి పంపించారు వీరు. చిన్నబాబు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. మహారాష్ట్ర నుంచి పంపించారు సోలాపూర్ నుంచి వరుణ్ ఆదాం, రైట్ ఆన్సర్ పంపిస్తూ. తర్వాత ఎవరు, విజయవాడ రేడియో స్టేషన్ ఆదాం గారు పంపించారండి, వీరు కొత్తగా వస్తున్న శ్రోత. ఇది సందడి సందడి అండి, ప్రశ్నలు అడుగుతాం, వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు తెలియచేయాలి. స్వాగతం అండి ఆదాం గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆనంద ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి మొడియంపేట, రైట్ ఆన్సర్. ఆర్జే గారు, ఓహో కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. నెక్స్ట్ మహమ్మద్ ఎనిదుల భవనపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ చదివేశారండి. ఆన్సర్ వచ్చేసి పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను ఒక పాట వినిపిస్తాను, ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెప్తారా, పాడిన వారు చెప్తారా, ఏం చెప్తారో మీ ఇష్టం. కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే కాస్త ఇబ్బంది పడుతున్నారు, వద్దు తోచి తోచి మరో ప్రశ్న అడుగుతాను. జాతీయాలు, సామెతలు, తెలుగులో కోకొల్లాలు ఉన్నాయి. ఏమండి ప్రపంచం మొత్తం మీద అందమైన భాష ఏది అంటే తెలుగు భాష అని నా అభిప్రాయం. దేశ భాషలందు తెలుగు లెస్స ఎంత అందంగా ఉంటుందండి, అక్షరాలు ఎంత రమ్యతంగా, గుండ్రంగా, అద్భుతంగా ఉంటాయి కదా. శ్రీకృష్ణదేవరాయలు మహారాజుల వారే తెలుగుని ఎంతలా ఇష్టపడ్డారు, సూపర్ కదా. సరే తెలుగు సామెతలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సామెతే నేను ఒక అర్థం చెప్తాను. అంటే ఒక తెలుగు సామెతను మీరు పూరించాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే అక్షర మొక్క రాదు కానీ ఆ తర్వాత ఏమి చేశాడు. ఈ సామెత ఏమిటంటే మాటలు తప్ప పని చేత కాని వారి గురించి చెప్పేటటువంటి సామెత, వారికి మాత్రమే సరిగ్గా సరిపోతుంది. అక్షర మొక్క రాదు కానీ ఆ తర్వాత నెక్స్ట్ పూరించాలి మీరు. ఈ సామెత ఏమిటంటే మాటలు తప్ప పని చేత కాని వారికి సందర్భంలో అంటే వారి గురించి చెప్పేటటువంటి సామెత అండోయ్. మరి ఇది పూరించాలి అంటే 8662424 నెంబర్కు వాట్సాప్ ద్వారాగా పంపించండి. వెంటనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సంద్రి సంద్రి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్న బాబు. సంద్రి సంద్రి నేను ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, ఆ ప్రశ్న మరలా రిపీట్ చేస్తాను, ఎవరెవరు పంపించారు కూడా చూస్తాను. తెలుగు సామెతను పూరించండి అన్నాను, మరి అక్షర ముక్కర్ రాదు కానీ ఆ తర్వాత ఏం చేశాడు? ఐ మీన్స్ అది పూరించాలి. ఈ సామెత ఏమిటంటే మాటలు తప్ప పనిచేత కాని వారికి నిర్దేశించి చెప్పేటటువంటి సామెత. ఎవరెవరు పంపించారో చూద్దాం. చాలామంది అయితే పంపించారండి. ఓయ్ నిజంగానే తెలుసా ఏమిటిది మీకు? కొండారెడ్డి సిద్ధపడలం కడుపు జిల్లా నుంచి. ఆహా, కొంచెం దగ్గరగా వచ్చారు. కాదు, నేను చెప్తాను, పూరించడం సరిగా పూరించలా. రామనగరపుడు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్, అంటే దగ్గరికి వచ్చారు అంటే కొంచెం తెలిసి ఉంటుంది మీకు. నరేష్ మెరిసి కుటుంబ సభ్యులు పేర్లు చదవడం లేదని పెట్టారు, ఆన్సర్ అయితే పంపించట్లేదండి. ఒక్కసారి ఫస్ట్ టైం చదువుతానండి, తర్వాత ఏమో కుటుంబ సభ్యులు అంటున్నాను. యాదవ్జీ సక్కుబాయి, లక్ష్మీ నరసింహ ఓంకార్, ఓకేనా? రోజా శిరీష. తర్వాత ఎవరు చూద్దాం. కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుండి రామలక్ష్మి కార్తీక్ వెనిలవల్లి, రామకార్తీక వెనిలవల్లి. సమాధానం రైట్ ఆన్సర్ అండి. సూపర్, ఇప్పుడు వచ్చితే నాకు వచ్చింది కనకరపేట నుంచి. ఆహా, కాదు. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సూపర్, రైట్ ఆన్సర్. తెలిసిపోయిందా? తెలియదేమో అనుకున్నాను. ఆన్సర్ వచ్చేసి ఎక్కడండి? తర్వాత ఎవరు? అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి పంపించారు. ఏమిటని అక్షరం ముక్క రాదు కానీ ఆహా, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. నమస్తే చిరుబాబు అంటూ పంపించారండి. ఎవరు? కొత్తగూడెం నుంచి పంపించారు. పేరు చదవట్లేదా? నరసింహారావు గారు, దేవీనగర్ చదివేనకండి కొత్తగూడెం. అనంతపురం నుంచి అనురాధ గారు, అక్షరం ముక్క రాదు కానీ రైట్ ఆన్సరే, మీరు కూడా పంపించింది. కొంకల్ గ్రామం నుంచి అరవింద తులసి, ఓకే. జగద్గురు ఆకాశమంతా కొంచెం దగ్గరకు వచ్చారు, రైట్ అయి పంపించారు మీరు కూడా. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు. మాటలు మాత్రం కోటలు దాటుతాయట. కాదు, నేను చెప్పేస్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇది అగ్రహారం నాదే అన్నట్లు ఆశా శ్రీనివాస్ బెంగళూరు. కాదండి, నేను చెప్పేస్తాను. భాస్కర్పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి పంపించారండి. ఎవరు? బాలానగర్ నుంచి అంజలి గారు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరు పంపించారు చూద్దాం. కుసుమ అంబటి నగర్ చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరు చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. మాటలు చేత కాదు కానీ ఆహా, తర్వాత ఏం జరిగింది? పాలంపాలే ఆలగడ్డ నందిని జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అక్షయ గారు పంపించారు, విరాట్ గారు హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, వెంకట సుబ్బయ్య గారు, రైట్ ఆన్సర్. వేదంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం, అక్షర ముక్కు రాదు కానీ అమాయకత్వం తెలియటలు ఎక్కువ. కాదు, పట్టకొస్తే అక్షర ముక్క లేదట. కాదు, నేను చెబుతాను ఆగండి. నెక్స్ట్ చిన్నబాబు గారు పట్టకోసిన అక్షర ముక్క రాదు, కిషోర్ నంద్యాల. కాదు, నేను చెప్పేస్తాను ఆగండి. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, రామలకోట నుంచి. అక్షరం ముక్క రాదు కానీ రైట్ ఆన్సర్ పంపించారండి దుబాయ్ భాషా గారు, ఫ్యామిలీ మెంబర్స్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు పంపించారు. పుస్తకం తిరిగేసి చదివాడట. ఆహా, ఎక్కడ అక్షర ముక్క రాదు కానీ పుస్తకం తిరిగేసి చదివాడట, భలే ఉంది ఇది. నరసన్న శివగంగ కవిత రాస్తానన్నాడట. ఆహా, కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు? టైపింగ్ చేస్తూ ఉన్నారు చిన్నబాబు గారు. శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి, రైట్ ఆన్సర్. సూపర్. అంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, ఒగ్గ శివయ్య ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఆర్టీసీ కాలనీ నుంచి పంపించారు శ్రీహరి రామకృష్ణ, ఫ్యామిలీ స్వామి గారు, వీరంతా పంపించారు. అక్షరముక్ రాదు కానీ అగ్రతామలు నాకే అన్నాడట. ఆహా, దగ్గరికి వచ్చారు. ఐ మీన్, నేను చెప్తాను ఆగండి. కానూరు నుంచి తాతారావు గారు, కిందికి తిమ్మరాజు పరికి పోతురాజు. ఇది ఎక్కడ కూడా కాదండి. తర్వాత ఇంకా పంపించారండి, తర్వాత చదువుతాను. మరి సమయం చూస్తే 3 గంటలు కావస్తుంది కదా. న్యూస్ హెడ్లైన్స్ విందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేశ్వరరావు

పోలవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల రథోత్సవంలో ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ అంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అమాయకత్వం కాదు, ఓకే, అఘాయత్వం, తెలివితేటలు ఎక్కువ అని కాదండి నేను చెప్తాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు వీరు. 64 కళలు వచ్చు అన్నాడట. అక్షర మొక్క రాదు కానీ 64 కళలు వచ్చు అన్నాడట. అవునా, వేదాంతం చదువుతా అన్నాడట. ఆహా, నరసన్న శివగంగ అక్షర మొక్క రాదు కానీ వేదాంతం చదువుతానడట. కాదు చెప్తున్నాగండి, అంటే నేను అనుకున్నది వేరు, మీరు చెప్పేది వేరేగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్రభాకర్ రావు గారు పంపించారు, స్వరూప రెబానా వీరంతా పంపించారండి. ఆన్సర్ కే కాదండి, ఎస్ఆర్కే నుంచి. నేను చెప్తాను, అక్షర మొక్క రాదు కానీ అవతల పేజీ తిప్పమన్నాడంట. అబ్బా, ఇది ఎక్కడ గొడవండి బాబు, పేజీని కూడా తిప్పుతాడు. కాదు చెప్తాను ఆగండి, అవతల పేజీ అక్షరముఖ రాదు కానీ అవధానిని అన్నాడంట కిషోర్ నంద్యాల. కొత్త కొత్తవి పంపిస్తున్నారు, బాగుంది. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, అక్షరముఖ రాదు కానీ అక్షరాన్ని వల్లిస్తానన్నాడంట. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. సివి శ్రీనివాస రెడ్డి గారు పంపించారు, కాదండి ప్రొద్దుటూరు నుంచి. ఐ చిరుబాబు గారు, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా. అక్షరం ఒక రాదు కానీ అల్లం పచ్చడి అన్నాడట. ఇది ఎక్కడ కూడా అండి బాబు, మాటలు చేత కదా అని రైట్ ఆన్సర్ పంపించారు. హీరు అభిలాష శివ కృష్ణ సంతోష స్పందన వీరంతా ప్రొద్దుటూరు నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు, మహమ్మద్ ఇనితుల భవనపడి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరైనా ఉన్నారా ఎదురు చూస్తున్నాను, బట్ ఇంకెవరు లేరు. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి లేట్గా, లేటెస్ట్గా ఇంకెవరైనా పంపిస్తారేమో అని చూస్తూ ఉన్నాను. ఎవరు పంపిస్తున్నారు చూద్దాం. అబ్బో, ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరి నుంచి, సూపర్. అక్షర మొక్క రాదు కానీ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, ఇక ఎవరు వాట్సాప్ మెసేజ్ లేవు కదా. అక్షర మొక్క రాదు కానీ ఆకాశం అంత పందిని వేస్తానన్నాడట. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

పదండి పదండి, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ముందే చెప్పాను కదా, సామెతలు జాతీయాలు మన తెలుగులో కోకొల్లాలుగా ఉన్నాయి, పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. మరి ఆ తెలుగు భాష యొక్క సౌందర్యం, అందం, మరి గేయ రచయితలు గీత రచయితలు ఎంత అద్భుతంగా రాస్తారు, అనేక రసాలను రవళించి చక్కెర అక్షరాల్లో మార్చి అద్భుతమైన పాటలు రచించారు. బట్ నేను అడిగేది ఏంటంటే, నేను ఒక జాతీయం అర్థం చెప్తా, ఆ జాతీయాన్ని మీరు పూరించాలని కనిపెట్టాలి. మీరు మరి కనుక్కోండి చూద్దాం. అదేనండి జాతీయం. అక్షర ముక్క రాదు కానీ ఆకాశం అంత పందిరి వేస్తాడట, వేస్తానన్నాడట అనేది అదొక సామెత. మరి జాతీయం వచ్చేసి విలువైన దాన్ని నిరుపయోగంగా చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం. చాలా విలువైంది కానీ దాన్ని ఏం చేశాడు, మీకు అర్థమైపోయింది కదా. ఆన్సర్ తెలిస్తే, ఐ మీన్స్ ఆ జాతీయం పూరింపగలిగితే 8662444114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై వింటున్నారు సందరి సందరి విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: స్టూడియో సమయం చూస్తే 3:11 దాటి 43 సెకన్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరి వింటున్నారు విధివరాజి చిన్నబాబు. ఒక విలువైన దానిని నిరుపయోగం చేసి ఆ సందర్భంలో వాడేటటువంటి జాత్యం అంటే చాలా ఏంటి అంతలాపా డబ్బు విలువ నీకు తెలియటం లేదురా, ఎంతలా ఖర్చు పెడుతున్నావు అని వస్తారు కదా. డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారా? అసలు డబ్బులు ఖర్చు పెట్టిన వారు ఎవరు చిన్న బాబు అంటారా? అందరూ ఖర్చు పెడతారు, బట్ జాగ్రత్తగా వాడుకునేవారు కూడా ఉన్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను చెప్పిన జాతీయం ఏమిటంటే విలువైన దాన్ని ఉపయోగం లేకుండా నిరుపయోగం చేసిన సందర్భంలో వాడేటటువంటి జాతీయం. మరి తెలిసిపోయిందా? చాలామంది పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు, ఆన్సర్స్ ఏమిటి అనేది. మహమ్మద్ ఇనేతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. ఓ రైట్ ఆన్సర్ ఏనండి, బాగా గెస్ చేశారు మీరు. నరసింహారావు గారు, ఎస్, వీరు పంపించారు కొత్తగూడ నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. చాలా వరకు యాప్ట్గా అంటే మీన్స్ మీరు పంపించి కూడా సరిపోతుంది దీనికి. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహభాను జైనుద్దీన్ ముమ్మడి నుంచి పంపించారు. మాటలు చేత కాదు కానీ ఆకాశం అంత పందిరి వేస్తానన్నాడట ఇందాకది. తర్వాత ఎవరు? ఓ విజయలక్ష్మి గారు, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. అప్పటి రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, సూపర్. హాయ్ చిన్నబాబు గారు, ఆర్జే జ్యోతి గారికి హాయ్ చెప్పండి. జ్యోతి గారు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. హాయ్ హాయ్ హాయ్ చెప్పేశానండి. తర్వాత ఎవరు? అనంతపురం నుంచి అనురాధ గారు, క్వశ్చన్ అర్థం కాలేదు, మరోసారి చెప్పండి. జాతీయాలు, సామెతలు అనేవి మన తెలుగు భాషలో ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పేటటువంటి అది జాతీయం అంటే సామెత అని అనుకోండి. పోనీ విలువైన దాన్ని నిరుపయోగంగా చేసిన సందర్భంలో ఉపయోగించేటటువంటి సామెత లేదా జాతీయం తెలిస్తే 8662 4111 ఫోన్ నెంబర్కు వాట్సాప్ చేయండి. అనురాధ గారు విన్నారు కదా. నెక్స్ట్ భాస్కర్ పెడన, కల్పవృక్షాన్ని నరికి ఆహా సాగు చేసినట్లు కాదండి నేను చెప్తాను. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపల్లి నుంచి శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సరేనండి, సూపరో. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిన్నబాబు గారు ప్లీజ్ కొన్ని ప్రశ్నలు అడగండి. చంద్రపూడి నుంచి ఆదాం, పండు, కార్తీక్, ఝాన్సీ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం గారు, కార్తీక్ గారు, ఈ సామెతలు అడగడం వలన, జాతీయాలు అడగడం వలన కాస్త ఫన్నీగా కామెడీగా ఉంటుందండి. ఈసారి నుంచి జీకే ప్రశ్న అడుగుతాను. సరే, కుసుమ అంబటి దగ్గర నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చి రైట్ ఆన్సరే, సూపర్. ఎలా తెలుసండి మీకు? నెక్స్ట్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తలంబాడు నుంచి దొరసత్రంవారి మండలం, తిరుపతి జిల్లా సమాధానం అంటూ రైట్ ఆన్సరే. అబ్బో చాలా పంపించారు వీళ్ళు. మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్జీ చిన్నబాబు గారు రైట్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ మస్తాన్ వలీ ఫాతిమా, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గ్రామం, రుద్రుడు కృష్ణ, సంతోష, అభిలాష్, శివ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ కాళా శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? మహమ్మద్ జైదర్ స్నేహబాను జరిదర్ ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. కలవందలపాడు నుంచి గ్రామం, కాసిం ముర్తుజావలి, రైట్ ఆన్సర్ పంపించారు. సార్ క్వశ్చన్ మరోసారి, అవ్వా రెండోసారి చెప్పాను కదా, విలువైన దాన్ని ఉపయోగం లేకుండా చేసిన సందర్భాన్ని వాడేటటువంటి జాతీయం. తర్వాత ఎవరు పంపించారు? ఆయచిరబాబు గారు, శ్రీనివాస వర్మ, నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి నగలు. ఓహో, నడివీధిలో పెట్టిన నమ్మకం ఉండాలి. ఆహా, ఇది ఎక్కడ కాస్త సింక్ అయిందా లేదా? ఎస్ఆర్కి ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు పంపించారు. రెబ్బవరం రైట్ ఆన్సర్ పంపించండి. నమస్తే అంటూ పంపించారు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్. తబలా మస్తాన్ భాష క్వశ్చన్ ప్లీజ్. అట నాగార్జున లక్ష్మణ్ ఏం పెట్టచ్చు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం. సాయంత్రంలోకి వెళ్ళిపోయాం ఇంకా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు క్వశ్చన్, రిపీట్ అంటున్నారు మీరు. చెప్పాను కండి విలువైన దాన్ని ఉపయోగం లేక నేను సందర్భంలో వాడేటటువంటి జాతీయం ఏమిటి అని అడిగాను. తర్వాత అనంతపురం చంద్రరాజు గారు, కోతి చేతికి కొబ్బరికాయ ఆట. అబ్బో ఎందుకు ఇచ్చారు కోతి చేతికి, ఎందుకు ఇచ్చారండి కొబ్బరికాయ? అది అది కాదండి, విలువైన కొబ్బరికాయ విలువైనది అనమాట. కాదు నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. రాజు నుండి జయన్న ముత్యాలు తెచ్చి, ఆహా రైటే, దానికి సందర్భంలో కలుస్తుంది అనమాట. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్ అండి. ఇంకెక్కడైనా మిగిలిపోతే తర్వాత చూద్దాం. విలువైన దాన్ని ఉపయోగం లేని సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏమిటంటే వీధి పాలు చేయటం. అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి వీధి పాలు చేయడం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వింటుండీ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: ట్రీట్మెంట్ తీసుకోరంటావా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: సందరి సందరి వింటున్నారు విత్యురాజ్ జయచిల్ బాబు స్టూడియో. సమయం చూస్తే 3:20 దాటి 19 సెకండ్. కొంతమంది పంపించారండి అంబపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ ఒక సవ్య ముందు పెద్దను పంపించారు దుర్వినియోగం అంటూ. తర్వాత ఎవరో చూద్దాం. అప్పల్ డ్రెస్ గారు అయితే తన పేరు ఊరు రెడీగా టైప్ చేసి పెట్టి ఉంచుకున్నారు. తర్వాత చిరబాబు ఏ ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ. నెక్స్ట్ మహమ్మద్ జనిద్ర శ్రీమణి జనిద్ర రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు దాసరిపాల నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా బోర్డులో పోసిన పన్నీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు హాయ్ చిరబాబు గారు, శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుంచి. ఆన్సర్ ఎక్కడ నగలు నడివి తెలిపాడు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. బూడిదలో పోసిన పన్నీరు మార్గి ఫ్రమ్ ఈసీఐఎల్. నెక్స్ట్ బూడిదలో పోసిన పన్నీరు అంటున్నారు పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, తర్వాత ఎవరు బూడిదలో పోసిన పన్నీరే కేదరి వీరేశ రాజుల మండలి నుంచి. చిన్నబాబు ఇప్పుడు మాకు మంచి వర్షం పడుతుంది, మాకు డాన్స్ వేయాలని ఉంది. పొన్నూరు మండలం చింతపూడి నుంచి మల్లేశ్వరి ఆదాం పండు ఝాన్సీ పండు కార్తిక్. అవును వెయ్యండి డ్యాన్స్ సూపర్ కదా ఇవన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రశ్నలోకి వెళదాం.

మనం దాచాలనుకున్నా దాచలేము, దాచాలంటే దాగదులే, దాగిన చోట ఉండదులే అన్నట్టు మనం దాచాలనుకున్నా దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు. ఏమిటది ఆన్సర్ తెలిసిపోయిందా? దాస్తాం, దాచి దాస్తే సరిపోతుందని దాస్తాం, అది కానీ ఇతరులు అయితే బాగానే కనిపెట్టేస్తారు. ఏమిటది ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? మనం దాచాలనుకున్నా దాచలేము, కానీ ఇతరులు మాత్రం సులభంగా కనిపెట్టేస్తారండోయ్. రకరకాలుగా ఆలోచించి ఆన్సర్స్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై. సాందరే సాందరే వింటున్నారు విత్ యువరాజ్ చిరబాబు.

ఆరి నారి నడుమ మురారి ఈ చిత్రానికి ఆర్య చరణ్ ఆలపించిన పాట విన్నారు. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు. మనం దాచాలన్నా దాచలేము, కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు. అదేమిటి ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు పంపించారు చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి. ఆన్సర్ ఎక్కడండి అప్పలరాజు గారు, మీ పేరు ఊరే ఉంది, ఊరేమిటమ్మా పేరు ఏమిటమ్మా తందాన అన్నట్టుంది అక్కడ. ఆన్సర్ ఇప్పుడు వచ్చింది బో వయసు అట, మనం దాస్తామా, ఎలా దాస్తారు వయసుని, నేను మనలోని కొంచెం దగ్గరకు వచ్చారు చూద్దాం. ఓ కేదరి వీరేశరాజులు మన నుంచి పంపించారు, ఓకే ఒకటైతే రైట్ ఆన్సర్. నాగా నరసింహారావు గారు వీరు పంపించారు కొత్తగూడెం నుంచి. అబ్బో తెలివట, తెలివి ఎక్కడ దాస్తారు, ఎక్కడ తెలివి ఎక్కడ ఉపయోగిస్తారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ సూపర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, విజయలక్ష్మి గారు నీడండి, నీడని ఎలా దాస్తారండి, మనం దాస్తుందామా మన నీడని, మనం ఎలా దాస్తాం ఎక్కడ దాస్తాం కానీ నేను చెప్తా రాకండి. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడపదల నుంచి, రైట్ ఆన్సర్ సూపర్. ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి పంపించారు నెల్లూరు నుంచి. ఏంటందండి ప్రేమ, ఆహా ఎదుటివారిని మనం ప్రేమిస్తే ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, బట్ ప్రేమను ఎలా దాస్తామండి. నెక్స్ట్ పాలం పోలయ్య ఆలగడ్డ నందెల జల నుంచి, రైట్ ఆన్సర్. సినిమాబు గారు ఏంటండి కఠినంగా అడిగారండి, ఇది కఠినమా, డైలీ జరిగేది కదా, ఈజీగా ఇవ్వండి అంటున్నారు ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. సరే ఈజీగానే అడుగుతాను ఆగండి. మార్కపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు, ఆహా రహస్యం అట, మీ రహస్యాన్ని ఇతరులు ఎలా కనిపెడతారండి. ఆఫ్ కోర్స్ మామ జైనిద్ర శ్రీమాను జైనిద్ర పంపించారండి. ఏమిటి మీరు అడిగిన ప్రశ్న సమాధానం, వయసు అట, వయసు దాస్తాం ఎలా దాస్తాం. ఆశ శ్రీనివాస్ బెంగళూరు, కన్నీరట నీడా కన్నీరు, అసలు కన్నీరు అంటే మనం బాధపడుతున్నప్పుడు కళ్ళ ముందు వలవల వలవల నీళ్ళు కారుతూనే ఉంటాయండి, ఎలా దాస్తాం. జీడెడ్డన్న జీవకాలనీ సమాధానం, రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఐ మీన్ ఓకే శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి, ఆన్సర్ రైట్ సూపర్. ఎమోషన్సా అనుకుంటున్నానండి అంటున్నారు భార్గవి ఫ్రమ్ హైదరాబాద్. కాదండి నేను చెప్తాను ఎమోషన్స్ ఏమున్నాయి ఎలా దాస్తారు, కొంతమంది దాసుకుంటారులే. అనంతపురం చంద్రరాజు గారు రైట్ ఆన్సర్, బాబోయ్ దొంగ సొమ్ము అంట, అయితే ఇక్కడ కూడా దొంగ సొమ్ము కూడా దాస్తారా దక్కిన వెళ్ళినా. దొంగ సొమ్ము అంటున్నారు వీరు, ఏమో అది కూడా నిజమేనేమో. తర్వాత ఎవరు పంపించారు, చిరుబాబు గారు గుడ్ ఈవినింగ్. ఆన్సర్ వచ్చేసి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి ఏంటండి మీరు పంపించింది, కాదు దగ్గరికి వచ్చి చెప్తాను నేను. తర్వాత తిరుపతి జిల్లా సమాధానం అంటూ పొగాన ప్రేమట దగ్గు, దగ్గును దాస్తామా, ఆహా ఎలా దాస్తామండి, మనం దాచాలనుకున్న దాచలేవు ప్రేమన పొగని అట, పొగని ఏంటో మరి నాకు అర్థం కాల. తలంపాటు నుంచి దొరవారి సత్ర మండలి నుంచి ఎస్ మధు ప్రసాద్ పంపించారండి ఇది. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. జి సింగవరం కర్నూలు జిల్లా నుంచి నజీర్ నూర్జహాన్ నజీర్ అబ్దుల్ రెహమాన్ పంపించారు, ఆమ్లెట్ వేసుకొని నేను తింటానని ఏం చేయలేదండి అన్నప్పుడు దాచిన దాగదా వాసర సూపరోస్.

సూపరు. మిగతా వాళ్ళని కనిపెట్టేస్తుంది కదా, వాళ్ళు కూడా వచ్చి అబ్బో రైట్ ఆన్సర్ పంపించారు. కలవందరపాడు నుంచి కాసి ముత్తుజావలి, కర్నూలు జిల్లా నుంచి గురిగడ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. కోపమట, కోపాన్ని దాస్తావా, వెంటనే

పెట్టేది మన పేరు. పేరా? పేరు దాస్తే ఎలా కనిపెట్టుతారండి? పశ్చిమ గోదావరి జిల్లా అక్కడి నుంచి కిషోర్ మరియు లక్ష్మణరావు. నెక్స్ట్ ఎవరు? దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. నవ్వాట, నేను నవ్వుని దాచాలనుకుని చాలా ట్రై చేశాను కానీ దాగలేదు, కానీ వస్తూనే ఉంది. ఏం చేద్దాం? తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరండి? బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం గ్రామం. వనస్థలిపురం హైదరాబాదా? వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ అండి, సూపర్. అప్పలరాజు గారు పెడన జోగనాథన నుంచి. అబ్బో, ఉప్పు అందిందట మీరు. ఉప్పు అందుకున్నారా? అందుకో ఈ తోట మాని అన్నట్టు అందుకున్నారు ఉప్పు. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. మాట ఇదేలా ఆయ్ అంటూ గడ్డ వంకయ్య గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సరే. మహమ్మద్ జరిద్దరి శ్రీభారి జరిద్దరి పంపించారు ఇప్పుడైతే. రైట్ ఆన్సర్. సోమనాథ జనార్దన్ రావు తాటిపత్రి గ్రామం నుంచి పంపించారు నెల్లూరు జిల్లా. రైట్ ఆన్సర్. అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయమంత పెద్దన. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? నందిపేట నుంచి పంపించారు నాగమణి గారు. ఐ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనసు అనుకుంటున్నాను అంటున్నారు నేతాజీ. ఓకే, మనసు ఎలాగా కాదండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు అందమా, అందం సార్, అందం అన్నట్టు. అందమా, ఎలా దాస్తావు? ఒకే ఒక్కడు గారు అందాన్ని ఇతరులు కనిపెట్టదు, అందాన్ని దాసేస్తారు, అందాన్ని చూపిస్తారు కదా. లేనిపోయిన అందాన్ని తీసుకొచ్చి మరీ చూపిస్తుంటారండి బాబోయ్. అందాన్ని మనం దాచడం కాదు, అందాన్ని ఇంకా మెరుగులు దిద్దుకుంటూ లేనిపోయిన అందాన్ని చూపిస్తారు. ఇతరులు ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. దాసరివాడ నుంచి శివదాస్ రెడ్డి తిరుపతి వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్. సూపర్. మూసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు. రైట్ ఆన్సర్. రాజు నుండి జయన్న. రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడింపేట నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఆయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, పేరు పంపించట్లేదండి మీరు. పేరైతే అనసం. జవాబు వచ్చేసి గాయం అట. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి. గాయం ఎలా దాస్తారండి? అసలు దాచుకుంటారా గాయం? మనసులో గాయమా, శరీరానికి తగిలిన గాయమా? కొందరు దాస్తారులే, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని. ఆకాశంలో తార తార ముద్దాడే ఆ పాట చాలా ఇష్టం వీరికి. జవాబు. రైట్ ఆన్సర్ పంపించారు నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు. సూపర్. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటున్నారు. నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. అసలు ప్రశ్న ఏమిటి, జవాబు ఏమిటో నేను ఇప్పుడైతే చెప్తాను. మనం దాచాలనుకున్న దాచడం కానీ ఇతరులు సులభంగా కనిపెట్టేస్తారు, ఏమిటది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, తప్పు. మనం చేసిన తప్పు దాస్తూ ఉంటాం కానీ అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది కదా. అబద్ధం, మనం ఆడినటువంటి అబద్ధం, అబద్ధమే ఆడాం, అది కొన్నాళ్ళకైనా బయటపడుతుంది, ఇతరులకు తెలిసిపోతుంది అనమాట. రైట్ ఆన్సర్. దాదాపుగా అందరికీ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

ఇప్పుడు సమయం చూస్తే 3:35 దాటి 22 సెకన్లు. అందరి సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. అంటే మన ఆర్జీస్ అందరూ కూడా అడిగినట్లేదే అనుకుంటున్నాను. అడిగారు ఆల్రెడీ, తెలిసిందో తెలియలేదు నాకు తెలియదు. మరొకసారి నేను రివ్యూగా రిపీట్గా చేస్తున్నాను. రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది ఆన్సర్? తెలిసిపోయింది కదా, రెక్కలు లేవు ఎగురుతుంది, ఆకాశంలో విహరిస్తుంది, బట్ కళ్ళు లేవు కానీ కళ్ళ మీద నీళ్లు వచ్చేస్తున్నాయి, ఏమిటది ఆన్సర్? తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

దానికి రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8664-888-14 నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారో చూద్దాం. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి కూడా రైట్ ఆన్సర్, ఇప్పుడు ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ ఎవరు? తిరుపతి నుంచి దేవసేన గారు, వాన ఆట. అబ్బో, వాన ఏడుస్తుంది కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతుందా? కొండారెడ్డి సిద్ధపడి మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన పోచనపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? మెరుపు అంటున్నారు నరేష్ వారి కుటుంబ సభ్యులు మూసపేట నుంచి, కాదు. అనంతపురం నుంచి అర్రాధ గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ బాబు, శ్రీనివాస్ వర్మ ఎస్ నక్కగూడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? భార్గవి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సరే. దోస్త్

గిరి సాంతి అప్పుడు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మీ జానకి రామ్ గారు రైట్ ఆన్సర్ నందిగామ నుంచి పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ ఇనేతుల భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా గారు పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్మిళి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి మేఘం అనుకుంటున్నా అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి మేఘమే, ఆల్రెడీ మీకు తెలిసిందే అడిగాను నేను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఇక ఎవరు పంపించండి, నేతాజీ గోపి గారు పంపించారు. మంజుల గారు ఆన్సర్ వచ్చేసి కైటట కాదు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, నరసింహారావు గారు, వీరు పంపించారు కొత్తగూడెం నుంచి. రైట్ ఆన్సర్ వచ్చి కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, విశ్వ పంపించారు. ఎస్, వీరు రైట్ ఆన్సరే పంపించారండి, మంచిర్యాల నుంచి. ఓకే, వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత అండి, స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శిరీష గారు పంపించారు తిరుపతి నుంచి, బ్యాంక్ కాల్ నుంచి రైట్ ఆన్సరే. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య మొంతు పెద్దన్న రైట్ ఆన్సర్. హాయ్ సార్. హాయ్ అండి, మీ పేరు? ఆహా, రైట్ ఆన్సర్ పంపించారు. పేరు అర్థం కాకుండా పంపించాడండి. వికారాబాద్ నుంచి శేఖర్ గారు, ఓకే ఎక్కడో పంపించారు. సరే, తరుణ్, ఝాన్సీ, కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్, సామ్రాజ్యం, మల్లేశ్వరి, వీరంతా పంపించారు చంద్రపూర్ నుంచి రైట్ ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ శ్రీను రావుపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోత అనుకుంటా, స్వాగతం అండి సుస్వాగతం. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాండు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, కలవంద్రపాండు గ్రామం నుంచి ఖాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. కుసుమామడి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నూర్జహాన్ అజీరా అబ్దుల్ రెహమాన్ నజీర్ కర్నూలు జిల్లా నుంచి, సింగవరం, జీ సింగవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ వచ్చి. జీ రెడ్డి నుంచి వికల్ని కడప సమాధానం రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఉడియంపేట రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబన్ కోమరం భీం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దుర్గారావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ రైట్ ఆన్సర్ అండి. పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సరే. వరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. నీటి పొడగట అబ్బు కాదు, మోసాపేట గ్రామం నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, ఓకే సో ఇవాళ అన్నిటికీ సమాధానాలు రైట్ ఆన్సర్స్ చెప్పాను. మీరు భలేగా నవ్వించారండి బాబు, హ్యావ్ ఏ నైస్ డే. శ్రీనివాస్ వర్మ నక్క గురించి పంపించారు, ఓకే థ్యాంక్ యూ అండి. నందం జగదీశ్వరరావు లక్ష్మి కాశగ్రామం నుంచి, పొగ మంచు అట నేను చెప్తాను, ఆల్రెడీ చెప్పేసా కదా. మేఘం మహమ్మద్ చిరుదిని శ్రీభారి చిరుదిని ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి చాబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గాలిపటం అట కాదు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్, దివ్యభాయ్, అజయ్, శృతి, మేఘం అంటున్నారు. శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా నుంచి ఊట్కూరు నుంచి ఆలిదాస్, జులాని ఆన్సర్ ఇక్కడ వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి మేఘం. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే రెక్కలు లేవు కానీ ఎగురుతుంది, అంటే కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కదా. సరే, ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అర్థమైందా? ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి, అదేంటి చిన్నబాబు? లాగితే తెగిపోతుంది కదా, తెగే వరకు లాగొద్దు అంటారు కదా. నువ్వేంటి ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి అంటున్నావు? కాస్త సరదాగా ఫన్నీగా కామెడీగా అడిగే ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నానండి, అన్యథా భావించకండి. ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య సౌందర్యం వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఇన్స్టిట్యూట్ సమయం చేస్తే 3:51 దాటి 20 సెకండ్లు. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎంత లాగినా చిన్నది అక్కడ పెద్దది అయ్యేది ఏమిటి అని అడిగాను. ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. చాలా మంది పంపించారు.

రెండు ఒక 20 మెంబర్స్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, శ్రీనివాస్ వర్మ నక్క గుడి నుంచి ఆన్సర్ వచ్చేసి దగ్గరకు వచ్చారు, అది కూడా ఆన్సరే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మపేట గ్రూప్ నుంచి, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, బుడగాట బుడగను ఎలా లాగుతాం. నెక్స్ట్ వచ్చేసి సాయి గడ్డ వంకయ్య గారు బందరపల్లి నుంచి నెల్లూరు, ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓహోహో ఇది కూడా ఆన్సరే, రైట్ ఆన్సరే వీరి కూడా. మురహరి యశోద జానకిరాజు గారు వీక్లీ బజర్ నిజామాబాద్ నుంచి, మేఘమట ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. పాలంపాలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఓకే దగ్గరికి వచ్చారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనమగూడు నుండి చేబ్రూరు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీవైష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి ఇదేంటబ్బా ఇలా పంపించారు చూద్దాం. శేఖర్ గారు ఆన్సర్ వచ్చేసి రబ్బరు అంటున్నారు, నేను అనుకున్న దానికి కాదు, రబ్బరు కూడా ఒక విధంగా ఆన్సర్, రైట్ ఆన్సరే. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలి పాతిమ, జవాబు నెలవు అట, నెలవు మీన్స్. కలవందరపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి, ఓ ఇప్పుడు సూపర్, నేను అనుకున్న ఆన్సర్ అయితే వచ్చిందండి, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ జీరెడ్డి అన్న జీవకాల నుంచి సమాధానం రబ్బరు అంటున్నారు. అనంతపురం చంద్రరాధ గారు ఓకే, మీరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇచ్చి కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రబ్బరు అంటున్నారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి, ఆహా ఓకే, వీరు 5-6 సమాధానాలు పంపించారు. జయంతి వాత్సల్య యాదవ్ పలమనేరు నుంచి ఓకే సూపర్, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు, కుసుమంబడి నగర్ నుంచి రబ్బరు, రబ్బరు బ్యాండ్ అట, అబ్బో బ్రహ్మయ్య కర్నూలు నుంచి రబ్బర్, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెక్స్ట్ విజయలక్ష్మి గారు బంధుత్వం, అవునా ఆఫ్ కోర్స్. మహమ్మద్ చరిత్ర, శ్రీహమాన చరిత్ర పంపించారండి ఉమ్మడి నుంచి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రబ్బర్ బ్యాండ్ అట, చాలామంది అదే పంపిస్తున్నారు కదా, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడపతల నుంచి, సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జీవితంలో వాడే వస్తువుల పరంగా చూస్తే దీనికి అత్యంత ఖచ్చితమైన సమాధానం, ఎస్ రైటే ఓకే సూపర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, తిరుపతి జిల్లా సమాధానం, రైట్ సూపర్ అండి సూపర్. నెక్స్ట్ నరసింహారావు గారు పంపించారు దేవీనగర్ నుంచి, కొత్తగూడ నుంచి ఓకే సూపర్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రభాకర్ రావు రెబన కోమరం భీమ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరింగల గ్రామం నుంచి లక్ష్మి రంగస్వామి శెట్టి ఓకే సూపర్, రైట్ ఆన్సర్. రాజునండి జయన్న రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. అప్పలరాజు గారు పెడన జోగానందర కలిసి రబ్బర్ బ్యాండ్. తర్వాత ఎవరు చూద్దాం, మహమ్మద్ దీనదుల భావనపేట గ్రామం సూపర్, రైట్ ఆన్సర్. జి సింగవరం కర్నూలు జిల్లా నజీర్ నూర్జహాన్ అజీర్ అబ్దుల్ రెహమాన్ గారు ఆన్సర్ నోటి మాట అట, చూద్దాం. రబ్బర్ బ్యాండ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజర్ నుంచి మురహరిశోద జానకిరాజు. తర్వాత అయ్యేవారు చూద్దాం, రబ్బరే అంటున్నారండి వీరి కూడా, గడ్డ వంకయ్య గారు అంబాపురం గ్రామం నుంచి, చిరంజీవి నాగభూషణ ఒక సవ్యం అంత పెద్దన్న రబ్బరు, సూదీదారం అంట ఇది ఎక్కడ మడవా. పరవకొండ నుండి ఈశ్వరయ్య శరణ్ వీరంతా పంపించారు. బెలునా, బెలునా కాదండి. తర్వాత ఎవరు, కె రవీందర్ రెడ్డి గారు వీరు పంపించారు, ఆన్సర్ వచ్చేసి దగ్గరగా వచ్చారు. నెల్లూరు జిల్లా ఎనమగూడు నుంచి శ్రేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆన్సర్ వచ్చేసి అబ్బో కాదండి, నేను చెప్తాను, రబ్బర్ బ్యాండ్ అంటున్నారు. నెల్లూరు జిల్లా ఊట్కూరు నుంచి అలీదాస్ జిలాని, నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంత లాగినా చిన్నది కాకుండా పెద్దది అయ్యేది ఏమిటి. సరైన సమాధానం ఏంటంటే గొంతండి, తవ్వే కొద్దీ ఎంత తీసినా అట్లా లాగుతూ ఉన్నాం మనం, ఏది మట్టిని ఎంతో పెద్దది గొయ్యి అవుతుంది కదా. రైట్ ఆన్సర్ బాబరి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదైతే నేను ఇకే ప్రశ్నలు అడగదలుచుకోలేదు, ఎందుకంటే స్టూడియోలో సమయం చూస్తే 3:56 దాటింది. చివరిగా ఘరానా బుల్లుడు చిత్రం నుంచి పాట విందాం, వింటుండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై సాందరి సాందరి.

నమస్తే, ఎఫ్ఎం న్యూస్కి స్వాగతం. నేను మీ సరిత. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవెల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులను అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారం న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మూడు వాట్సాప్ మెసేజ్లు అయితే మిగిలిపోయినాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిన్నబాబు గారు, ప్రోగ్రామ్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇంకా మీరు ఎప్పుడు వస్తారు? చంద్రపూడి నుంచి బి ఆదాం గారు, మల్లేశ్వరి, తరుణ్, కార్తీక్. సరదా సరదాగా సాగిపోయిందండి. మీరు ఇంకెప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. చూద్దామండి, ఆన్సర్ ఇచ్చి చెప్పేశాను కదా గొయ్యని. స్టూడియోలో సమయం చూస్తే 4:06:35.

వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధాలే ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా. వసంతం చిత్రం నుంచి పాటలు అయితే విందామా? వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వివిధ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: మెరిసెను తారా నీ ప్రేమలా. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

ఆస్ట్రేలియా సమయం చూస్తే 4:24 దాటి 37 సెకండ్లు. మీరంతా అర్చివం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువరార్జీ చిన్నబాబు. వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు వసంతం చిత్రం నుంచి పాట వింటున్నారు ఉదిత్ నారాయణ సుజాత ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని

0: అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
4: చెప్పండి.
5: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: ఎస్ మ్యామ్.
4: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి?
6: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
7: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
8: మీరంతా ఆర్జవం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వివిధ వింటున్నారు విత్వరాజు చిన్నబాబు. వివిధ ప్రోగ్రామ్ లో వసంత చిత్రం నుంచి పాటలు అయితే వింటున్నాం కదా. వసంతం అనేది విక్రమన్ రచన మరియు దర్శకత్వంలో వచ్చిన సినిమా నుండి. ఇది ఒక డ్రామా చిత్రం. ప్రసాద్ మరియు నాగ అశోక్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి నటించారు. ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రం 2 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి, ఆకాష్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, లక్ష్మణరావు, గుండు హనుమంతరావు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, పృథ్వీరాజ్, ప్రసాద్ బాబు, సూర్య, శివరెడ్డి మొదలగు తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రం వసంతం. ఇదే చిత్రం నుంచి మనం పాటలు వింటున్నాం కదా. అదేనండి వివిధ ప్రోగ్రాంలో వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

మీరింతవరకు వసంతం చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 38 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం అవసరమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల. వింటినివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Hello and welcome to Vanilla with Chetan. Change in life, change in environment and more importantly, the reaction to change.
1: ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్రవేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలాలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసే వారే అధికం. అనారోగ్య తిండి అలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని

0: ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెడు చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ, జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయసు, సంతతి, లింగము, వారసత్వం. స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పైగా పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్లో, కాలేజెస్లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్లోని బీటా కణాలు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారుతాయి. గుండె జబ్బులు, గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు. ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో 1 కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: స్వదేశ్ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల కింద మొత్తం 419.30 కోట్ల రూపాయలతో అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ

వృత్తిపరమైన ప్రతిభను కనపరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టుల అవార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈరోజు ప్రారంభించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్తు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫానులు కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని కృష్ణాజిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటల ప్రసారం న్యూస్లో మళ్లీ కలుద్దాం.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 5:05 అయిపోయింది. మరి ఈ టైం బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ తో మీ అందరి మనసుని నేనైతే అలరించడానికి సిద్ధంగా ఉన్నాను. మరికెందుకు ఆలస్యం, గీత్ గాతా చల్ వింటూ ఆనందిస్తూ ఉండండి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వితో.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఐదు గంటల 15 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం, అండ్ మీరు వింటూ ఆనందిస్తూ ఉన్నారు గీత్ గాతాచల్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్. అండ్ నెక్స్ట్ అయితే కళంక్ మూవీ నుంచి ఘర్ మోరే పరదేశియా ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ క్రిష్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గీత్ గాతా చల్ మీ ఆర్జే జేఎస్బీతో 5:45 కావస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ దబాంగ్ నుంచి వింటూ ఆనందిస్తూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం తమ అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2025-26 పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, మార్గదర్శకత్వంతో పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల ప్రసార న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి

0: అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 MHz పై మీ JSV2. పడమటి దిక్కున రంగుల మార్చే ఆకాశం, దిగంతాలలో లీనమయ్యే వెలుగులు, ఆదివారం సాయంత్రం ప్రకృతి వేసేటువంటి ఒక అందమైన అద్వితీయమైనటువంటి పెయింటింగ్ లాంటిది బాస్. కాసేపు ఫోన్ పక్కన పెట్టి మీ యొక్క ఈ సరదాల సండేని ఫండేగా కృష్ణా తీర సమీరాలని ఆస్వాదిస్తూ మీ జేస్వి చెప్పే మాటలతో, మనసును తాకేటువంటి పాటలతో ఈ వీకెండ్ ని మరింత మధురంగా మార్చేద్దామా? మరింకెందుకు ఆలస్యం? ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది. అండ్ అసలే క్లైమేట్ అయితే చాలా కూల్ గా మారిపోయింది. బ్లేజ్ వాడా కాస్త కూల్ వాడా అనిపిస్తుంది, రైట్? ఇంకాస్త వాన పడితే బాగుంటుంది కదా, సుభిక్షంగా, సస్యశ్యామలంగా, ఇంకా మధురాతి మధురంగా ఉంటుంది. సో వాన పడాలని అండ్ పడిన వానని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ మెమొరబుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా.
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरक्रिया लाइफ इससे बेहतर कुछ नहीं.
5: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సీవి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్లో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు

0: పాలనాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కుండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 8,74,00,000 రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా
0: చేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6,50,00,000 రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10,00,000 రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగుండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో

0: వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది,
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ తీరం. 6:28 అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. హే, మీ అందరికీ కూడా టైం ట్రావెల్ చేయాలనుందా? దట్ టు వితౌట్ ఏ మెషిన్? టైం ట్రావెల్ ఎలా చేస్తాను జేస్వి? మెషిన్ లేకుండా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పోనీ సైలెంట్ ఓయాసిస్ అన్న నాయిజీ వరల్డ్, అంటే ప్రశాంతమైనటువంటి శాంతి ద్వీపానికి వెళ్లాలనుందా? లేదా ఒక ఫ్రీ థెరపీ కావాలా? అసలు ఇంతకీ నువ్వు ఏం చెప్పబోతున్నావు? నేను చెప్పబోయేటువంటి విషయం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మన మస్తకాలకి మరియు మన చేతిలోని పుస్తకాలకి సంబంధించి. ఈరోజు నేషనల్ రీడ్ బుక్ డే. మరి నేషనల్ రీడ్ అ బుక్ డే సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరి టైం ట్రావెల్ కి దీనికి సంబంధం ఏంటి చెప్తా బాస్? టైం మెషిన్ లేని కాల ప్రయాణం చేయగలిగేటువంటి ఒకే ఒక రీతి ఏదైనా ఉంది అంటే అది పుస్తకం ద్వారానే. ఒక చారిత్రక నవల గనక మనం చదివినట్లయితే కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి రాయలసీమ కోటలలోనో కాకతీయుల వైభవంలోనో విహరించవచ్చు. అదే ఒక ఆత్మకథ గనక చదివితే ప్రపంచ మేధావుల మెదడులోకి నేరుగా తొంగి చూసి వారి యొక్క జీవితానుభవాలను మనం కూడా సొంతం చేసుకోవచ్చు, అనుభవించిన అనుభూతిని పొందవచ్చు. ఒక సాధారణ వ్యక్తి ఒక జీవితం జీవిస్తే పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి మాత్రం అనేక మంది జీవితాలు, వాళ్ల అనుభవాలను కూడా తాను జీవిస్తాడు. అందుకని ఈ యొక్క డిజిటల్ ఎరాలో ఒక శాంతి ద్వీపం వంటిది పుస్తక పఠనం అనమాట. సైలెంట్ ఓయాసిస్ ఇన్ అ నాయిజీ వరల్డ్ అని అనటం అతిశయోక్తి కానే కాదు. సెకండ్ల వ్యవధిలో మారేటువంటి చిన్న చిన్న వీడియోలు, రీల్స్ ఇవన్నీ మన మెదడుని తీవ్రంగా అలసటకి గురి చేస్తాయి. పదే పదే దృశ్యానికి మనమలా అంకిత భావనతో ఎడిక్ట్ అయ్యేలాగా చేస్తాయి. కానీ పుస్తకాలు చదివేటప్పుడు ఆ పేజీలు తిప్పేటువంటి ఆ శబ్దం మెదడులో ఉన్నటువంటి ఆందోళన అలలని తగ్గించి శాంతింపచేసి ఒక రకమైనటువంటి సైలెంట్ మెడిటేషన్ కి నాంది పలుకుతుంది. అండ్ దాంతోపాటుగా ఇంకా చాలా చాలా లాభాలు, అనుభూతులు కూడా ఉన్నాయి. మరి పరిశోధన ప్రకారం తెలియజేసినటువంటి ఈ విషయాలని తెలుసుకుందాం ఈరోజు నేషనల్ రీడ్ అ బుక్ డే సందర్భంగా. మరి బయట క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది కదా, కూల్ కూల్ గా చల్ల గాలులు. అండ్ ఇంట్లో సండే అంటే అమ్మ చేసేటువంటి మంచి క్రిస్పీ పకోడీలో చకోడీలో, లేకపోతే మనం బెజవాడ మిరపకాయ బజ్జీలు, చిన్న పునుకులు ఇలాంటివన్నీ తింటూ ఆనందిస్తూ నన్ను కూడా తలుచుకుంటూ ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉండండి. అండ్ తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నా పేరు శివాని నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సో మనం మాట్లాడుకుంటున్నాము నేషనల్ రీడ్ అ బుక్ డేకి సంబంధించి అన్నమాట. సో పుస్తకాలు చదివితే మనకి ఎలాంటి లాభాలుంటాయి అండ్ అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇట్స్ అ ఫ్రీ థెరపీ ఫర్ ద సోల్. మన మనసుకి అలాగే మన ఆత్మకి ఒక ఫ్రీ థెరపీ అన్నమాట. అమ్మో ఆత్మ అన్నానని చెప్పి భయపడిపోకండి, ఎందుకంటే పుస్తకాలలో చాలా రకాల జోనర్స్ ఉంటాయి, లైక్ కామెడీ, రొమాంటిక్, అలాగే కొంచెం సస్పెన్స్గా ఉండేవి, ఆధ్యాత్మిక ధోరణిలో ఉండేవి, ఇలా చాలా రకాలుంటాయి. మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మన మస్తకాలని శుద్ధి చేసేటువంటి, అక్షర జ్ఞానాన్ని అందించేటువంటి ప్రతి పుస్తకము కూడా మనకి గురువుతోనే సమానం. కొన్ని కొన్నిసార్లు మనం ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి బాధలు ఒక అయోమయంలో పడిపోతూ ఉంటాం, అవునా? మన ఇంట్లో మనకెంత క్లోజ్ అయినా చెప్పుకుంటే ఏమంటారు? అసలు చెప్పుకోగలవా? కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలరు, కొంతమంది చేయలేరు. ఆ మనసులో ఇన్సైడ్ ఫీలింగ్స్ని అలానే ఉంచుకొని బాధపడిపోతూ వాళ్లలో వాళ్లే మాట్లాడేసుకుంటూ ఒక రకమైనటువంటి ఒక విచిత్ర ధోరణిగా మౌనంగా ఎంతమందిలో ఉన్నా వాళ్ళు ఒంటరిగా అలాంటి ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించేటువంటిది ఏంటి అంటే అక్షర జ్ఞానం, అదే పుస్తక పఠనం అన్నమాట. సో ఇక్కడ విశేషం ఏంటి అంటే ప్రపంచంలో మనలాంటి వాళ్ళు అంటే ఇలా బాధపడుతూ చెప్పుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ అలూఫ్గా ఉండేటువంటి వాళ్ళు మనం ఒక్కళ్ళమేనా, మనలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి థాట్ ప్రాసెస్ ఈ పుస్తకాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో రకాల భావనలని, భావోద్వేగాలకి అక్షర రూపం ఇచ్చి ప్రతి సామాన్యుడి మదిలో ఉన్నటువంటి మనసులో లోతులలో దాగున్నటువంటి మాటలని కూడా కథల రూపంలో, ఇంకా కథనాల రూపంలో, నావెల్స్ రూపంలో, చారిత్రక కట్టడాలలాగా మనకి ఎలా అయితే మాన్యుమెంట్స్లా మిగిలిపోతాయో అలాంటి పాత్రల తాలూకు జ్ఞాపకాలను కూడా ఈ పుస్తకాలలో మనకి ప్రస్తావిస్తాడు రాసేటువంటి రచయిత. సో ఆ అనుభవాన్ని ఎప్పుడైతే మనం పుస్తకంలో చదువుకుంటామో ఆ లైన్స్ని చదివినప్పుడు ఓ ప్రపంచంలో ఇలా ఆలోచించేటువంటి వాళ్లల్లో నేనొక్కనే కాదు, నాలాగా ఒంటరిగా భావిస్తూ వాళ్లలో వాళ్లు బాధపడుతూ ఉన్నవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు అనేటువంటి ఒక ఊరట కలిగిస్తుంది. అండ్ దాంతోపాటు అ బుక్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్. జీవితంలో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఒక మంచి పుస్తకం నీకు అసలైన నిజమైన నేస్తం. ఎందుకంటే మంచి ఏంటో నీకు తెలియచేస్తుంది, నీలో ఉన్నటువంటి లోపాలని, ఇన్నబిలిటీస్ని నీకు ప్రస్ఫుటంగా తెలియచేసి నీలో మార్పుకి నాంది పలుకుతుంది. అలాంటి ఒక తెలియని గురువే ఈ యొక్క పుస్తకం అన్నమాట. అండ్ దాంతోపాటుగా చదివిన ప్రతి లైన్లో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని గనక మనం గనక ఆకలింపు చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద రాసినటువంటి ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలున్నాయి, అలాగే రమణ మహర్షి గారు రాసినటువంటివి, ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను గనక విద్యార్థిని, విద్యార్థులు ఇంకా అందరూ అన్ని వయసుల వాళ్ళు కనీసం రోజుకి ఒక్క పేజీ చదివినా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క అక్షరం పంచేటువంటి ధైర్యం ఒక కొండలాగా, అండలాగా మనకు కనిపిస్తుంది కాబట్టి. అందుకనే మనల్ని మనం నమ్ముకుని వేసేటువంటి ప్రతి అడుగు కూడా అక్షరాల అక్షరానందమిస్తుంది. సో పుస్తక పఠనంలో ఉన్నటువంటి ధైర్యం అంత గొప్పది. ఇట్స్ అ ఫ్రీ థెరపీ ఫర్ ద సోల్ అని అందుకే అంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మాట్లాడుకుందాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఒక మ్యాజిక్ బాక్స్ అని కూడా చెప్పచ్చు. బుక్ ఈజ్ అ

మ్యాజిక్ బాక్స్ ఇన్ వాట్ వే తెలుసుకుందాం బాస్. అంతకన్నా ముందు ఇంత అందమైన మాట మనం మాట్లాడుకున్నాక ఇంకొక పాట వినకపోతే ఎలా? సో మీకోసం ఇంకొక స్వీట్ సాంగ్ వచ్చేస్తుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టేట్

0: కాలేజ్ డేస్ అనిపిస్తుంది. ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు మూవీ నుంచి కార్తీక్ అండ్ అంజనా సౌమ్య పాడినటువంటి పాటకి అనంత శ్రీరామ్ గారి సాహిత్యంతో వింటూ ఆనందిస్తున్నారు. కృష్ణతీరం మీ జేఎస్వితో 6:38 కావస్తోంది మన క్లాక్ లో టైం అన్నమాట. సో నేషనల్ రీడ్ ఎ బుక్ డే సందర్భంగా బుక్ అనేది ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిది అని చెప్పాను కదా. కళ్ళ ముందు కల్పనా ప్రపంచాన్ని నిర్మించేటువంటి ఒక మ్యాజిక్ బాక్స్ అండి అది. ఎస్, సినిమా చూస్తే దర్శకుడు చూపించిన రూపాలని మాత్రమే మనం చూడగలుగుతాం, కానీ పుస్తకాన్ని గనక చదివినట్లయితే ఒక దట్టమైన అడవి, అందులో ఒక చిన్న ఇల్లు అండ్ అలాగే పౌర్ణమి రాత్రి, పక్షుల కిలకిలా రావాలు, ఇలాంటి కొన్ని మాటలు చదివిన వెను వెంటనే మన మెదడులో ఆ అడవి, ఇల్లు, ఈ చందమామ, పక్షులు ఇవన్నీ కూడా మన ఊహాశక్తితో మనమే ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని డిజైన్ చేసుకుంటాం.

ప్రతి పాఠకుడు కూడా తన మనసులోనే ఒక సినిమాని డైరెక్ట్ చేస్తాడు అని అనటం అతిశయోక్తి కానే కాదు. అండ్ దాంతోపాటుగా ఒక పుస్తకం హృదయ నేత్రంగా కూడా పనిచేస్తుంది. అంటే మనుషులను అర్థం చేసుకునేటువంటి ఒక హృదయ నేత్రం. వేరే దేశం, వేరే సంస్కృతి, వేరే పరిస్థితులలో ఇలా ఎక్కడ పెరిగినా కూడా ఒక పాత్ర, ఆ పాత్ర తాలూకు అనుభవాలని చదివినప్పుడు మనలో ఉన్నటువంటి ఇతర భావాలకి కూడా అది తలుపు తీస్తుంది. అండ్ దాంతోపాటు ఇతర దేశ సంస్కృతి సంప్రదాయాలని, మన దేశపు సంస్కృతి సంప్రదాయాలని కలిపేటువంటి ఒక టైం జోన్, అండ్ దాంతోపాటుగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనని చైతన్యపరిచే దిశగా అరిషడ్ వర్గాలని, అంటే స్వార్థం, ఈర్ష, అసూయ ఇలాంటివన్నీ కూడా విడనాడి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఒక మంచి ఆనందాన్ని అందించి సమాజం పట్ల ఒక విశాలమైన దృక్పథం ఏర్పాటు చేసేందుకు పుస్తక పఠనం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల విషయానికి వచ్చేస్తే, బుక్ చదివేటప్పుడు భాష మీద పట్టు, పరిజ్ఞానం పెరుగుతుంది. అలాగే ఇతర భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలకి సంబంధించినటువంటి వాటి అర్థాలు తెలుసుకోవడంలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఒక పద ప్రయోగం స్పెసిఫిక్గా దేని గురించైనా, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా స్పెసిఫిక్గా తెలుసుకునేటువంటి నాలెడ్జ్ మనకి బుక్ రీడింగ్ అందిస్తుందన్నమాట. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన ఈ నేషనల్ రీడ్ ఎ బుక్ డే అయితే జరుపుకుంటారు. సో వెల్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి. అంటే దాన్ని మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

చిక్రీ చిక్రీ ఫ్రమ్ ద మూవీ పెడ్డి నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనము నామో కృష్ణా తీరంలో. సో 6:49:30 అయిపోయింది, 9 o'clock లో టైం. బెంగళూరు లాంటి మహానగరంలో అసలు బావుల గురించి ఒక టాపిక్ అండి. వాట్, బెంగళూరు ఒక అసలు ఒక వండర్ఫుల్ సిటీ తెలుసా? మరి అలాంటి ఒక బెంగళూరు లాంటి మహానగరంలో బావుల అదేంటి, ఎందుకు ఇలాగా? ఒకటి రెండు కాదు, దాదాపుగా 10 లక్షల బావులు శాశ్వత నీటి పరిష్కారం కోసం అనమాట. అసలు ఈ ప్రయాణం వెనుక ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా అండి? చుట్టూ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, కాంక్రీట్ రోడ్స్, ఇంకా బిజీ లైఫ్ స్టైల్, రైట్? మరి అలాంటి నగరంలో బావి అంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ అది సాధ్యమే అని నిరూపిస్తూ పాత బావులని పునరుద్ధరించడంలో పాటుగా కొత్త బావులను కూడా నిర్మిస్తున్నారు విశ్వనాథన్ శ్రీకాంతయ్య గారన్నమాట. నీటి కోసం ట్యాంకర్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితిని ఎట్లాగైనా సరే మార్చి తీరాలి, భూగర్భ జలాలను పెంచాలి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన బెంగళూరులో 10 లక్షల బావులు నిర్మించాలి అనేటువంటి ఆలోచనతో ఒక ముందుకి అడుగు వేశారు. అసలు బావులే ఎందుకు? ఈ ఆలోచన వెనక ఇంకా చాలా విషయాలుండొచ్చు కదా. ఆ బావులని పునరుద్ధరించడంలో ఎంతగానో బాధ పెడుతున్నటువంటి ఆ నీటి సమస్యని పరిష్కరించుకునేందుకే ఈ ఒక్క ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు విశ్వనాథన్ శ్రీకాంతయ్య గారు. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంటర్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

6:54 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము కృష్ణా తీరంలో. అసలు నిజంగా ఇంత హైఫై లైఫ్ స్టైల్లో, అందులోనూ బెంగళూరు లాంటి మహానగరంలో బావులు అంత ముఖ్యమా? అవునండి, ఎందుకంటే బావి అంటే కేవలం భూమిలోకి ఒక గుంట తవ్వడం కాదు, అది వాన నీటిని భూమిలోకి పంపించే ఒక సహజమైనటువంటి మార్గం అన్నమాట. మరి ఆ సహజ మార్గము మన పూర్వీకులు ప్రకృతిని అర్థం చేసుకుని నిర్మించినటువంటి ఒక అద్భుతమైన నీటి వ్యవస్థలో ఇది ఒక అతిపెద్ద భాగం. బావులకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. సిమెంటు ఇసుక లేకుండా కూడా కేవలం రాళ్లతో నిర్మించి కొన్ని బావులు 300 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి అప్పటి నిర్మాణం మాత్రమే కాకుండా నీటిని భద్రపరచాలనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం కూడా ముందుకి తీసుకురావటం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. సో క్యాచ్ ద రెయిన్ వాటర్, ప్రతి వాన నీటిని, ప్రతి వాన చుక్కని ఒడిసి పట్టు అనేటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క మాట కూడా ఇక్కడ మనకి వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఈ ఎల్ నినో పరిస్థితులతో వాన పడకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామో, పంటలకి ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, దాంతోపాటుగా ఫ్యూచర్లో మనకి ఫుడ్ విషయంలో కూడా చాలా అవకతవకలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కర్ణాటక చుట్టుపక్కల పాడుబడిపోయినటువంటి ఎన్నో బావులను గుర్తించి వాటిని పునరుద్ధరిస్తున్నారు. అంతటితో ఆగకుండా బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఖాళీ స్థలాలలో, అపార్ట్మెంట్స్, ఆఫీసెస్, ఇలాంటి ప్లేసెస్ లో కూడా నీరు అందుబాటులో ఉండేందుకు చిన్న చిన్న బావులని తవ్వే విధంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, నీటి ట్యాంకర్ల మీద ఎక్కువగా ఆధారపడకుండా అందరూ కూడా భూగర్భ జలాలని పెంచే దిశగా ఈ యొక్క అడుగుని, ప్రయాణాన్ని సాగిస్తున్నారన్నమాట. అండ్ ఇది బెంగళూరుకి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని మహానగరాలన్నింటికీ కూడా విస్తరించగలిగితే మన నీటి సమస్యని చాలా వరకు మనమే పరిష్కరించుకోగలిగిన వాళ్లమవుతాం. ఎందుకంటే నీటి కోసం కొత్త వనరులు వెతకడం కంటే మన దగ్గర ఉన్న సహజ వనరులను కాపాడుకోవటమే చాలా ముఖ్యం కాబట్టి. సో ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ అడుగు వేసినటువంటి విశ్వనాథన్ గారికి నిజంగానే కృతజ్ఞతలు తెలియచేస్తూ, సహజమైనటువంటి నీటి వనరులని కాపాడుకునేటువంటి శక్తి మనలోనే ఉంది, మన చేతలలో ఉంది, మన చేతులలో ఉంది అని మరొకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి. సో వెల్, అందుకనే నీటిని గాని, విద్యుత్తుని గాని, సహజ వనరులు ఏవైనా సరే వృధా చేయకుండా వాటి విలువని తెలియజేసే దిశగా జెన్ జీ, ఇంకా రాబోయే తరాల వాళ్లకు కూడా వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ పెంచాలి అని మనకి పేరెంటింగ్ లో కూడా నేర్పిస్తున్నారు. సో ఇది ఈనాటి మన కృష్ణా తీరం. సో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. కలుసుకుందాం మనసున మనసైలో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుండి 2 DAలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవ్ల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7% నుండి 10%, 75 నుండి 80 ఏళ్ల వారికి 12% నుండి 15% పెంచుతామన్నారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కెఆర్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పిల్లలు, కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడడం ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతులని, వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పరీక్ష అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: కావాలి.

0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సునతే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
3: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
4: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారాన్ని వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తీ, హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తీ. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 600 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సిపి

0: పి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను గతంలో దాడు

నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడీ విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. విశేషాలు మరొకసారి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: క్రాంతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: ఏడు గంటల 7:16:28 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము మనసున మనసై. ఎన్నో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మనసుతో సమాధానం పంపించడానికి, మీ మధుర జ్ఞాపకాలని మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా? మరింకెందుకు ఆలస్యం? నాకు మీ ఆన్సర్స్ పంపించాలి అంటే ఫోన్ నెంబర్ తెలుసు కదా, 8662488814. ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి, నేను అడిగే క్వశ్చన్స్ వింటూ. అండ్ చాలా మంది బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపించారు. శుభ సాయంత్రం మిత్రమా జేఎస్పీ ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. శ్వేతా లక్ష్మి నిష్కా హనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బుక్ రీడింగ్ ఇస్ ద బెస్ట్ హాబీ అండ్ ఇట్స్ ద బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్న సమయంలో ఏదైనా ఒక బుక్ గానీ, నావెల్ గానీ, వీక్లీ మ్యాగజైన్స్ గానీ, ఒక మంచి కథ గానీ, ఇలా మన పూర్వీకులు అందించినటువంటి ఇతిహాసాలు, భగవద్గీత, ఇవన్నీ మనల్ని ఎంతలా మోటివేట్ చేస్తాయి అంటే మనలో ఉన్నటువంటి బాధలు, మనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా పోగొడతాయి. అది చదివి ఆచరిస్తే మనమెంత ఆనందంగా ఉన్నామో ఆ ఆనందం అందరికీ దొరకాలని మనసారా కోరుకుంటున్నాను నేస్తం. అండ్ మేము మా ఫ్రెండ్స్కి ఎప్పుడూ కూడా బహుమతిగా మంచి పుస్తకాలని అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ యొక్క మాటల్ని మాతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్స్ అ లాట్. గుడ్ ఈవినింగ్, నమస్తే జయస్వి గారు అంటూ శ్రీకాకుళం నుంచి కేవీ రమణమూర్తి గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మనలో ఎంతో మంది చక్కగా కొంతమంది పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఉంటారు. అండ్ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ 5G ఈ యొక్క మొబైల్ హడావిల్లో, ఈ డేటా ఆస్పెక్ట్స్ లో, AI ప్రపంచంలో పుస్తకాలు చదవటం చాలా తక్కువైపోయింది. చేతిలో పుస్తకాల కన్నా ఎక్కువగా మనకి PDFలు, ఈ బుక్స్, ఈ లెర్నింగ్ ఎక్కువైపోయింది అనమాట. కానీ పుస్తకం పట్టుకుని చదువుతుంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీల్, పేజీ తిప్పేటప్పుడు వచ్చే ఆ శబ్దం, దాంతోపాటు మనకి నచ్చిన పంక్తులని అండర్లైన్ చేసుకుని లైబ్రరీకి వెళ్ళి మరీ కూర్చుని చదివినటువంటి ఆ రోజులు, వాట్ ఎ గోల్డెన్ డేస్ కదా.

సో బ్రీఫ్ గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అండ్ అలాగే బావుల గురించి, విశ్వనాథన్ గారి గురించి చాలా మంచి మాట చెప్పారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. శుభ సాయంత్రం జయస్వి గారు, మీకు కూడా శుభ సాయంత్రం. సౌజన్య గారు మంగళగిరి నుంచి మనకు మెసేజ్ చేశారు, నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ గారు, స్నేహ భాను జైనుద్దీన్ గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నూతి సత్యానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇంకా చాలా మంది మెసేజెస్ పంపించారు, అవన్నీ తెలుసుకోబోయే ముందు నా ఫస్ట్ క్వశ్చన్, ఈనాటి మనసున మనసే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మాక్సిమం మనం కూడా ఈరోజు పుస్తకాలలోనే మన మస్తకాలని ఇటు అటు అటు ఇటు తిప్పేద్దాం. ఓకే, సో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పంచతంత్ర కథల పుస్తకాన్ని రచించింది ఎవరు? సో పంచతంత్ర కథలు ఇవి రచించినటువంటి రచయిత పేరేంటి? సో మీ అందరికీ తెలిస్తే 6624884 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఈ కథలు చదవనటువంటి వాళ్ళు ఉండనే ఉండరు కదా, మరి పంచతంత్ర కథలు రచించినటువంటి రచయిత ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662428114 కి నాకు పంపించండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రేమ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రేమం నుంచి వింటూ ఆనందిస్తున్నారు. 7:23 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మనం ఉన్నాము మనసున మనసై. మనసున మనసై కార్యక్రమంలో నేనైతే బుక్ డే కి సంబంధించి, నేషనల్ రీడ్ బుక్ డే కి సంబంధించి చెప్పా కదా, మన మస్తకాలన్నీ కూడా ఈరోజు పుస్తకాల పేజీలు తిప్పినట్టుగా ఆ మధుర జ్ఞాపకాలని మరొక్కసారి గుర్తు చేసుకుందాం మనసుతో బాస్. సో నా ఫస్ట్ క్వశ్చన్, పంచతంత్ర కథల రచయిత ఎవరు, పంచతంత్ర కథలని రచించిన వారు ఎవరు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ జయస్వి గారు అంటూ పాలంపల్లి నరసింహారెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్స్ పంపించారు. మనలాంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి మన ఎదురుగా కనిపించకపోవచ్చు, మన భావాలను అర్థం చేసుకునే మనసు ఈ పెద్ద ప్రపంచంలో మనకి దొరక్కపోవచ్చు, కానీ ఒక పుస్తకం తెరిస్తే చాలు, ఏదో ఒక కథలో ఏదో ఒక పాత్రలో మనల్ని మనమే వెతుక్కుంటాం, కలుసుకుంటాం. ఓహో, మనం మాత్రమే ఇలా లేము, మనలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అనే ఒక నిశ్శబ్ద సంతృప్తిని మనసుకి తాకించారు జయస్వి. మీ మాట పుస్తకాన్ని మాత్రమే పరిచయం చేయలేదు, ఆ పుస్తకంలో మనల్ని మనం వెతుక్కునే ఒక కొత్త చూపును పరిచయం చేశారు. పుస్తకం కేవలం అక్షరాల సమాహారం కాదంటూ, మనలాంటి మనిషి ఎదురు పడకపోయినా మనలాంటి మనసు ఒక పుస్తకంలో దొరుకుతుందని, ఆ ఒక్క పరిచయంతోనే భయపడకుండా జీవితాన్ని ముందుకి నడిపించవచ్చు అని చెప్పారు. చూసారా, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ గుర్తు పెట్టుకుని మరీ మెసేజ్ పెట్టినందుకు థ్యాంక్స్ ఎ లాట్. అండ్ పంచతంత్ర కథలు ఎవరు రచించారు అన్నాను, సరైన ఆన్సర్ పంపించారు శర్వాణి గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి. హాయ్ హలో బాయ్స్, చాలా రోజులకి వింటున్నాము, కమింగ్ బ్యాక్ టు బుక్స్. మా అమ్మాయికి చాలా చాలా ఇష్టమైన పుస్తకాలు అండ్ 13 ఏళ్ల రామాయణ భారత భాగవతాలతో పాటు చాలా బుక్స్ చదువుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శర్వాణి గారు నెల్లూరు పంచతంత్రాన్ని రచించింది అంటూ రైట్ ఆన్సర్స్ పంపించారు అనురాధ గారు అనంతపురం నుంచి. అండ్ సరైన సమాధానంతో మనకి వరలక్ష్మి గారు, సువర్ణ గారు, సాయి, దేవాంశిక, రిషిధర్ ముత్తలూరు విలేజ్ నుంచి మనకి పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హనీ సరైన సమాధానం అందించారు. హాయ్ జయస్వి గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో బి ఆదర్శ్ గారు హిందూపూర్ సత్యసాయి జిల్లా నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి మనకి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్ అండ్ రామ్ చరణ్ వీరందరూ కలిపి మనకు ఆన్సర్ పంపించారు సరైన సమాధానం. అండ్ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇవాళ నేషనల్ రీడ్ బుక్ డే అండి, పుస్తక దినోత్సవం కాదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. హయాత్ నగర్ నుంచి నూతి సత్యానంద్ గారు మనకి మెసేజ్ చేశారు, ఆన్సర్ మాత్రం పంపించలేదండి. కొడాలి సీతారామయ్య గారు గుంటూరు నుంచి మనకి పంపించారు సరైన సమాధానం. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంతా పెద్దన గారు వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. శుభ సాయంత్రం జయస్వి గారు, మనసున మనసే స్వాగతం పలుకుతూ మహమదినాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ దిస్ ఇస్ రూపా, వైఫ్ ఆఫ్ డాక్టర్ బాబు గారు ఫ్రమ్ తుని. హాయ్ రూపా గారు అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. మా వేటపాలెం గ్రామంలో అతిపెద్ద గ్రంథాలయం ఉంది, విద్యార్థిని విద్యార్థులు పుస్తక పఠనం వల్ల మానసిక వికాసం వృద్ధి చెందుతుంది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్. అండ్ సరైన ఆన్సర్ అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. వాసు గారు సరైన ఆన్సర్ పంపించారు చనబండ నుంచి. కడప నుంచి వినయ్, బాగున్నారా, నేను చాలా బాగున్నాను వినయ్, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎలా ఉన్నారు. కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ రేడియో గాని జయస్వి గారు, పుస్తకాలు చదివేటప్పుడు కలిగే ఆనందం వేరండి, నేను చదువుకోకపోయినా ఎన్నో కథలు, నవలలు, డిటెక్టివ్ నవలలు చదవగలను, చాలా బాగుంటాయి, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, హేమలత గారు, మీ మాటల్లో పడిపోయి మీ ప్రశ్న అడిగిందేదో మర్చిపోయాను జయస్వి గారు, అయినా రైట్ ఆన్సర్ పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. A book a day gives us relaxed mind. అంటూ కడప నుంచి వినయ్ పంపించారు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు, నేను

బాగున్నానండి. జై శ్రీరామ్ అంటూ మనకి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. సరైన సమాధానం, ధన్యవాదాలు మీకు కూడా. అండ్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే విష్ణు గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి ధన్యవాదాలండి. అండ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ పంపించారు. అలాగే హైదర్ నగర్ నుంచి మనకి నూతి సత్యానంద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కమింగ్ బ్యాక్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్. సో ఆన్సర్ రివీల్ చేసేనా, విష్ణు శర్మ గారు అన్నమాట, పంచతంత్ర కథల యొక్క రచయిత విష్ణు శర్మ గారు. సో నందిగామ నుంచి మనకి నందిగామ మండల్ శ్రీకాకుళం నుంచి విష్ణు శర్మ గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు మీకు కూడా. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సో విష్ణు శర్మ గారిని చాలా ఈజీ క్వశ్చన్ అయితే అడిగేశాను, ఇప్పుడు కొంచెం మీ మనసు లోతులలోని భావాలని వ్యక్తపరిచే ప్రశ్న అడుగుతా. మీ జీవిత కథని గనక ఒక పుస్తకంగా రాస్తే ఏ టైటిల్ పెడతారు ఆ పుస్తకానికి? మీ లైఫ్ స్టోరీని గనక ఒక పుస్తకంలా రాస్తే ఆ పుస్తకానికి ఏ టైటిల్ పెడతారు? సో ఆలోచించండి, క్రిస్ప్గా ఇంట్రెస్టింగ్గా మీ మనసుకి తోచినటువంటి ఆ టైటిల్ని నాతో షేర్ చేసుకోండి. మీ జీవిత కథని ఒక పుస్తకంగా రాస్తే దానికి ఏ టైటిల్ పెడతారు? ఆలోచించి మీ సమాధానాలని 8662488114 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు, ఈ పాట ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ నుంచి.

భీమ్లా నాయక్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. 7:34 అయిపోయింది. మనమున్నాము మనసున మనసే కార్యక్రమంలో. సో మరి ఈనాటి మనసున మనసే కార్యక్రమంలో నేను అడిగిన రెండో ప్రశ్న, మీ జీవిత కథని గనక ఒక పుస్తక రూపంలో గనక రాసినట్లయితే దానికి ఏమి టైటిల్ పెడతారు, ఆ పుస్తకానికి ఏ పేరు పెడతారు అని అడిగాను. సో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు, కొంతమంది ఆలోచించి ఆల్రెడీ ఆన్సర్స్ పంపించేశారు. సో చూద్దాం. నూతి సత్యానంద్ గారు హయాత్ నగర్ నుంచి మనసులో మనిషి అనేటువంటి టైటిల్ పెడతారట. సూపర్ అండి, బాగుంది. చిన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివామో అస్సలు మర్చిపోలేనటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ దిస్. అండ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ మెస్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదోజే సక్కుబా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎప్పుడు అడుగుతుంటారండి అంత ఇష్టమైందయ్యా పాట. సో ఆ పాట అలా హమ్ చేసి ఇలా వేశాను. హోప్ మీరు వినుంటారని ఆశిస్తున్నాను. నేను చాలా బాగున్నాను అండ్ మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. శర్వాణి గారు నెల్లూరు నుంచి నాన్న కూతురికి కూతురు అనేటువంటి ఒక అద్భుతమైన టైటిల్ పెట్టారు. సో సచ్ ఎ బ్యూటిఫుల్, మంచి మంచి పేరు పెట్టారండి. ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనేటువంటి పేరు ఆవిడ జీవిత చరిత్రకి పెట్టుకుంటారు. సో సో బ్యూటిఫుల్. పెడిన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పడిలేచిన కెరటం అని పెడతాను మేడం, చాలా బాగుంది సార్. అండ్ జయశ్రీ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, మధ్యతరగతి మనిషి జీవితం అనే టైటిల్ పెడతాను. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. సో నాకైతే ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ లాగా కూడా కనిపిస్తోంది, మధ్యతరగతి మనిషి జీవితం అనగానే. సో విజయ్ దేవరకొండ మూవీ గుర్తుంది కదా. సో గోవర్ధన్ అనేటువంటి ఒక పాత్ర, అలాగా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా అది కామన్ క్యారెక్టర్ అనమాట. సో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా పెడతా అన్నందుకు ధన్యవాదాలు. కానూ నుంచి తాతారావు గారు, నిన్న సాయంత్రం అలకనంద గారు, ఈరోజు మీరు వచ్చారు, డబల్ ధమాకా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆనందం, చాలా ఆనందంగా ఉంది అంటూ మెసేజ్ చేశారు. ధన్యవాదాలు. అండ్ మంచి చెడు అనేటువంటి టైటిల్ పెడతారట పుస్తకానికి, బాగుంది. ఆర్జేస్ ఫ్రెండ్షిప్ కడప, వినయ్ గారు ఆర్జేస్ ఫ్రెండ్షిప్ అంటూ పెడతారా, సో స్వీట్ అండి, థ్యాంక్ యూ. అండ్ హైదరాబాద్ నుంచి అక్షయ విరాట్, ఇఫ్ యూ విల్ నాట్ రీడ్ దిస్ బుక్ అండ్ యూ విల్ మిస్ అ గ్రేట్ థింగ్. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ టైటిల్, థ్యాంక్ యూ. నిజంగానే ఈ పుస్తకం కనుక మీరు చదవకపోతే ఒక మంచి విషయాన్ని మీరు జీవితంలో మిస్ అయిపోతారు అనే అర్థం వచ్చేట్టు చాలా మంచి టైటిల్ పెట్టారు. అండ్ మీ జీవిత కథని ఒక పుస్తకంగా రాస్తే ఏ టైటిల్ పెడతారు అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, హలో జయస్వీ ఎలా ఉన్నారు, చల్లగా వర్షం ఈరోజు బందర్లో పడింది, మాకు కూడా విజయవాడలో చిరు జల్లులు కురిశాయండి, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ యునో. ఓహో మా జయస్వీ గారు, అమ్మో నేను వచ్చానని వాన పడింది అంటారా, హౌ స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్. అలుపెరగని గమనం అనేటువంటి టైటిల్ పెడతాను, వెరీ ఇంట్రెస్టింగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, నా జీవిత పుటలు కాలంతో నా కథ అనేటువంటి టైటిల్ పెడతారు, చాలా బాగుందండి. జీవితం ఒక సంద్రం మీద ప్రయాణం అనే ఒక టైటిల్ పెడతాను నా పుస్తకానికి. జీవితం ఒక ప్రయాణం అనేటువంటి టైటిల్ పెడతానంటూ ముత్తులూరు విలేజ్ నుంచి వరలక్ష్మి గారు, సువర్ణ గారు, సాయి రిషిధర్ అండ్ దేవాంశిక పంపించారు, థ్యాంక్ యూ. అండ్ శ్వేతాలక్ష్మి నిష్క అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నా గెలుపు నాదే సముద్రమంత గుండె, హౌ స్వీట్. నా గెలుపు నాదే సముద్రమంత గుండె అనేటువంటి టైటిల్ అంట. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, గుడ్ ఈవినింగ్ జయస్వి మేడం, మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఆన్సర్ పంపించలేదే, ఆన్సర్ పంపించండి. నేను నా జీవితం అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు, బాగుంది. నరసింహారెడ్డి గారు, నా మనసే నా కథ, హౌ స్వీట్. అండ్ విధిని జయించిన విజేత అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, బాగుందండి. అండ్ జై చిరంజీవ అనేటువంటి టైటిల్ పెడతారట నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సో బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి టైటిల్ పెడతాను అంటూ మంజులా గోపి గారు సత్యవీడు తిరుపతుల్ నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్, వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రూపా గారు, హాయ్ రూపా గారు. అన్కండిషనల్ వే ఆఫ్ లైఫ్, బాగుంది, ఇంట్రెస్టింగ్ టైటిల్. అండ్ జయస్వి మేడం గారు, విష్ణు శర్మ అంటూ ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, జర్నీ ఆఫ్ లైఫ్ బుక్
అని టైటిల్ పెడతాను. శుభ సాయంత్రం అమ్మా. అండ్ మీ రెండవ ప్రశ్నకి నా సమాధానం అంటూ, మరువలేనిది మన బంధం అని టైటిల్ పెడతానమ్మా. వాసుగారు చనుమండ నుంచి.

చాలా అద్భుతంగా పెట్టారు సార్. సో బాగున్నాయి ఈ టైటిల్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రతి ఒక్క టైటిల్లో జీవిత ప్రయాణం, దాని తాలూకు విలువ మనకి తెలిసే విధంగా మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క టైటిల్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. సో కుడోస్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ టైటిల్స్. ఎస్, మరి 7:39 దాటి 39 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మనసున మనసై. అండ్ అయితే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను. పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ ఇందులో చాలా రకాల పుస్తకాలు, ఆటోబయోగ్రఫీస్, ఇలా మనందరికీ తెలిసిన విషయమే. కానీ వెయిటింగ్ ఫర్ వీసా బుక్ అనేటువంటి పుస్తకానికి ఆథర్ ఎవరు? వెయిటింగ్ ఫర్ వీసా బుక్ అనేటువంటి పుస్తకానికి ఆథర్ ఎవరు? ప్రశ్న జాగ్రత్తగా వినండి. వెయిటింగ్ ఫర్ వీసా బుక్ అనే దానికి ఆథర్ ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488140 వాట్సాప్ చేయండి. వెయిటింగ్ ఫర్ వీసా బుక్ అనే పుస్తకానికి ఆథర్ ఎవరు? సో ఆలోచించి మీ సమాధానాన్ని పంపించండి. అంటే ఇప్పుడే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. మరి 7:44:33 అయిపోయింది. మనమున్నాము మనసున్న మనసైలో. సో వెయిటింగ్ ఫర్ వీసా బుక్ ఈ పుస్తక రచయిత ఎవరు అని అడిగాను. సో చూద్దాం ఎవరు ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి గారు అంటూ ఓకే, ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు సత్తుపాటి రాము గారు, పుష్ప రాజర్షి, ఖమ్మం జయానగర్ కాలనీ నుంచి. వీడు ఎవరి మాట వినరు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఆన్సర్. అండ్ హాయ్ జయస్వి, గుడ్ ఈవినింగ్, మీ జోష్ వింటున్నాను బాస్. ఆన్సర్ అయితే నా లైఫ్ టైటిల్ నేమ్ అన్ని మంచి శకునాలే. ఓకే, మీ పుస్తకానికి పెట్టే పేరు అన్ని మంచి శకునాలే అనే మూవీ నేమ్ నేను పెట్టేస్తాను అంటూ టైలర్ సుజాత గారు, శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. కనకరావు గారు రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు సరైన సమాధానం. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, జీవితము జీవితమే కష్ట సుఖాలు అనే టైటిల్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపినందుకు. శర్వాణి గారు నెల్లూరు నుంచి సరైన సమాధానం అందించారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు, అలాగే ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇరువురు. హైదరాబాద్ నుంచి అక్షయ విరాట్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. ఆదర్శ్ హిందూపూర్ సత్యసాయి జిల్లా నుంచి సరైన సమాధానం. వాసు గారు చనమండ నుంచి సరైన సమాధానం అందించారు. నూతి సత్యానంద్ గారు హయత్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ జేఎస్వి, వెయిటింగ్ ఫర్ వీసా అనే పుస్తకానికి ఆథర్ ఎవరో అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం అందించారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా నుంచి సరైన ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజానికి నేను 7:30 రేడియో ఆన్ చేశాను, మీరు కాస్త సాంగ్ సామ్ చేశారు, ఆ సాంగ్ వినిపించారు, చాలా సంతోషించాను, థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ టైంకి రేడియో పెట్టానని. నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం నరేష్, మురహరి యశోద, జానకీరాజు గారు సరైన సమాధానం. కానూ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ సమాధానం ఏంటి, వెయిటింగ్ ఫర్ వీసా అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారన్నమాట. సో సరైన సమాధానం అయితే అది. రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రచించినటువంటి పుస్తకం. వెల్ మరి 7:47 పిఎం అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగేనా, సో ఇది బాగా క్షుణ్ణంగా వినండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఆ సినిమాలో 9 పుస్తకాలు అనమాట. ఆ 9 పుస్తకాల యొక్క కథతో ఈ సినిమా అంతా నడుస్తుంది. ఆ సినిమా టైటిల్ ఏంటి? ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, అలాగే 9 పుస్తకాలు ఈ సినిమాలో ద మేజర్ క్లూ అనమాట. అండ్ ఈ 9 పుస్తకాల చుట్టూ తిరిగేటువంటి ఈ సినిమా టైటిల్ ఏంటి? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ని 8662488114 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చిన సినిమా అండ్ ఈ మూవీలో 9 బుక్స్, ఇవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్లూ అనమాట. సో ఈ 9 పుస్తకాల చుట్టూ తిరిగేటువంటి ఒక కథ, ఆ కథ, ఆ సినిమా టైటిల్ ఏంటి? రైట్ ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ దాంతోపాటుగా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ డీకే బోస్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

7:51 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము మనసున మనసై. నేనైతే ఒక క్వశ్చన్ అడిగాను, ఈ మధ్య కాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అండ్ అలాగే ఈ సినిమాలో 9 పుస్తకాల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది, మరి ఆ సినిమా టైటిల్ ఏంటి? సో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అన్నమాట, అండ్ చాలా మంది మనసు దోచిన సినిమా. దాంతోపాటుగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ వేరే లెవెల్ బాస్. ఓకే, చూద్దాం. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. కానూ నుంచి తాతారావు గారు ఇందాకటి ప్రశ్నకి సమాధానం పంపించారు, ధన్యవాదాలండి మీకు. అండ్ కమింగ్ బ్యాక్, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్కి. శర్వాణి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రామకృష్ణ గారు ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా నుంచి పంపించారు సరైన సమాధానం. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు. రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఎలా గుర్తొచ్చిందండి మీకు? దట్ ఈస్ జేస్వి. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, థ్యాంక్ యూ అండి రైట్ ఆన్సర్ పంపినందుకు. రూపా గారు అలాగే సరైన ఆన్సర్ పంపించారు. హాయ్ జేస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సౌజన్య గారు, థ్యాంక్ యూ ఫర్ రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు సరైన సమాధానాన్ని పంపించారు. వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఓకే ఆన్సర్ ఏంటంటే అంటూ పంపించారు రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవాని గారు సరైన సమాధానం. హాయ్ జేస్వి అనుకుంటున్నాను, కాదు ఎగ్జాక్ట్లీ అదే ఆన్సర్ అండి. సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ దీంతో పాటుగా నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారండి, ధన్యవాదాలు. మరి నేను కూడా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇట్స్ ఆల్రెడీ 7:54 PM అయిపోయింది కాబట్టి మన క్లాక్ లో టైం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దుర్గారావు గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ సమాధానం. అఫ్ కోర్స్ ఇట్స్

మిరాయ్. మిరాయ్ సినిమాలో అశోకుడి పాలనలో రచించినటువంటి 9 పుస్తకాలు. సో ఈ యొక్క పుస్తకాల చుట్టూ సాగేటువంటి ఆ కథ, కథనం, సంపాతి ఇవన్నీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రాముడి కోదండమే మిరాయ్గా ఒక సామాన్యుడి యొక్క సంకల్ప శక్తి ఈ సినిమాలో ఒక అద్భుతాన్ని సృష్టించింది. సో అలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ అండ్ ఆ టైటిల్ని ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నారాయణపేట జిల్లా నుంచి మనకి డి అరుణ గారు, మోహన్ అండ్ అలాగే దివ్యాబాయ్, అజయ్, శృతి వీరందరూ కూడా మిరాయ్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మిరాయ్ మూవీ నుంచి ఒక మంచి వైబ్ ఉన్న సాంగ్ వచ్చేస్తుంది. మరి ఇది ఈనాటి మన మనసున్న మనసై. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. కలుసుకుందాం జ్యుయేట్ జ్యుయేట్ 8 గంటలకి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం. మీ ఆర్జే జయస్వితో.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుండి 2 DAలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7% నుండి 10%, 75 నుండి 80 ఏళ్ల వారికి 12% నుండి 15% పెంచుతామన్నారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎల్నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని, వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీనే శివనాథ్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడడం ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2025-26 పొగాకు వేలాల్లో ఇటీవల మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

8:06 కావస్తుంది మన క్లాక్ లో టైం, అండ్ మనమున్నాము జ్యుయెట్ జ్యుయెట్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఆనందిస్తూ ఉండండి. జ్యుయెట్ జ్యుయెట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వీతో.

జ్యుయెట్ జ్యుయెట్ లో మృగరాజు మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వి తో. అండ్ యస్, మరి నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పాట వస్తోంది ఫ్రమ్ ద మూవీ యజ్ఞం నుంచి. శ్రేయా ఘోషల్ అండ్ అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట. చిన్ననాటి చెలికాడే చురకత్తి లాంటి మొరగాడే.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్దీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
2: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
1: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ,
3: 2019 జూలై 26 తక్ 36 దేశోమే 274 భగోడే జో ఆర్థిక అపరాధ హో, టెర్రరిజం కే సాత్ లిప్త హో యా

0: ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రెయిన్ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్. హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
0: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హెజి టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోరులు 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత జోడీ చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తోందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2020

9 నాటికి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రభావతి ఎఫ్ఎం 101.3. వెల్కమ్ బ్యాక్ టు జ్యుయెట్ జ్యుయెట్. 8:40:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి జ్యుయెట్ జ్యుయెట్ లో మీకోసం బ్యూటిఫుల్ జ్యుయెట్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. సో వింటూ ఆనందిస్తూ ఉండండి. బ్యాక్ టు బ్యాక్ మీకోసం లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. అండ్ ఇప్పుడైతే సీమ సింహం మూవీ నుంచి ఈ లవ్లీ ట్రాక్

0: ఏ సత్య, నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా, నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే సత్య.
1: ఏ శివా, కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్,
0: ప్రామిస్.

భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. తొమ్మిది గంటల 2 నిమిషాలు అయిపోయింది. 9 o'clock లో టైం, మరి ఇట్స్ టైం ఫర్ మధుర స్వరాలు. ఆ రోజుల్లో పాట అంటే కేవలం సౌండ్ కాదు, అదొక అద్భుతమైనటువంటి కావ్యంతో సమానం. ఆత్రేయ కలంలో ఉన్నటువంటి సామాన్యుడి మనసు, వేటూరి కలం నుంచి జాలువారిన అక్షరాల సొగసు, ఆనాటి తీపి జ్ఞాపకాల రంగులను ఈనాటి ఈ అద్భుతమైనటువంటి వేళ మీ అందరి కోసం మనసు తలుపు తట్టేటువంటి స్వర్ణయుగ గీతాల ప్రయాణంలోకి, మధుర స్వరాలలోకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో చాలా చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు స్వరపరిచినటువంటి ఆణిముత్యాల వంటి పాటలు విందాం. అండ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు 90s ఎరా. ఎంత బాగుంటాయంటే ఆయన పాటలు నిజంగా వింటూ ఉంటే మనసు ఆనందంతో తేలియాడిపోతుంది అని అనడం అతిశయోక్తి కానే కాదు. పెదవి ఒక మధుర కవిత చదివితే, అడుగే ఆ గడప నొదిలి కదిలితే, కలలే నా ఎదుట నిలిచేను, ఏ రాహువైనా ఆషాఢమైనా అసలు ఈ బాహుబంధాలని విడతీయగలదా అనేటువంటి ఈ మాటలే వేదమంత్రంగా, నువ్వన్నదే నా ప్రపంచంగా సాగేటువంటి ఈ చంద్రబోస్ గారి వాణికి సమాధానంగా నిలిచింది దేవనేసన్ చొక్కలింగం గారి బాణి. ఎలియాస్ దేవాగారిగా ఆయన అందరికీ సుపరిచితులు, సంగీత దర్శకులు మరియు గాయకులు. మరి ఈరోజు మధుర స్వరాలలో మ్యూజిక్ డైరెక్టర్ దేవాగారు స్వరపరిచినటువంటి అద్భుతమైన పాటలు మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎస్, నేను ఇప్పుడు చెప్పిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వన్ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్.

మధుర స్వరాలు విత్ మీ జయస్వితో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. దేవనేసన్ చొక్కలింగం ఆయన పూర్తి పేరు, అలియాస్ దేవాగా అందరికీ సుపరిచితులు. తమిళ సినిమా సంగీత దర్శకులు, గాయకులు, అలాగే ప్రధానంగా తమిళ తెలుగు సినిమాలలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు స్వరపరిచారు. అండ్ ఈ భాషలు మాత్రమే కాదు, దాదాపు ఆయన 36 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలకు పాటలు స్వరపరిచి నేపథ్య సంగీతాన్ని అందించడమే కాకుండా 400కి పైగా సినిమాలకి ఆయన అన్ని భాషలలోనూ సంగీతాన్ని సమకూర్చారు. మరి అంతటి బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ మెలడీస్ ఇచ్చి మన అందరి మనసులో నిలిచిపోయినటువంటి ఆ యొక్క తొలి ప్రేమ తాలూకు జ్ఞాపకాలని అండ్ వాటితో పాటుగా మనసు ఆ యొక్క పాటలకి వాలిపోయి సోలిపోయినటువంటి ఆనందాలని ఈనాటి మధుర స్వరాలలో తట్టిలేపుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వాలి మూవీ నుంచి మీకోసం ఆల్ టైమ్ ఫేవరెట్ ఓ సోనా ఓ సోనా ఐ లవ్ యు రా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసునకి ఏమంటారంటి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నే తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు మధుర స్వరాలు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ ఆర్జే జయస్వీతు. చిన్ననాటి చిన్నది మనసివ్వమంటూ అడిగింది. ఒకవేళ గనక కాదని అంటే నన్ను అస్సలే వదలనన్నది అంటూ ఆ వయ్యారి విసిరినటువంటి వలపుకి ప్రేమ తలపు తెరిచి మన్మథబాణం వేశాడు ఈ యొక్క వరుడు. మేఘం మెరిసిన ప్రేమామృత వర్షంగా కురిసి ఆనందంగా ఒక అద్భుతమైన ప్రేమ కథగా అల్లుకుంది ఈనాటి ఈ పాట. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలిగా ఈ పాట ఏంటో. మేఘం మెరిసెను మనసే మురిసెను. ఈ పాట నాగా మూవీ నుంచి. వింటూ ఆనందిస్తూ ఉండండి.

0: తో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు మధుర స్వరాలు విత్ మీ జయస్వితో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా, ఎన్ని తరాల వాళ్లు విన్నా కూడా ఒక అద్భుతంగా నిలిచిపోతాయి. అది చరిత్రలోని కట్టడాల గురించి మనం ఎలా చెప్పుకుంటామో, సంగీతంలో మరీ ముఖ్యంగా సినిమా సంగీతంలో కొంతమంది గొంతుల గురించి, ఆ గొంతుల నుంచి జాలువారిన అద్భుతమైన పాటల గురించి, ఆ పాటకి ప్రాణం పోసిన వాణి ఇంకా బాణి, ఇలా ఎన్ని అద్భుతాలు కలిసి ఒక మహాద్భుతంగా నిలిచింది. ప్రేమికుల మనోభావనలకి, ప్రేమికుల విరహానికి ప్రతీతిగా ఈ ఒక అద్భుతమైన పాట. కుదుట పడని ఊహల కడలి, ఎగసే ఊపిరి సెగలు, సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీక, మమతన్న అమృతంలో మునిగిపోనీక, మనవైన ఈ క్షణాలే అక్షరాలై కృతిలేని ప్రేమ కథగా మిగిలిపోయాయి. ప్రేమలో ఉన్నటువంటి విరహాన్ని పంచభూతాలతో, దాని యొక్క గాంభీర్యంతో పోల్చిన తీరు నిజంగా ఒక అద్భుతం. మరి ఈ పాటకి బాలుగారి గళం ఒక మహా అద్భుతం. మరి ఈ పాట ఏ సినిమాలోది అంటే, తొలి ప్రేమ చిత్రం నుంచి గగనానికి ఉదయం ఒకటే అనే ఈ పాట. దేవాగారి సంగీతంలో ఈ మధుర స్వరాలు కార్యక్రమంలో

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆశ ఆశ ఆశ. ఈ మూవీ నుంచి వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనమైతే ఈ మధుర స్వరాలు దేవాగారి సంగీతంలో వచ్చిన అద్భుతమైన పాటల గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ వింటూ ఆనందిస్తున్నాం. సింగారాల చందమామ సాయంత్రాల చక్కనమ్మ, అసలు ఆ అందం మాటల్లో వర్ణించతగునా? నింగీనేల తాళాలేసే మేళాలెన్నడో, నిన్ను నన్ను ఊరేగించే మేఘాలు ఎక్కడో, చుక్క కళ్ళ నీలాకాశం జాబిలమ్మ జాడయుంటే అది పునమైపోదా? మల్లెగాలి పాడేలాలి గిల్లి అంతా కూడా పెట్టేటువంటి వేళ, అంటే మల్లెగాలి లాలిపాట పాడుతుంటే గిలిగింతలు పెట్టే వేళ మనసంతా ప్రేమ ఉయ్యాల ఊగదా? మరి ఈ అందాల చందమామ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆటో డ్రైవర్.

ఆటో డ్రైవర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. మధుర స్వరాల్లో 9:45 అయిపోయింది. అండ్ కొన్ని పాటల్లో ఆ స్టైలిష్నెస్, అంటే ఒక హీరోయిన్ తరఫున పాట పాడాలి అన్నా, ఒక డ్యూయెట్గా మార్చాలి అన్నా, ఒక సిచ్యువేషనల్ సాంగ్ కంపోజ్ చేయాలి అన్నా, ప్రతి సినిమాలో అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ కానివ్వండి, ఇవన్నీ అందరికీ సుపరిచితమే. బట్ కమింగ్ బ్యాక్ టు స్టోరీ, ఒక సినిమాకి కొన్ని పాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అందులోనూ ఆయన నడిచేటువంటి స్టైల్ కానివ్వండి, ఆయన నవ్వు కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, అసలు చూడటానికి ఏదైనా సరే అదరహో అని అనకుండా ఎవ్వరూ ఉండలేదు. కానీ అల్లరి వయసే నేను వదలను పిల్ల అంటూ ప్రియమైన ప్రేమ మధురిమని ఒక్కసారి కాదు వాస్, 100 సార్లు విన్నా తనివి తీరని ఆనందం అందిస్తుంది. ఇంతకీ ఈ పాట, ఈ పాటకే మీకు కాస్త అర్థమే ఉండాలి. నీ నడకల స్టైల్ అదిరే అదిరే అనే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్విత. వెల్ మరి అతిరేయ పాటలు వింటున్నారు కదా ఈనాటి మన మధుర స్వరాలలో. అండ్ దేవాగారు సంగీతపరిచినటువంటి అద్భుతమైన పాటల్ని ఆస్వాదిస్తున్నాం. అండ్ అందులో భాగంగా నీకోసం పంపించిన ప్రేమ సందేశం, నిన్ను కలిసే శుభతరుణం, ఎన్నడమ్మా నీ దర్శనం, షెహనాయి సంగీతాలు వినిపించేదెప్పుడు, తొలిరేయి తాంబూలాలు తినిపించేది ఎన్నడూ, నువ్వు ఆంధ్రాలోనే పుట్టావో ఆగ్రాలోనే పెరిగావో, స్వర్గంలోనే బంధం ముందే బిగిసే ఉందయ్యో, ఆలస్యంచేయకు ఓ ప్రియతమా నా ప్రణయమా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ బాగున్నారా మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉండండి.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. సో ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు దేవా గారు స్వరపరిచిన అద్భుతమైన తెలుగులో ఉన్నటువంటి మధురమైన మనసుకి నచ్చిన పాటలు వింటూ ఆనందించారు కదా. మరి దేవా గారు సినిమాల్లోకి రాకముందు దూరదర్శన్లో దూరదర్శన్ పొదిగై అనేటువంటి ఛానల్లో కొంతకాలం పనిచేశారు. అండ్ దాంతోపాటుగా దేవా గారి సోదరులు ఇళయరాజా వారి దగ్గర ఇతర సంగీత దర్శకుల యొక్క బృందాలతో కూడా వాయిద్యకారులుగా పనిచేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దేవా గారి మొదటి చిత్రం మనసుకేత మహారస 1989 విడుదలైంది. అలాగా అంచెలంచెలుగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి ఆయన సంగీతాన్ని అందించారు. అండ్ వీటితో పాటుగా ఆయన ట్రినిటీ మ్యూజిక్ అకాడమీలో కూడా పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకున్నారు అండ్ మంచి గాయకులు కూడా. సో ఇలాగా ఎన్నో అద్భుతమైన సినిమాలు మరిన్ని స్వరపరచాలని, మళ్ళా ఆ మధురానుభూతులని మనం గుర్తు చేసుకుంటూ మధుర స్వరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అండ్ కమింగ్ బ్యాక్ 10 గంటలకి వినిపించని రాగాలిలో కలుసుకుందాం.

ఆర్తి ఎఫ్ఎం 101.3. పది గంటల 1 నిమిషం దాటి 8 సెకండ్లపై పరుగులు తీస్తోంది. మరి ఈనాటి వినిపించని రాగాలే ఈ కార్యక్రమంలో మీకోసం ఆణిముచ్చం వంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఆనందిస్తూ ఉండండి. అండ్ ఆత్మబంధువు ఈ సినిమా నుంచి, అనగనగా ఒక రాజు అనే ఈ పాట ఘంటసాల గారు, సుశీల గారి గడ నుంచి జాలువారింది.

బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వినిపించని రాగాలే విత్ మీ జయస్వితు, ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం. మరి ఆత్మబలం చిత్రం నుంచి ఆత్రేయ గారి రచనలో పి సుశీల గారు ఆలపించినటువంటి నా

ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు వినిపించని రాగాలే. మరి 10:46 అయిపోయింది మన స్టూడియోస్ లో సమయం. చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట, శ్రీశ్రీ గారి సాహిత్యంలో సుశీలమ్మ గారు పాడినటువంటి వినిపించని రాగాలే కనిపించని అందాలై, ఈ పాట మీ అందరి కోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:31 అయిపోయింది. వింటున్నారు వినిపించని రాగాలే కార్యక్రమం. పి సుశీల గారు ఆలపించినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన

10:42 మన క్లాక్ లో టైం. వింటూ ఆనందిస్తూ ఉన్నారు, వినిపించని రాగాలే మీ హీ జయస్వితో. వెళ్ళిప్పుడైతే నర్తనశాల ఈ చిత్రం నుంచి

బొబ్బిలి యుద్ధం. ఈ సినిమా నుంచి పి సుశీల గారు, శ్రీశ్రీ గారు రచించినటువంటి ఈ యొక్క గీతాన్ని వింటూ ఆనందిస్తున్నారు వినిపించని రాగాలే కార్యక్రమంలో. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పింగళి గారి సాహిత్యంలో ఎల్లారీశ్వరి వారి గానం రాజకోట రహస్యం ఈ సినిమా నుంచి ఈ పాట.

మంత్ వినిపించని రాగాలే ఈ కార్యక్రమంలో బలిపీఠం ఈ చిత్రం నుంచి దేవులపల్లి గారి సాహిత్యానికి చక్రవర్తి గారి సంగీతం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారి గానం.

ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో పల్నాటి యుద్ధం శ్రీ వీరమండ్ల సత్యనారాయణ బృందం వారిచే బుర్రకథ వింటారు.

0: ఒరే మిత్రమా, ఏమిట్రా మన వాడు కాళిదాస్ అంటాడు, పోతన్న అంటాడు, నన్నయ్య అంటాడు, కన్నయ్య అంటాడు, ఈ అన్నయ్య అంటాడు. అసలు ఈ కాళిదాస్ ఎవరు కథా కమామిసు మాకు తెలియలేయా.
1: కాళిదాస్ అనేవారు మహాకవి,
0: మహాకవి
1: భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలు లిఖింపబడిన మహోన్నత చరిత్ర కలిగిన వాడు మహాకవి.
0: మహాకవి కాళిదాసు
1: కవులను, గాయకులను, కళాకారులను.
0: మరి మా ఊళ్ళో ఉన్నాడు ఒక కోలదాసు.
1: ఏమిట్రో
0: తెలియదా నీకు?
1: నాకు తెలియదే.
0: తెలీదా?
1: తెలీదు.
0: ఒరే, కోడిని బాగా పెంచుతాడు,
1: పెంచి
0: అమ్మోరికి మొక్కుతాడు,
1: మొక్కుతాడు,
0: శుభ్రంగా కోసి
1: కోసి
0: బొచ్చంతా దూసి
1: దూచి

0: శుభ్రంగా వండుకొని
1: కాళిదాస్ అంటే నీలాంటి చరిత్రహీనుడు కాదు.
0: మరి
1: ఎన్నో కావ్యాలు రచించి దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలు తొలగింపబడిన మహోన్నతమైన చరిత్ర సృష్టించుకున్నాడు మహాకవి
0: కాళిదాస్.
1: అటువంటి కవులను గాయకులను కళాకారులను కూడా ముందుగా స్మరించుకుని
0: ముందుగా దండం పెట్టి
1: ఇవాళ ఇక్కడ మనం కొంచెంసేపు బుర్రకథ చెప్పుకుందాం.
0: ఇంతకీ మీరు బుర్రకథ చెప్తాకు వచ్చారు.
1: అవునయ్యా.
2: అయితే సోదరా, ఆ పల్నాటి యుద్ధం కథాకాలం ఎటువంటిదయ్యా?
1: ఎటువంటిదయ్యా?
2: తగదా జంత తగదా. అయ్యా శ్రీరంజల్లుడి.

0: పాడి పశువులకు కోడి గిద్దలకు పాడి పశువులకు ఈడు లేని సీమ
1: పల్లనాడు
0: కోడి పుంజులకు కొమ్ము పొటేళ్లకు కోడి పుంజులకు కొమ్ము పొటేళ్లకు చోడు లేని
1: సీమానాయణుడ పల్లనాడు ఘన వీర సమ చరిత
0: ఆ చంద దగ్గ తరిగడ ఆ పల్లనాడును అనుగురాజు.

0: అపర నాడును అనుగు రాజు పాలించుతున్నాడే.
1: కందాన కందాన దేవనందనాన
2: అఖండ పలనాడును అనుగురాజు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన.
3: ఓహో,
2: అనుగురాజుకు ఎనమండుగురు కుమారులు.
3: ఓహో,
2: పెద్దవాడు నలగామరాజు,
3: అవునవును,
2: రెండోవాడు నరసింహరాజు, చిన్నమల్లి దేవరాజు, పెదమల్లి దేవరాజు, బాలరాజు అనే పేర్లతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు నలగామరాజు.
3: నలగామరాజు
2: అయితే నలగారామరాజు పెద్దవాడు ఒకటి చేత
3: కొంతకాలానికి
2: మృతి చెందాడు.
3: ఓహోహో,
2: అయితే ఆ బ్రహ్మనాయన్ నాయకత్వంలోనే నలగామరాజు పరిపాలనలో ఆ పలనాడి సింహుని ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారయ్యా.
0: ఎక్కువ తక్కువ మత విభేదములు

0: కైలుముగా ముందంచి వేసిన తీరుడు బ్రహ్మన్న
1: అనుసరించి ప్రజలను కన్నబిడ్డ వల్లే చూసుకుంటూ చక్కగా పరిపాలన చేస్తున్నాడు
2: బ్రహ్మనాయుడు.
1: బ్రహ్మనాయునికి ఎన్ని సిరి సంపదలున్నా,
2: ఉన్నా
1: ఎలాంటి బలం ఉన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులున్నా

0: నీకు ఒక లోటు ఉందిరా.
1: ఏమిటిరా చెటు?
2: ప్రాణేశ్వర నాథ,
1: అయ్యా
2: ఆస్తులంతస్తులు ఉన్నవి కాని
1: కాని
2: మనకు పుత్ర సంతాన యోగ్యత కలగదా ప్రాణేశ్వర?
1: ప్రాణేశ్వర
2: సంతత లేని సతికి అందము సందము ఎందుకు ఓ నాదా? పుట్టగతులు లే వందురు పొడమిలోను పుత్రులు లేకున్నను. పుత్రులు కై ఆ పుణ్య

0: సంతానం కోసం బాధపడుతున్న భార్యను
1: ఓదార్చి
0: ఆరుగురు వర్ణాంతపాలను పెంచుకున్నారు బ్రహ్మనాయుడు
1: ఆరుగురు పెంచుకున్నాడా?
0: అవును.
1: ఒరే నాయన, మేము ఈ మధ్య మా ఆవిడ కూడా మాకు సంతానం లేక చాలా బాధపడ్డాం.
0: ఏం బాధలు పడ్డారా?
1: అర్థమేంటి? చాలా గొడవ అయిపోయింది.
0: ఏమిటో?
1: ఒరే, ఇంతవరకు మా అమ్మమ్మ గారు మా తాతగారు ఊరెళ్తే తిరిగి వచ్చే వరకు అన్నం తినేది కాదు.
0: మరి నీ భార్య?
1: అబ్బాయి, నేను ఒక రోజైనా తిందో,
0: అబ్బా
1: రెండు రోజులైనా తిందో,
0: రెండు రోజులు రాకపోయినా తిన.
1: అబ్బాయి, మనం అంటే చాలా గౌరవం.
0: ఏమిటో?
1: ఆఖరికి నాలుగు రోజులైనా మా ఆవిడ భోజనం చేయదు.
0: ఎందుకంటే
1: మనం రావాలి, వండాలి, దానికి వండి పెట్టాలి.
0: అలా కాదురా.
1: మరి
0: బ్రహ్మనాయుడు కూడా వారు అన్యోన్యంగా కాపురం చేసేవారు.
1: చాలా అన్యోన్యం.
0: ఎన్ని సిరి సంపదలు
1: ఉన్నా
0: ఎన్న భాగవాక్యాలున్నా సంతానం లేను గనక ఆరుగురు వర్ణాంత బాలను పెంచుకున్నాడు బ్రహ్మనాయుడు.
1: బ్రహ్మనాయుడు ఆరుగురు పెంచుకున్నాడు.
0: అవును.
1: ఓహో,
0: సంతానం కోసం అనేక పుణ్య కార్యక్రమాలు నిర్వహించారు.
1: పేదవాళ్ళకి
0: విద్యాభ్యాసం చేయించారు. పేదవారు పెళ్లి చేయించారు.
1: ఓహో,
0: దాన ధర్మాలు చేశారు. విశ్వవిద్యాలయాలు కట్టించారు. సంతానం కోసం మదన పడుతున్న వారు అనేక పుణ్య కార్యక్రమాలు నిర్వహించారు గనక సంతానం కోసం వైద్య సలహా మేరకు కొన్ని మందులు సేవించిందిరా.
1: ఓహో,
0: అలా మందులు సేవించిన కోళ్ళ నాళ్ళకు ఐదాంపకు నెల తప్పింది అంటే.
1: ఓహో,
2: నెల

0: అలా నవమాసాలను నిండినటువంటి ఐతాంబ దేవి నాయన, అదిగో తపస్సు పండిన ఐతాంబ దేవికి తనయుడు పుట్టాడే. తల్లి తండ్రి కొల కోటి బంధుకుల కరుణ పండుగ
1: లేక లేక పుట్టినటువంటి ఆ బిడ్డకు బాలచంద్రుడు అని నామకరణం చేశారు నాన్న. ఆ పుట్టిన బిడ్డ జాతకాలు ఎలా ఉంటాయని చెప్పేసి చిన్నతనంలోనే శాస్త్రజ్ఞులు పిలిపించి ఆయన యొక్క జాతకం చూపించాడు తండ్రి గారు. అయితే శాస్త్రజ్ఞుల మాట చెప్పారు, బాలచంద్రుడు వీర పరాక్రమైన వీరుడు అవుతాడు, కానీ బాలచంద్రుడు ఈ కోటలో ఉంటే కాస్త రక్తపాతం జరిగే ప్రమాదం
0: జరగకూడదు
1: అని చెప్పారు. అయితే బ్రహ్మనాయుడు ప్రపంచ శాంతి కోరి ప్రజల సంక్షేమం కోరేటువంటి బ్రహ్మనాయుడు నా ఒక్క బిడ్డ నాకు అందుబాటు లేకపోయినా పర్వాలేదని చెప్పి కొంతమంది భటులను తీసుకుని తన మేనమామ గండు భీమానాయుడు దగ్గరికి పంపించాడు. అజ్ఞాత
0: అలా పెరుగుతూ ఉన్నాడు ఆయన, అదిగో చిన్న

0: అక్కడ బాలచంద్రరావు పెరుగుతుండగా ఇక్కడ పలనాటి సీమలు బ్రహ్మనాయుని సంక్షేమ పదవుల గిట్టని స్వార్థ
1: పనులు
0: బ్రహ్మనాయుని సంఘ సంస్థల గిట్టని స్వార్థ పనులు
1: బ్రహ్మనాయుని
0: ఏమయ్యా బ్రహ్మయ్యా
1: పెద్ద పెద్దలకు

0: చెప్పు గురుసు బ్రహ్మయ్య దాబుల చేరి కోపమునా.
1: రామ రామ జయ రామో రామ రామ రఘురామ.
0: ఇప్పుడు పుట్టిని ఈ మత ధర్మ ఎందుకు పుట్టినివో.
1: రామ రామ జయ రామో రామ రామ రఘురామ.
0: ఇప్పుడు వీటిని త్రోసి వేయమే.

0: అలా ఎదురు తిరిగినటువంటి స్వార్థపరులు ఉద్దేశించి బ్రహ్మనాయుడు అంటున్నాడు,
1: ఏమని
0: అయ్యా పల్నాడు
2: పెద్దలారా,
0: కార్మిక కర్షక
1: సోదరులారా,
0: మనం పుట్టగానే మన నుదుటి మీద కులం రాయలేదయ్యా, సామాజిక అవసరాల నిమిత్తం మనం చేసే వృత్తులు బట్టి కులాలుగా నిలబడ్డాయి తప్ప మనలో ఒకరిని కోస్తే రక్తం మరొకరిని కోస్తే పాలు రావయ్యా. మనందరిలో ప్రవహించేది ఒకే భారత జాతి రక్తం. మన కన్నతల్లులు వేరే, మనకు బ్రతుకునిచ్చిన ఈ భూమాత మనకు అందరికీ సమానమైన, మన వెంట వచ్చేదేమీ లేదు, మనం చేసేదేమి మంచి చెడ్డలు మాత్రం మిగిలిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అనుసరించి మనందరం కలిసి బ్రతుకుదాం, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి అభివృద్ధి సాధిద్దాం. మన కులాల పేరట మతాల పేరట మరణహోమాన్ని సృష్టించవద్దు అని నచ్చ చెప్ప చూశాడు
1: బ్రహ్మనాయుడు.
0: ఈ స్వార్థపుల బ్రహ్మనాయుడు మాట కడచెవిని పెట్టి స్వార్థపరులంతా ఏకమై చిట్ట గామాల పాడులు నాగమ్మను శరణ వేడారు. అయితే ఆ కుట్రదారులందరినీ కోయ చెంచుముఠాలను వెంట తీసుకుని ఆ నంగనాశి నాగమ్మ ఎలా
3: బయలుదేరిందయ్యా. అధికారము చేపట్టుడికి అదున

0: అయితే అట్టి ఘటుకురాలైన నాగమ్మ నలగామరాజు ఆస్థానంలో ప్రవేశించింది. అండబలం ఆర్థిక బలం ఉన్న నాగమ్మకు ఉప ముఖ్యం పదవించి సత్కరించాడు నలగామరాజు. మంత్రి పదవి చేజిక్కించుకున్న నాగమ్మ బ్రహ్మరాయనపై నిరంతరం కాలు దూగుతూనే ఉన్నది.
1: అవకాశం దొరికినప్పుడల్లా కాలు దూగుతుంది నాగమ్మ.
0: అవునాయన, ఇది గ్రహించినటువంటి నలగామరాజు అఖండ పలనాడు రెండు భాగాలు చేశాడు.
1: అఖండ పలనాడు రెండు భాగాలుగా చేశారు.
0: అవునాయన, నంగారాజు నాగమ్మ లాంటి వాళ్ళు కూడా ఇవాళ కూడా అక్కడక్కడ పొంచి ఉన్నారు కనుకే అలాంటివి జరుగుతోంది. అందుకని సత్కారం అందుకున్న నాగమ్మ నిరంతరం బ్రహ్మనాయనిపై కళ్యాణ కాలు దూగుతుంది.
1: కళ్యాణికి కాలు దూగుతుంది.
0: అయితే అఖండ పలనాడు రెండు భాగాలుగా చేసిన బ్రహ్మనాయుడు బ్రహ్మనాయన మంత్రిత్వాన బాలరాజులు మాచర్ల పాలించుకున్నట్టు,
1: అవునవును,
0: నాగమ్మ మంత్రిత్వాన నలగామ నరసింహరాజులు గురజాలను ఎలుకొండుకు నిర్ణయించగానే బ్రహ్మనాయన నాయకత్వాన మాచర్ల దినదినాభివృద్ధి చెందుతోంది. మాచర్ల పేదవారికి పెళ్లిళ్లతో పాటు నిరక్షరాస్యత నిర్మూలన, మహిళలందరికి కావలసిన హక్కులు, సామాజిక హక్కుల కోసం నిరంతరం ప్రజల సమీకరిస్తున్నాడు బ్రహ్మనాయుడు. మాచర్లను తానే హస్తగతం చేసుకోవాలని నంగనాశి నాగమ్మ ఏది ఏమైనప్పటికీ బ్రహ్మనాయుడికి అలా పేరు వస్తే నేను సహించలేను. మాచర్లతో పాటు గురజాలను కూడా తానే కైవసం చేసుకుంటాను. దుగ్ధతో కోడి పందాల పేరుతో జాబు రాసింది.
1: అంటే నాగమ్మ తెలివితేటలుగా దాని ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించాలని కోడి పందాల పేరుతోటి
0: జాబు రాసింది.
1: జాబు రాసింది.
2: అవును, జాబు ఏమన్నదయ్యా?

0: అయ్యా శ్రీమన్ మహావైర కామేంద్ర విభుడ మన భూషణాలకు మళ్ళీ దేవులకు అరెదర దీవించి పంపేటి సందేశం ఏమనగా అయ్యా నేడు సంక్రాంతికి కోడేరు కొట్టవద్ద, అదిగో కోడి పందెములు వేయి నెంచింది మే, కోడి పందెములు వేయి నెంచింది మే, కోడుకుని ఎదురు కోడిగా అంటల్లా పాల్గొని విజయము పడుచుకోవచ్చు. అలా లేఖను రాశాడు బ్రహ్మనాయుడు.
1: ఓహో లేఖను అందుకున్నారు, లేఖను అందుకున్నారు బాలరాజు.
0: బాలరాజు
1: బాలరాజు అందుకుని ఇది నలగామరాజు రాసిన నరసింహరాజు రాసిన లేఖ కాదు.
0: కాదు
1: ఇదేమైనా మాయదారి నాగమ్మ రాసిన రేఖ. ఏమైనా కానీ పౌరుష పరాక్రమాలు నిరూపించుకోవడం కోసం పందాలకు వెళదామని వారి వారి జాతి పంజాలను తీసుకుని ఎలా వెళ్తున్నారయ్యా?
2: వాళ్ళు ఎలా వెళ్ళారు కానీ సంక్రాంతి పండుగ నేను వెళ్ళాను మా అత్తగారింటికి.
1: ఎలాగెళ్ళారు?
2: మా అత్తగారింటికి ఇలా వెళ్ళానా?
1: మీ వెళ్ళావు.
2: ఒరే మా ఆవిడికి,
1: మీ ఆవిడకి
2: నెక్లెస్ ఒకటి పెట్టారు, బండి పెట్టారు. మరి వాళ్ళ అమ్మాయిని తిప్పటా వెనకాల
0: కూర్చోబెట్టి
1: నీ భార్య అంటేసుకు తిరగడం కోసం.
2: అరే మళ్ళీ పండుగ వచ్చింది, మళ్ళీ సంక్రాంతి వచ్చింది,
1: మళ్ళీ వచ్చింది,
2: మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ ఒక టీవీ కొనిచ్చారు.
1: ఏ టీవీ ఎందుకు రా? నీకెందుకు?
2: నాకెందుకు అయ్యా? వాళ్ళ అమ్మాయి,
1: వాళ్ళ అమ్మాయి సినిమాలు చూడడానికి.
2: సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పండుగ వచ్చింది, మన సంక్రాంతి
1: వచ్చింది, మన వచ్చింది,
2: మళ్ళీ వెళ్ళాం.
1: వెళ్తే ఏమి ఇచ్చారా?
2: పెట్టారు.
1: ఏంటది
2: పెట్టారు?
1: ఏం పెట్టారు?
2: పోలీస్ కేసు.
0: అయితే అదిగో లెక్క త్రాడులే.

అలా ఎప్పుడైతే మా చెల్ల వారి కోడి పారిపోయిందో, గురజాల వారు ఏమంటున్నారయ్యా, అయ్యా పలనాటి మిద్దులకు వాసాలు లేవు, మీ మా చెల్ల కోళ్లకు రాసాలు లేవు అయ్యా. ఆ మాటలు విన్నట్టు మా చెల్లెలు ఎలా ఉన్నారయ్యా, బొగ్గు బొగ్గు.

0: పరమడి పరమడి తాటి చిత్తంగా సాగరా తాటి చిత్తంగా సాగరా కదక్కదో తవుడి మేసిన కోడేరా తన్నుకు మారే పోయిందా
1: తమ్ముడా
0: కావు కావు అసిందా కాదికి బుద్ధే చెప్పిందా
2: అయితే రెండవసారి పందెంలో బ్రహ్మనాయన పుంజు గెలిచింది, నాగమ్మ పుంజు ఓడిపోయింది. అంతట బ్రహ్మనాయుడు ఏమంటున్నాడు? అయ్యా పెద్దలారా, ఉభయ పక్షాల వారం కూడా సంక్రాంతి పేరుతో వినోదార్థం ఇక్కడ మనం పందాలు వేసుకున్నాం. చెరువు ఒక పందెం గెలుచుకున్నాం కనుక ఎవరు విజేతలు కాదు, ఎవరో పరాజితులు కాదు, అందరూ సంతోషంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోదామని సలహా ఇచ్చాడు
3: బ్రహ్మనాయుడు.
2: మాటలు విడిచి పెడచెవిని పెట్టి నా మాట వినవయ్యా, ఎవరైనా పందేలు వేస్తే విజేత పరాజితం పరాజితం అంటారు, కనుక మూడవసారి కూడా పందానికి సిద్ధం రండి
3: రండి
2: అని చివరిసారి పందానికి కూడా ఉపకరిస్తుంది. అయితే ఒక షరతు విధించింది నాగమ్మ.
3: ఆ పందెంలో ఏం షరతు విధించారు?
2: మూడవసారి పందెంలో విషమ షరతు విధించింది నాగమ్మ. చివరిసారి పందెంలో ఎవరైతే ఓడిపోతారో ఓటమి పొందినటువంటి వారు 7 సంవత్సరాలు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాలని విషమ షరతు విధించింది ఆ నంగనాసి నాగమ్మ. అందుకు ఉభయలు అంగీకరించగా నాగమ్మ పుంజు ఎలా పోరాడుతుందయ్యా?
0: అదిగో పుంజుల్లో పుంజు కానిది.

0: అయితే నాగమ్మ ఆకారం చూశారు. ఎందుకన్నట్లయితే ఏదేమైనా రెండోసారి మాచర్ల వారే విజేతలైతే తాను తలదించుకోవాల్సి వస్తుందని అందరినీ నమ్మబలికి అందరినీ తలవించుతో ఆ నాగమ్మ తల విరబడుచుకుని రాక్షసులా ప్రవర్తించింది.
1: విరబూసుకుని రాక్షసులా ప్రవర్తించింది.
0: అప్పుడు నాగమ్మ ఆకారం చూసిన బ్రహ్మనలతో సహా అందరూ తలదించుకున్నారు.
1: అందరూ తలదించుకున్నారు.
0: ఇదే సమయంలో
1: ఇదే
0: మాయోపాయంతో పందాన్ని తనకు తానే గెలిపించానని గెలిచానని నిర్ణయించుకుంది నాగమ్మ.
1: నాగమ్మ
0: అనుకున్న షరతు ప్రకారం 7 సంవత్సరాల అరణ్యవాసాన్ని చేయడానికి రాజ్యాన్ని విడిచిపెట్టారు బాలరాజులు.
1: అయ్యయ్యో
0: ఆనాడు ఉభయలకి మధ్యవర్తిగా ఉన్న ఉభయలకి మేనల్లుడు నలగామరాజు ముద్దులో అల్లుడైనటువంటి నలగామరాజు వద్దకు రాయబారిగా వచ్చాడు అలరాజు.
1: రాయబారిగానే వచ్చాడు.
0: అవునయ్యో రాయబారిగా వచ్చిన అలరాజు నలగామరాజు ఉద్దేశించి
2: మామా
0: నలగామరాజా
1: మామా నలగామరాజా
2: వచ్చి

0: అది మామా.
1: రాయభారం కొనసాగిస్తుండగా
0: అవును
1: రాయభారం మాటలు నలగామరాజు నరసింహరావు చెవులకు ఎక్కటం లేదు.
0: అవును
1: రాయభారం విఫలం చేయించింది నాగమ్మ. రాయభారిగా వచ్చిన అలరాజు తన పేరిన దేవిని పలకరించకుండానే బాధ తక్త హృదయంతో ఒంటరిగా తిరిగి వెళ్లిపోతున్నాడు. ఇదే అదునుగా భావించింది నాగమ్మ. నరసింహరాజు ప్రేరేపించింది ఈ రాజ్యానికి రా నరసింహరాజా, రాజువు నువ్వు కావాలంటే అలరాజును అడ్డు తొలగించుకోవాలి. అలరాజును అడ్డు తొలగించుటే ఈ ఉమ్మడి పల్నాడు సీమకు ఏకైక రాజు నువ్వే అవుతావని రాయభారాన్ని విఫలం చేసి అలరాజును అక్కడికక్కడే మట్టుబెట్టించింది నాగమ్మ.

0: అలరాజు మరణం పేరింది విశాఖపట్నం. బ్రహ్మ నాయకు బాలరాజులు చేరగానే ఆ కార్యపూడంతా రణరంగం
1: మారిపోయింది.
0: ఇది ఇలా ఉండగా బొంగరాలతో కాలం గడుపుతున్న బాలచంద్రుని సమీపించిన ఒక మహిళ, ఏ యువక, కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాను. నీవు కూడా యువకుడుగా కార్యంపూడి వెళ్ళి యుద్ధంలో భాగం చేసుకు భాగస్వామి కావు అని ప్రేరేపించింది. యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి తల్లి, అయ్యా బాలచంద్ర, తల్లిగా నా దీవెనతో పాటు నా భార్యని భార్య దీవెనలు కూడా అందుకొని వెళ్ళమని ఆశీర్వదించింది. అయితే భార్య దగ్గరికి వెళ్ళి బాధ్యతలు విస్మరించినటువంటి ఆ బాలచంద్రుడు కామ వ్యామోహంతో పడి కర్తవ్యాన్ని విస్మరించాడు. భార్య కూడా, నాథ, నీ తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళు, కలియుగాభిమానినిగా పేరు తెచ్చుకో, అప్పుడే నీకు కీర్తికాంతులుంటాయని యుద్ధానికి ఆశీర్వదించి
1: పంపించింది. నరసింహరాజుని నరకకున్ననే బాలుడనే గాను రా,
2: నరసింహరాజుని నరకకున్ననే బాలుడనే గాను రే.
1: అన్నదమ్ముల కలహము పెంచి ఆడదానికి అండగా నిలిచిన రాజకంత ధోరణి వలరించిన రక్కసుడా నిన్ను నరకకుంటేనే బాలుడనే గాను రే. నరసింహరాజుని

0: పల్లనాడినే పతనము చేసిన పాపాత్ముడి నరక కొంటేనే బాలుడనే కానోరి, నరసింహరాజుని నరక కొన్నరే బాలుడనే కానోరి.
1: వందలాది మంది శత్రువులు నరికి రక్తం కలవలా ప్రవహిస్తుంది. అదే వస్తున్నాడు నరసింహ నలగామరాజు, చూశాడు బాలచంద్రుడు. ఈ రణరంగానికి ఈ రక్తపాతానికి మూల కారకుడైన ఆ నరసింహరాజు తల వేటుకు నరికి ఆ తలను తన తండ్రి పాదాల చెంత విసిరాడు.

0: పోయవచ్చు అమ్మలారా, పోయవచ్చు అయ్యలారా, పోయవచ్చు అమ్మలారా. ఈ ఏటుకు వచ్చాము మళ్ళీ ఏటుకు వస్తాము, మాకు సెలవు ఇందాము.
1: మీరింతవరకు శ్రీ వీరమళ్ళ సత్యనారాయణ బృందం వారిచే పల్నాటి యుద్ధం బుర్రకథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి గోనే జ్యోతి బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి గోనే జ్యోతి బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి హరికథ కార్యక్రమంలో దమయంతి స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి టి లక్ష్మీరాధ్యం.

వేత్తలు రసజ్ఞులు అయిన ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమంజలు. అయ్యా, ఈనాటి దమయంతి స్వయంవరం కథలో రక్తి భక్తి శక్తి ముక్తి కలిగి వినిన వారికి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని ఆత్మవిశ్వాసాన్ని కలుగుజేయు విధంగా పూజ్యశ్రీ బి బాలాజీదాసు గారు రచించి ఉన్నారు. అదే ఈనాటి కథ. వినండి భక్తి సుధ, తీర్చును మనోవ్యధ, గ్రహించండి ఈనాటి హరికథ. ధర్మాత్ములైన పాండవులు అరణ్యవాసాభిముఖులై వనవాసంలో సంచరిస్తూ కామ్యక వనాన్ని ప్రవేశించారు. అందులో భక్తుడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు బృహదశ్వ మహర్షిని దర్శించి వారికి నమస్కరించి భవిష్యత్ విధానాన్ని తెలుసుకోవాలననే మనస్సుతో శిరస్సు వంచి ఇలా అడుగుతున్నాడు ధర్మరాజు. మునీంద్ర,

తాపసోత్తమ, ఇంతకు ముందు మాలాగే రాజ్యమును దాయాదులకు ఓడిపోయి వనవాసమునర్చుతూ అష్టకష్టముల పాలైన వారు ఎవరైనా ఉన్నారా? లేక ఇలాంటి కష్టాలన్నీ అనుభవించమని ఆ బ్రహ్మదేవుడు మా నుదుట క్రోధంతో ఇలా వ్రాశాడా అని ధర్మరాజు వినమ్రుడై అడిగేసరికి బృహదశ్వ మహర్షి, నాయనా ధర్మరాజా, హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తినః అని పూర్వం రాజుల చరిత్రలలో పవిత్రుడైనటువంటి వారు షట్చక్రవర్తులు, వారిలో రెండవ వాడైన నలచక్రవర్తి గాథను కొంతవరకు అనగా అతని పరిణయం వరకు వినిపిస్తాను అంటూ బృహదశ్వుడు ఇలా ప్రారంభించాడు. నాయనా ధర్మరాజా, పూర్వం నిషిధానగరాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సూర్యకుల సంజాతుడు, సకల గుణ సమన్వితుడు, సకల వైభవోపేతుడు అయిన వీరసేన మహారాజు కుమారుడు నలుడు అను నామధేయమున సకల మంత్రి సామంతులతో సార్వభౌమ పదములంది సకల విద్యా పారంగతుడై ధర్మ పరిపాలనం చేస్తూ ఒకనాడు తన మంత్రితో కలిసి ఉద్యానవనానికి వచ్చాడు. ఆ ఉద్యానవనంలో అలా అలా తిరుగుతూ ఉండగా అక్కడ కొన్ని రాజహంసలు వచ్చి వ్రాలే. ఆ హంసలు వ్రాలిన తీరు ఎలా ఉందో కవిగారు వర్ణిస్తున్నారండి ఇక్కడ.

గగన మార్గంబున దేవ దంపతులు విమానంలో వెడుతూ నూతన దంపతులు కనుక ఎంతో ఆనందంగా సరసమాడుకుంటూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ఉన్న సమయంబున హఠాత్తుగా వరుణి

యొక్క చెయ్యి ఆ వధువు మెడలో ఉన్న రత్నాల హారము పైన పడి తెగి ధర పైన పడినప్పుడు ఆ ప్రదేశము ఎంత శోభాయమానంగా ఉంటుందో, ఆ రాజహంసరవురాలైనటువంటి ప్రదేశం కూడా అంత తేజోవంతముగా ఉన్నది. అక్కడ నలుడు చూచాడు, ఆశ్చర్యమానసుడైపోయాడు. ఆనందపరవశంతో ఎలాగైనా అందులో ఉన్న ఒక హంసనైనా పట్టుకోవాలి అనేటువంటి ఉబలాటంతో మంత్రిగారు తను అటూ ఇటూ తిరిగి ఆశతో అలా ప్రయత్నిస్తున్న రాజుగారి చేతికి కొంతసేపటికి ఒక రాజహంసను పట్టుకున్నాడు. అబ్బా, దొరికిందయ్యా మంత్రిగారు. మంత్రితో అంటున్నాడు, ఆహా మంత్రిగారు, ఈ రాజహంసం ఎంత ముద్దొస్తోందయ్యా అని అంటూ ఉండగానే ఆ హంస రాజుగారి చేతిలో ఉండి గడగడ గడగడ గడగడ ఉనికిపోతూ నలమహారాజుతో ఇలా అంటోంది, విన్ను

రాజా, నన్ను చంపుతావేమో చంపకయ్యా. నీవు క్షత్రియుడవు, మాంసభక్షణ చేసేవాడవు కనుక ఇంతగా చెప్పుకుంటూ ఉన్నాను. నన్ను చంపుతావేమోనని మామూలు హంసను కానయ్యా, నేను రాజహంసను. చంపుతావేమోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాను. నాకు నీవు ప్రాణదానము చేశావంటే నీకు కూడా నేను చాలా చాలా చాలా గొప్ప మేలు చేస్తాను అని అనగానే నలమహారాజు, రాజహంసమా, నువ్వు నాకు మేలు చేస్తావా? ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఈ చతురధది వేలావలయిత పరిపాలనా దక్షుండనైన నాకు నాకే నీవు మేలు చేస్తావా అంటూ ఉండగానే, మహారాజా, నేను చేయు మేలు ఎలాంటిదో తెలుసా? బాగా వినండి. విదర్భ నగరాన్ని పరిపాలన చేస్తున్న భీమరాజు కుమార్తె, ఆ ఇంతి పూవంతి చేమంతి దమయంతి అను చిన్నది చాలా అందగత్తె. ఆ మహా అందగత్తెను నీకు భార్యగా చేస్తాను. అది నేను చేసే మేలు కనుక నన్ను విడిచిపెట్టు. నాదా సంసారం పెద్దది, నేను చనిపోతే నాకై ఏడ్చేవారు చాలామంది ఉన్నారయ్యా అంటూ ఇలా చెప్పుకొస్తోంది ఆ రాజహంస.

నల మహారాజా, నీవు నన్ను చంపినట్లయితే నా కొరకు ఏడ్చేవారు నిస్సహాయులు ఉన్నారయ్యా. ఆ నిస్సహాయులు కూడా ఎలాంటి వారో తెలుసా? నా తల్లి పుట్టు గుడ్డిది, నా పిల్లలు చాలా చాలా చాలా చిన్నవాళ్ళు, నా భార్య కూడా చాలా చిన్న వయసు. అందుచేత మరీ మరీ వేడుకుంటున్నాను, అంతేగాని నా ప్రాణంపై తీపితో మాత్రం కాదయ్యా. కనుక నా ఈ చిన్న మనవిని ఆలకించి నన్ను రక్షించు. నేను చెప్పు మాటలు అబద్ధం కాదు. ఆ బాలాజీ పాద పద్మములు సాక్షిగా దమయంతిని నీ ఇంటిగా చేస్తాను. ఆ పూవంతి, దమయంతి, అందచందములు కూడా ఒకసారి వివరిస్తాను, శ్రద్ధగా వినవయ్యా. ఆ అమ్మాయి ఎంత గొప్ప అందగత్తో

ఓ నల మహారాజా, ఇన్ని మాటలేలయ్యా, అస్సలు ఆ దమయంతి అందము ముందు ఆ దేవలోకమునందు ఉన్నటువంటి రంభ, ఊర్వచి, మేళక, తిలోత్తమ, వృతాచి ఇత్యాది అప్సరసలందరూ కూడా ఎందుకు పనికిరారంటేనమ్మండి? అవునా, పైగా చక్కగా పాడగలదు, చక్కగా ఆడగలదు, ఆనందంగా మాట్లాడగలదు. అసలు ఆమెకు నీకు సరైన జోడు ఆ బాలాజీవరదుని తోడు. వెంటనే నన్ను వీడు, ఆ పైన ఆ తెలివితేటలు చూడు అంటున్న ఆ హంస మాటలకు రాజు ముగ్ధుడైపోయాడు. హంసరాజమ, అంత అందమైన ఇంతిని నా చెంతకు ఎప్పుడు చేరుస్తావో తెలియదు, కానీ నీ మాటలు వింటే నమ్మబుద్ధి అవుతోంది. నా ఆనందాన్ని కూడా ఎప్పుడు తీరుస్తావో, ఇంతకు అంతవరకు నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను అని హంసను మరీ మరీ మరీ నిమురుతూ ముద్దు పెట్టుకుని ఎప్పుడైతే అలా పైకి విడిచిపెట్టాడో వెంటనే మరాళము సరాళమున వింటికెగసి విదర్భకు చేరి ఉద్యానవనమున చెలికెత్తెలతో తిరుగుతున్న దమయంతి కుడి భుజముపై వ్రాలిందండి. చట్టున ఆ హంసను పట్టుకుంది, గుట్టుగా అవతలకు వెళ్ళింది. ఇదేదో రాజహంస చాలా అందంగా ఉంది అని ముద్దు పెట్టుకోబోతుండగా ఆ హంసం అంటోంది మానవ భాషలో, ఓ అమ్మాయి దమయంతి, నీకు తగిన వరుణ్ణి నేను చూచి అతనికి నీ అందాన్ని గురించి చెప్పి మరులు గొలిపి వచ్చాను. అతని పేరేంటో తెలుసా? ఏం పేరే? నలచక్రవర్తి, నిషిధాపురాధీశుడు, నిత్య సత్యవ్రతుడు. ఇంత ఏళ అతని యొక్క గుణగణములు, రూపలావణ్యములు చక్కగా వినిపిస్తాను, విను అని ఇలా నలుని గురించి చెప్పడం ప్రారంభించిందండి రాజహంస. అమ్మాయి చాలా అంటే, ఓ అమ్మాయి నలుని నన్నగా వశమా, వింటున్నావా దమయంతి? విను,

అమ్మాయి నలుని యొక్క గుణగణములు చెప్పాలి అంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా అవశ్యం కాదు. అవక్ర విక్ర పరాక్రమవంతుడు, మహాత్మ విశ్వాసం కలిగిన వాడు, దానం చేయడంలో వరుణదేవునంతటి వాడు, గానం చేయడంలో విశారదుడైన నారదునితో సమానమైన వాడు. రాజ్య పరిపాలనలో చూద్దామా, లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తిని మరిపిస్తాడు. మరి అగ్నిదేవుని వంటి పరమ పవిత్రుడు, మహాశీలవంతుడు అలాంటి వానికి నీవు భార్య అయితే నీ జన్మ ధన్యమవుతుంది సుమా. అసలు అట్టి వాణి కరగ్రహణం చెయ్యనటువంటి వారు స్త్రీగా పుట్టే కంటే భూమిపై వృక్షమై పుట్టడం మేలు అని మరీ మరీ మరీ దమయంతి మనసు నలరాదుపై లగ్నమయ్యేలా చెప్పి చప్పున లేచి వెళ్ళిపోయింది రాజహంస. పైగా ఇప్పుడు పాడినటువంటి కీర్తనలో 17 నీళ్లు వస్తాయండి, అది కవిగారి ప్రత్యేకత. ఎంత గొప్పతనంగా వ్రాశారో అది వారికే చెల్లు. అలాంటి మాటలు విన్న దమయంతి ఎన్నడూ ఎరుగనంత ఆనందంతో, అంతకు మించినటువంటి సిగ్గుతో, చెలికెక్కలతో చేరి అమందానంద కందలత హృదయారవిందురాలై ఉప్పొంగిపోతోంది. ఇక్కడ కథ ఇలా ఉండగా అక్కడ నిషిధానగరంలో నల సార్వభౌముడు దమయంతి ఎందు బద్ధానురాగుండై అన్న ఆహారములు విడిచిపెట్టి ఎల్లవేళల ఎందు ఆ దమయంతి రూపలావణ్యములు మనస్సునకు మరీ మరీ మరీ మరీ తెచ్చుకుని ఇలా అనుకుంటున్నాడు. చెలువను నాకు గుర్తునని చెప్పి మరాళము బోయ ఇంతలో

రంగ చెల్లున ఇలా నలుడు తన మనస్సుతో మాట్లాడుకుంటూ మన్మథ వేదన భరింపజాలక మరీ మరీ దమయంతిని దలంచుకుని ఇలా అనుకుంటూ ఉన్నాడు. అక్కడ దమయంతి ఈయన బాధ అయింది. అక్కడ దమయంతి కూడా నలుని యొక్క గుణగణములు రూపలావణ్యములు హంస మాటల వల్ల విన్నెదగుట చేత మనస్సున నలుని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకునని నిర్ణయించుకుంది. అలా నిశ్చయించుకున్నటువంటి ఆ తల్లి అంతఃపురం చేరి ఆమె చెలికత్తెలతో ఇలా అంటోంది, శ్యామలా, కోమల, శారద, పద్మజ, ఈరోజేమోని నాకు చాలా ఆనందంగా ఉంది అని నిలిచిన చోట నిలువక వికల మనస్కురాలై తానేం చేస్తుందో తనకే తెలియకుండా ఇలా ఇలా ఇలా ప్రవర్తిస్తోంది. ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తోంది, ఒక చోట నిలబడిపోయి ఇంకో చోటకు వెళ్ళిపోతోంది. అసలు ఏం చెప్పాలో తెలియడం లేదు. చెలికత్తెలను పిలుస్తోంది, ఏమీ చెప్పకుండా మానేస్తుంది. ఇలా ఆవిడ తీరు గమనించినటువంటి చెలికత్తెలు అనుమానం వచ్చింది. విరహ వేదన పడుతోంది ఈవిడ. తానేం చేస్తుందో ఆమెకే తెలియక తన చెలికత్తెలను ఏమీ హంస చెప్పినట్టుగా పురుషుల్లో నలమహారాజంత అందము కలవాడు మరెవరూ ఉండరు కదూ. అబ్బా ఏమోనే, అతని చరితము విన్న దగ్గర నుంచి ఆయన్ని ఎప్పుడు చూడాలా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా అని నా మనస్సు వేయింతలుగా తొందరపడుతోంది అని తన మనస్సులో ఉన్న విషయాన్ని కాస్త చెలికత్తెలతో చెప్పేటప్పటికీ ఆ చెలికత్తెలు అర్థం చేసుకున్నారు. నా భీమరాజు గారితో చెప్పారు, వెళ్ళిపోయి అయ్యా, ఈ రాజహంస చెప్పినటువంటి మాటలతో ఆ నలుణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోనంటోంది యువరాణి గారని చెప్పగానే ఆనందపడిపోయాడు ఆయన కూడా. ఈ రాజహంస ఎవరండి అసలు, ఈ నల మహారాజు ఎవరు, ఆ ఇంతకు ఆ అమ్మాయికి ప్రేమోద్యకాన్ని ఎందుకు కలిగేలా చేసింది, ఈ దమయంతి ఎవరో, నలచక్రవర్తి ఎవరో, రాజహంస ఎవరో, వీళ్ల ముగ్గురి మధ్యన ఒక పవిత్రమైన చరిత్ర ఉంది, కథ ఉంది, చిన్న కథ. ఇంతకు పూర్వం ఆ కథను ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అడవి జాతి వారు ఆవిహుడు ఆవిహ అనే కిరాత దంపతులు వాళ్ళిద్దరు. ఆవిహుడు ఆవిహ అడవులలో సంచరిస్తూ ఉంటారు. ఆకులు అలములు ఫలములు తింటూ క్రూర మృగాలను వేటాడుతూ మృగ సంకులిత సంజనితమైన ఘోరారణ్యమున ఒక చెట్టు పైన మంచెలో నివసిస్తూ కాలం గడుపుతున్నారు. వాళ్ళిద్దరి యొక్క భక్తి చూద్దామా. అచంచలమైనటువంటి పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉంటారిద్దరు. ఒకరోజు అదే మార్గంగా ఒక సాధు పుంగవుడు కాషాయంబరములు రుద్రాక్షమాలలు యోగదండము కమండలము పావుకోళ్లు మేని విభూతి రేఖలు బాగా పెరిగిన జడలు కలిగినటువంటి

0: సాధుమూర్తి సూర్యాస్తమాన సమయానికి కిరాత దంపతులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఒక చోట నిలబడి సంధ్యాసమయమైంది కనుక ఆ పరమేశ్వరుని ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు?
1: వారణాసి నిలయ

పరమేశ్వరుని మనసారా ధ్యానం చేస్తున్నటువంటి ఆ స్వామి దగ్గరకొచ్చాడు ఈ కిరాత దంపతులలో ఉన్నటువంటి ఆవిహుడు. ఓ సామె, వినమ్రుడై నమస్కరించాడు, పాదాలపై రాలిపోయాడు. ఏడగబోతుండవు సామె, నువ్వు చీకటి పడిపోతుండా, ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. ఏమి నాయనా, ఈ అడవి ఎలాంటిదో తెలుసా తెలియలేదా సామె నీక? ఈ అడవుల్లో నీకు ఏడ చూసినా మనిషి కనపడ్డా? ఆ మరేమనుకుంటున్నావు, నా మాట కాకుండా పోతివా? ముందు కూరముగాలుండై, కూరముగాలుంటే తెలియలేదా సామె నీకు? పెద్ద పులులు, చిరుత పులులు, శివంగులు, ఎలంగొట్లు ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉండాయి, ధ్యానం తీసేస్తాయి సామె. నా మాటిని ఈ రాత్రికి ఉండిపో. ఎక్కడుండాలి బాబు? సరే అది అలా ఉంచు. ఇటు పోతివా కూరముగాలు, ఇటు పోతివా ఇష జంతువులున్నాయి సామె. ఇష జంతువులంటే తెలియలేదా సామె? కోడినాగులు, కొండ చిలువులు, రెండు తలల జర్రులు, తేళ్లు, మండగబ్బలు, అబ్బబ్బబ్బబ్బా సామె, ఇంకా చాలా ఉన్నాయి. ఇటు పోతి వనుకో అడవి జంతువులున్నాయి, ఏనుగులు, పొట్టేళ్లు, కొండముచ్చులు, కోతులు, లచ్చలు లచ్చల కొలది జంతువులున్నాయి. పోలేవు సామి పోలేవు, నా కాడ ఈడ ఉండిపో. నీకు పెట్టడానికి ఏమీ లేదే సామె నా దగ్గర, సజ్జగంజి ఉల్లిగడ్డ తప్ప ఇంకేమీ లేవు. పైనకెళ్ళు, నా పెట్ట పెడతా, అది తిని పండుకో అని ఆ స్వామిని పైకి తీసుకెళ్లి భార్య దగ్గర ఆ స్వామిని వదిలిపెట్టి వచ్చాడు. ఈ ఆవిక ఆ స్వామికి వీళ్ళ ఇద్దరూ తినేదానిలోనే తృప్తిగా పెట్టింది భోజనం. ఓ సామె, ఏడ పండుకుంటావు, ఏడనే పండుకో, నా పెట్టకు నాకే సరిపోతాది. అయినా ఇద్దరు వండుకునే చోట ముగ్గురు ఏడ పండుకుంటారు. నువ్వు మంచి మీద నా పెట్ట, నువ్వు పండుకోండి, నేను కింద ఏ ముగాలు రాకుండా కాపలా కాస్తుంటా అని చెట్టు పైన స్వామిని ఉంచి తాను కాపలా కాస్తుంటానని చెప్పి ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఆవికను ఈ స్వామిని చెట్టు పైన మంచి మీద పరుండబెట్టాడు. బాణాన్ని పట్టుకుని కాపలా కాస్తున్నాడు చెట్టు. మొదట్లో చెట్టు కానుకొని చాలాసేపు మేలుకున్నాడు. తెల్లవారు జామున నిద్రకు ఆగలేక చెట్టు మొదట్లో ఆనుకుని అలా కన్ను మూశాడండి. అంతే, ఎక్కడ కాపు కాసిందో ఏం చేస్తుందో పాపం వెంటనే

0: అలా నిద్రపోతున్నటువంటి ఆవికుని మీదకి ఒక చిరుతపులి గోడ్రం అంటూ వచ్చి పడిపోయింది. నిద్రపోతున్న ఆవికుని తన పంజాతో ఒక్క దెబ్బ కొట్టి ఆ కళేబరాన్ని అల్లంత దూరానికి తీసుకుని వెళ్లి గుండెకాయలు కార్జము ఇలాంటి మెత్తని పదార్థాలు తిని భక్షించి మిగిలిన శల్యాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయింది.
1: జయ శ్రీమద్రమారమణ గోవింద.
0: కొంతసేపటికి తెల్లవారిపోయిందండి. మంచె మీద పండుకున్న ఆవిక లేచింది. ఈ మొగుడు పెళ్లాలకు ఒక అలవాటు, ఎవరు ముందు నిద్ర లేచినా ఆ వాళ్ళు మిగతా వాళ్ళని పిలవడం అలవాటు. ఓ పుంజో అని పిలిచింది పైన నుంచి ఆవిడ. బదులు కేకర్రా, ఓ పెట్టో అనాలి కదా అనలేదు. అనుమానం వచ్చిందండి ఆవిహకి, ఏదో జరిగిపోయింది, నా భర్త మళ్లీ పిలవలేదే అని మంచం మీద నుంచి తాడు కిందకు వెళ్లాడేసి కిందకు దిగి వచ్చి చూచింది. భర్త చనిపోయింది తెలియక ఆ తల్లి ఎక్కడున్నారా ఎక్కడున్నారని కాసేపు వెతికి చూచింది. భర్త చనిపోయాడని ఆ రక్తపు మరకలు చూచి గమనించింది. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని గుళ్ళుబడి ఏడుస్తూ అల్లంత దూరం వెళ్లి చూస్తే భర్త యొక్క కళేబరాన్ని గమనించి అగోరి విలపిస్తోంది. ఓ సామే కిందకు దిగు, దిగు సామే దిగు. ఓ సామే, నా పుంజు పోయింది సామే, మీకు ఉపకారం చేయబోతే మాకు అపకారం జరిగిపోయింది. మా అయ్య పెద్ద పులి నా పుంజు ప్రాణాలు తీసుకుంది సామే, నా భర్త చనిపోయాడు, నా భర్తే పోయాక నేను ఎవరి కోసం బతకాలి, నా పుంజు పోయాక నేను బతకలేను అని భర్త నడుము దగ్గర పిడిబాకును పైకి తీసుకుంది. ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ సాధు పుంగవుడు పరమేశ్వరునిగా ప్రత్యక్షమైనాడు. అమ్మా, ఆగు తల్లి, మీరు మహాపవిత్రుడు, మిమ్మల్ని పరీక్ష చేద్దామనే వచ్చాను. అంతకు మించి భక్తులు, అలాంటి అన్యోన్య దంపతులైన మీరు నా కారణంగా విడిపోయారు కనుక మళ్లీ జన్మలో నా కారణంగానే మీరిద్దరూ కూడా భార్యాభర్తలవుతారు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యుడైనాడు. ఆవిహ మాత్రం ఆత్మహత్య చేసుకుని భర్తపై వాలిపోయి ప్రాణాలు విడిచిపెట్టింది.
1: ఇందిరారమణ గోవింద.
0: ఇది వాళ్ల మధ్య ఉన్న పూర్వ చరిత్ర. ఆ ఆవిహుడే నలమహారాజుగా జన్మించాడు, ఆ ఆవిహే దమయంతిగా జన్మించింది. ఇద్దరు కూడా మహారాజు గారి పిల్లలుగా పుట్టారు. ఈ రాజహంస ఎవరో కాదండి, సాక్షాత్తు పరమేశ్వరుడు. వీరి ఇరువురిని కలపడానికై రాజహంస రూపములో వచ్చి వీరికి భ్రమలు కలిగించి హంస అదృశ్యమై వెళ్లిపోయింది. ఇది వీళ్ల యొక్క పూర్వ చరిత్ర. ఇక మన కథలోనికి వద్దాం. అలా దమయంతి నలునిపై మనసు కలిగి ఉండుట భీమరాజు తెలుసుకుని సంతోషించి నలుణ్ణి విదర్భకు రావించడానికై రమ్మనడానికై దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నామని అందరికీ అన్ని రాజ్యాల వారికి లేఖలు పంపించారు. ఆ స్వయంవరములో నచ్చిన వారికి పుష్పమాలను వేసి తన భర్తగా చేసుకుంటుంది అని రాజుగారు లేఖలో తెలియచేశాడేమో. రారాజులారా, యువరాజులారా, స్వయంవరానికి వేయించేయండి అని స్వయంవరం చాటింపు వేయించాడు భీమరాజు. ఈ దమయంతి స్వయంవరమునకు అనేక మంది రాజులు వస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న రాజులందరూ కూడా వచ్చేస్తున్నారు. మూలన ఉండి చిరిగిపోయిన పాత కోట్లు తీసి కుట్టుకుని ఉతికి ఇస్త్రీ చేసుకుని మరీ వేసుకుని వస్తున్నారు. అలా వస్తున్నటువంటి సమయంలో మహానుభావుడు బ్రహ్మ మానసు పుత్రుడు మనకు మిత్రుడు సుచరిత్రుడు పరమ పవిత్రుడైన నారద మహర్షి చాలా చక్కగా హరినామ సంకీర్తన చేసుకుంటూ భూలోకానికి యాత్ర ముగించుకుని దేవలోకానికి వస్తున్నాడండి. ఆ దేవలోకానికి ఎలా వస్తున్నాడయ్యా నారద మహర్షి, ఒక్కసారి ఆలకించండి. జయ జయ నా

నారద మహర్షి చక్కగా గానం చేసుకుంటూ దేవలోకంలోకి వచ్చాడు. ఇంద్రుడు చూచాడు నారదుని గాంచి, నారద రండి రండి రండి, ఉచితాసనాసీనుడు కండి అని గావించి, మునీంద్ర త్రిలోక సంచారులు విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి, అందుకేగా వచ్చాను అన్నాడు నారదుడు. ఏమిటో ఆ విశేషం? దేవనాయక, నీకు చెప్పవలసిన విషయం మాత్రం చాలా విశేషంగా ఉందయ్యా. ఒకటి. ఏమిటయ్యా? ఏమిటది? అదేమిటంటావా? భూలోకంలో విదర్భపురాధీశుడైన భీమరాజు కుమార్తె దమయంతి అనేటువంటి ఒక చిన్నది ఉన్నదయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి అందమయ్యా! అబ్బబ్బ, దాని అందము అందచందములు చెప్పాలంటే ఒక రోజు పడుతుంది, ఏమని చెప్పను. మహేంద్ర, ఆ అందాన్ని నీవు చూడవలసిందే గాని నేను వర్ణించి చెప్పనలవి కాదయ్యా. అయినా చెప్పక తప్పదు. నీకేదో కొద్దిగా అవగాహన రావడానికి మాత్రం చెబుతాను. నేను చెబుతూ ఉంటాను, నువ్వు అంటూ ఉండు, నువ్వు వింటే నీకు అర్థమైపోతుంది అంటూ ఇలా ప్రారంభం చేశాడు. నాకన్నా

ఓ నాకనాయక, ఆమె పేరు దమయంతి. పూవంతి, చేమంతి, గుణముల దొంతి. ఆ దమయంతి కన్నులున్నాయి చూశావు, మగచేప నేత్రములయ్యా. చేపలలో గండుమేను చేప కన్నులు ఎలా ఉంటాయో అలా ఉంటాయట దమయంతి యొక్క నేత్రములు. గాత్రము బంగారపు ఛాయ, తగినంత క్షాత్రము. చెప్పాను సూత్రము, ఇకపై నీ ఇష్టము. పైగా నిషిధాపురాధీశుడైన ఆ నలమహారాజును గాఢంగా ప్రేమించి ఉన్నదని కూడా విన్నానయ్యో. నీవు కాస్త

మంచి వార్త వినిపించారు. అంత అందమైన అమ్మాయిని నలుడు ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను అని వెంటనే అగ్నిదేవుని, వరుణదేవుని, యముణ్ణి వెంటబెట్టుకుని వారి వారి వాహనాలపై ఎక్కి సంకల్ప మాత్రంలో దమయంతి స్వయంవరానికి వస్తున్న నలమహారాజుకు ఎదురుగా ఈ నలుగురు ప్రత్యక్షమైన నలుడు వచ్చే వచ్చేవాడల్లా ఆశ్చర్యచకితుడైపోయాడు. చటుక్కున అశ్వాన్ని ఆపాడు, క్రిందకు దిగాడు. వారి రూపములను గ్రహించిన వారై కరములు ముకుళించి వినమ్రుడై, ఓ పవిత్రాత్ములారా, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదముల వద్ద ఉన్నాడు నలుడు. ఇంతలో, నలరాజా, మేమెవరమో గ్రహించావనుకుంటాను. గ్రహించాను స్వాములు. ఇంద్రాది దేవతలమని నీకెలా తెలుసు అనగా నలుడు అంటాడు, అయ్యా, తమరు దేవతలని తెలుసుకోలేనంత అజ్ఞానిని మాత్రం కాను. పైగా మీ పాదములకు నమస్కరించున్నప్పుడు మీరు ఇంద్రుడని, వీరు అగ్ని అని, వారు వరుణదేవుడని, వారు యమధర్మరాజని నాకు స్పష్టమైంది అన్నాడు నలుడు. సభాష్, ఇంకా నీకు మేమేమీ చెప్పవసరం లేదు, నీకంతా అర్థమైపోయింది కదా. అయితే మేమెందుకు వచ్చామో కూడా చెబుతాం విను. ముఖ్యంగా నీతో పనుండే వచ్చాం, అదేమిటంటావా? ఆ పని కూడా చెబుతాం విను. దమయంతిని నువ్వెలాగైతే వరిస్తున్నావో మేము కూడా అలాగే వరించాం. హా, అవునయ్యా,

ఓ నలమహారాజా, విదర్భపురాధినేత కుమార్తె దమయంతి అందాల రాశి అని, ఆమె నిన్నే తప్ప అన్యులెవరిని అపేక్షించదని విన్నాము కూడా. మేము ఆ అందాల భామను మేము కూడా వరించి వచ్చాం. అది ఎలా అంటే, నీ ద్వారా ఆమెకు ఈ విషయం నువ్వు తెలియచేయాలి. నేనా? ఈ పని నీ పనిగా భావించవయ్యా. వెంటనే విదర్భకు వెళ్ళి మా విషయం ఆమెతో కూడా చెప్పు. మా నలుగురిలో ఎవరినో ఒకరిని ప్రణయమాడమని నువ్వే చెప్పాలి. ఇది న్యాయమా? మీరు దేవతలు, నేను మామూలు మానవుణ్ణి. నేను వరించి వెళుతున్న అమ్మాయి కోసం మీరు వస్తున్నారు. నేను వెళ్ళడానికి నేనడా వెళ్ళగలను? మీరైతే వెళ్ళగలరు. అదేమిటి? అవునయ్యా, నేను మానవ మాత్రుణ్ణి. ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడే అవకాశం నాకెక్కడుంది? ఓ, అదే నీ అనుమానం. మేము ఆ ఉపాయం చేస్తాంలే. అదృశ్యకరణి అనేటువంటి ఓ మంత్రాన్ని నీకు చెబుతాం. ఆ మంత్రాన్ని గనక స్మరించావంటే నీవు ఎవ్వరికీ కనపడవు, నీకు అందరూ కనపడతారు. సాటి మహీశ్వరులో మాన్యుడవని, మా పని తప్పక చేయగలవని ఎక్కడో స్వర్గము నుండి నీ దగ్గరికి ఎందుకు వచ్చామనుకుంటున్నావు? మేము సామాన్యులం అనుకున్నావా? కాదు, మేము కోరితే సూర్య చంద్రాదులు కూడా మా ఆజ్ఞకై ఎదురు చూస్తూ ఉంటారు. సరే, ఈ పని నీ వల్ల కాదన్నావు కదగా, మేము వెళ్ళిపోతున్నాం. ఆగండి స్వామి, నేను వెళ్ళడానికి అవకాశం ఇమ్మంటున్నాను. ఓహో, అదృశ్యకరణి అనేటువంటి మంత్రం నీకు చెబుతున్నావు. ఆ మంత్రాన్ని స్మరించు. నీవు ఎవ్వరికీ కనిపించవు, నీకు అందరూ కనపడతారు అని ఎప్పుడైతే చెప్పారో అలాగే ఆ మంత్రాన్ని తీసుకున్నాడు. నేనా పురుషుడను, ఆవిడకు పరిచయం లేదు. ఏకాంత మందిరానికి వెళ్ళడానికి అవకాశం కోసం అలా అడిగాను. అర్థమైంది లేవయ్యా, ఇక బయలుదేరు అని ఎప్పుడైతే అన్నారో ఆ అదృశ్యకరణైన మంత్రాన్ని స్మరించుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. అదృశ్య రూపంలోనే ఉన్నాడు. ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలంటే అక్కడ అవుతావని చెప్పారు వాళ్ళు. ఆ రాణిగారి వాసం దగ్గరకు వెళ్లేటప్పటికీ

దమయంతి తన చెలికెత్తెలతో ఆడుకుంటూ బంగారు స్తంభాలు ఉన్న ఆ మందిరంలో ఆడుకుంటూ ఉండడం చూచాడు. దాగుడు మూతలాట. అదృశ్యకరణి మంత్రాన్ని స్మరించడం మానేశాడు. మామూలుగా నిలబడిపోయాడు. ఆ అమ్మాయి అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. చెలికత్తెలు చూచారు. అయ్యో అయ్యో అయ్యో అయ్యో, అమ్మా అమ్మా, పరపురుషుడు పరపురుషుడు అనగాని ఆవిడ వెళ్ళిపోయి ఓ స్తంభం చాటును దాక్కుంది. ఎంతగానో ఆయన్ని ఒక కన్ను ఒంటి కన్నుతోనే ఆ స్తంభం చాటు నుంచి గమనించింది. ఈతన్ని చూస్తుంటే రాజహంస చెప్పినటువంటి పోలికలు ఇతనిలో కనిపిస్తున్నాయి అని ఆతన్ని చూస్తోంది ఆవిడ. ఈయన మాత్రం ఆ దమయంతిని వర్ణిస్తున్నాడు. ఆహాహా, ఏమి అందము! ఈ అమ్మాయిని ఎలా తయారు చేశాడో కాని, శభాష్, చాలా అందంగా ఉంది అని ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ అలాగే నిలబడిపోయాడండి నలుడు. ఎలా వర్ణిస్తున్నాడో వినండి ఇక్కడ.

దమయంతి యొక్క అందచందములు ఒక్కొక్కటి కనురెప్పలు వాల్చక ఆశ్చర్యంగా చూస్తూ, ఔరా, ఏమి ఈమె అందము! నా డెండము సైతము ఆకర్షించుతున్నయదే! అప్సరసల సైతము ఈమె అందము ముందు పనికిరారు సరికదా! దీనిని చూచిన వాడు ఎవడు పెళ్లికై తత్తరపడకుండా ఉంటాడు! నిజముగా ఈమె నా భార్య అయిన ఎడల నా జన్మమునకు ఇంకేం కావాలి అనుకుంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగానే దేవతలు కూడా, మనం అనవసరంగా ఆయనకు మంత్రం ఇచ్చి పంపించాం, ఇదొక అవకాశంగా చూసుకుని మన మాట చెబుతాడా తన మాట చెప్పుకుంటాడా అని దేవతలు కూడా వల్లుల రూపంలో గోడపై ఉండి ఈ నలుడు ఏం చెబుతాడో వింటున్నారు. వాళ్ళు కూడా ఏమండి, సిఐడి వర్క్ అంటే అదేనేమో. రాజు ఎలాగైతే ఏమండి, నలరాజు నాక గమనించాడు, అంతఃపుర కాంతలు చెంతకు పురుషులన్నడూ రారు కదా, ఇతడు ఎవరు, ఇక్కడికెందుకు వచ్చాడు అని అందరూ కలిసి ఒక్క పెట్టున నలరాజుపై కోపంతో ఇలా అంటున్నారు. ఏమయ్యా, ఎవరు నువ్వు? ఆడవాళ్లున్న ప్రదేశానికి ఎలా వచ్చావు నువ్వు? అసలు నిన్నెవరు పంపించారు? ఎంత ధైర్యం నీకు అని అందరూ భూపతిపై బాకుల్లాంటి మాటలు విసురుచుండగా, అంత దమయంతి ఒక స్తంభము చాటున దాగి కొంచెము ఆగి బంగారు మేలి ముసుగు నిండుగా వేసుకుని, చెలుడారా ఆగండి, అతడు ఎవరో కాదు, ఆ రోజున రాజహంస చెప్పినటువంటి నలుడు వీరే అని ఎప్పుడైతే ఆ అమ్మాయి అంటోందో, దమయంతి అంటుంది, కా అయ్యా, అసలు ముందు మీరెవరో చెప్పండి, ఇదంతా వద్దు, మీరెవరో మాకు అర్థమైంది, మాకు అర్థం కాలేదు.

అమ్మాయి దమయంతి, దేవతలే నిన్ను కోరి వచ్చినప్పుడు ఆ దేవతలు నలుగురిలో ఒక్కరిని గనక నువ్వు కళ్యాణం చేసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది అని ఎప్పుడైతే చెప్పారో, మీరెవరండి అసలు? నా పైన మీకు ఏమి హక్కు ఉందని మీరు మాట్లాడుతున్నారు. మీరిక్కడికి రావడమే తప్పు. ఈ సౌధములోనికి వచ్చారు కదా అని ఊరుకున్నాను. ఏయ్ శ్యామల, నలుడు నలుడు అంటే ఎంతో నల్లగా ఉంటాడనుకున్నాం, చాలా అందంగా ఉన్నాడే. బంగారపు ఛాయతో మనస్సును సైతము, మన రాణిని సైతము కంగారు పెడుతున్నాడు కదే అని అనుకుంటూ చెలికత్తెలందరూ కూడా రాజుగారు చూస్తూనే ఉన్నాడు. ఇంతలో నలమహారాజు, చెలి దమయంతి, నేను ఈ సౌధములోనికి ఎలా వచ్చానో చెప్పాను, కంగారు పడకండి. నిజంగా నేనైతే రావాలనుకోలేదు, దేవతలు నన్ను పంపారు. ఇది విషయం. ఆ నలుగురిలో ఒకరిని కళ్యాణం చేసుకో. మీరు నాకు చెప్పవలసిన పని లేదు, మీరు వెళ్ళిరండి. చెప్పిన దానికి చాలా ఆనందపడుతున్నాను. నా పైన మీరు చెప్పడానికి మీకు నా పైన అధికారం లేదు, వెళ్ళిరండి అని చెప్పగానే మారు మాట్లాడకుండా తన ప్రయత్నం విఫలమైనందుకు వెనుతిరిగి వస్తున్నాడు నలమహారాజు. రాజహంస మాటలను ఎంతగానో మనసును కలవరపెట్టినా ఆ అమ్మాయి అందాన్ని చూడగలిగానన్న తృప్తి మనసుకు ఆనందాన్ని కలిగించింది. ఆ నలమహారాజుకి ఏం మాట్లాడలేదండి, త్రిమూర్తులే నన్ను కోరి వచ్చినా కూడా నేను మనస్సులో కోరుకున్నవాణ్ణే వివాహమాడతాను, మీరు నాకు చెప్పవలసిన పని లేదన్న మాట మనస్సుకు బాధ కలిగింది. ఒకవైపున ఆనందంగా ఉన్నా మారు మాట్లాడకుండా వచ్చేశాడు. ఆ దేవతలు ఉన్న చోటికి వచ్చి వాళ్లతో చెబుతున్నాడు, అయ్యా నా ప్రయత్నం నేను చేశాను, ఆ అమ్మాయి నలుణ్ణి వరించిందట, నలుణ్ణి తప్ప ఇంకెవరినీ చేసుకోదట అని చెప్పగానే, నువ్వు నీ విషయం చెప్పుకుంటావో మా విషయం చెబుతావో అని మేము వచ్చాము విన్నాం, నీ తప్పేం లేదు, ఇక నువ్వు వెళ్ళిరా అని ఎప్పుడైతే అన్నారో, దేవతల వద్ద సెలవు తీసుకుని వెనుతిరిగి సరాసరి వచ్చి స్వయంవరంలో ఆసీనుడైనాడు నలమహారాజు. ఇక్కడ కథ ఇలా ఉండగా వెంటనే నలమహారాజు ఎన్నో విధములు చెప్పి ప్రయత్నం విఫలమైనందుకు బాధ కలిగిన మారు మాట్లాడకుండా దేవతల వద్ద సెలవు తీసుకుని వచ్చి సభలో కూర్చున్నాడు. ఈ దేవతలు కూడా బయలుదేరారు. ఏమయ్యా ఏం చెయ్యాలి, నలమహారాజు గారితో చేసిన ప్రయత్నం విఫలమైపోయింది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఎలాగైతేనే ఇక్కడ స్వయంవరం ప్రారంభమైంది. 54 రాజ్యాల నుంచి రాజులందరూ కూడా వచ్చారు. అంగ వంగ కళింగ కర్ణాట కాశ్మీర కొళింద యవ్వన విదర్భ టంకణ కొంకణ మగధ మాళవ్య నేపాల కేరళ ద్రవిడ ఆంధ్ర మొదలగు దేశాల వారు బయలుదేరి వచ్చేశారు దమయంతిని పెళ్లి చేసుకోవాలని. మరికొంతమంది చాలా అడ్వాన్స్ గా ముందే వచ్చి కూర్చుని ఆశీనుడై ఉన్నారు. యవ్వనవంతులైన రాకుమారులు అందరూ కూడా బారులు తీరి సభలో ఉన్నారు. అలా వచ్చిన వారిని భీమరాజు గారు చక్కగా మర్యాదలు చేస్తున్నారు. అప్పుడే మన కథానాయకుడైన నిషిధాపురాధీశుడైన నలచక్రవర్తిని చూచారు సభలో ఉన్నవారు. ఎవరబ్బా ఈయన ఇంత అందంగా ఉన్నాడు అనుకుంటున్నారు వచ్చిన రాజులే. సభంతా నిండుగా ఉంది. ఇక మన దమయంతి చక్కగా ముస్తాబై చేతిలో పూలమాల ధరించి బంగారు మేలిముసుగు శిరస్సు మీద నుంచి ధరించి

చక్కటి ఆభరణములు, అందానికి తగిన ఆభరణములు ధరించి చూచువారికి మిరుమిట్లు గొలిపేలా తయారై అమ్మవారి విగ్రహం ముందు చక్కగా ప్రార్థన చేస్తోంది ఆవిడ. చెలికత్తెలు కూడా చూస్తున్నారు, అమ్మా జగన్మాత, రాజరాజేశ్వరి, చండీ దుర్గా భవ.

అమ్మవారిని మనసా వాచా కర్మణ ప్రార్థన చేసి సభలోనికి వచ్చిందండి దమయంతి. ప్రక్కనే సుదేవుడనేటువంటి పురోహితుడు ఎవరు, ఏ రాజో, ఆ రాజుగారి పేరేమిటో చక్కగా చెబుతున్నారు దమయంతికి. అమ్మా, ఈయన పేరు వసుదేవుడు అని చెబుతున్నారు. అమ్మా, వీరే బంగాళ భూపాలుడు అనగానే దమయంతి అంటోంది, చెలి, బంగాళ భూపాలుని ముఖం గంగాళములాగా ఉందేమిటే, ఆయన వద్దు ముందుకు పద. అమ్మా, వీరే అంగదేశపురాధీశుడు. చెలి, అంగదేశ ప్రభువు మరీ వంగిపోయాడు. అమ్మా, వీరే మత్స్యాధీశ్వరుడు. చెలి, ఈయన మరీ చచ్చుబడిపోయి ఉన్నాడు. అమ్మా, వీరు మాళవ మహీపాలుడు. ఓహో, మాళవ మహీపాలుడు కోటు మరీ ఖాళీగా ఉన్నది ఏమిటో. వీరు కాశ్మీర పురాధీశులు, అందుకే ముఖమంతా వాసిపోయింది. వీరు టెంకర దేశపురాధుడు, ఈయన మరీ లంఘనాలు చేసినట్టున్నాడు. ఈయన గుర్జుర మహారాజు. ఈయన వచ్చిన దగ్గర నుంచి గుర్రు గుర్రుమని నిద్రపోవడమే కానీ ఇంకేమీ లేదు. ఈయన టెంకర దేశపు మహారాజు గారు. ఈయన మెడ మరీ వంకరగా ఉంది. అమ్మా, వీరే నిషిధాపురాధీశుడు అనగానే గబుక్కున పరుగున ముందుకొచ్చింది. పూలమాల వేద్దామని చేతులు ముందుకు చాపితే ఇంకో నలుగురు నలమహారాజులున్నారు ప్రక్కన. ఇదేమిటి, నేను ఒక నలమహారాజునే కదా వరించాను, మరి ఐదుగురు నలమహారాజులున్నారు ఇక్కడ, ఏం చెయ్యాలి, ఏమిటి విపరీతం, ఎందుకు ఇలా ఐదుగురున్నారు అని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించింది. అమ్మవారిని ప్రార్థన చేసింది, అమ్మా జగన్మాత, ఈ నలుగురు ఎవరో వారి స్వస్వరూపాలు నాకు కనిపించేలా చెయ్యమ్మా అంటూ

నన్ను మీ పుత్రికగా భావించి మీ మీ స్వస్వరూపమును దాల్చి నా మనోహరుడుకు నలుడుకు నాకు పరిణయం చేసి మమ్మల్ని దీవించండి అయ్యా. మీ మేలు ఎప్పటికీ మరచిపోలేను. మీరు మహానుభావులు, మనసు కలిగిన మహీపతులు, దేవతలు అని ఎప్పుడైతే అన్నదో వెంటనే ఇంద్రుడు అంటున్నాడు, ఏమయ్యా వరసలు మారిపోయిన ఈ వాహనాలు మళ్లించండి అయ్యా. వరసలే నా తండ్రి.

ఉంది ఆవిడ, అందరం తండ్రులం అయిపోయాం, వాళ్ళ వాళ్ళ రూపాలు బయటపడిపోండి అని వారి వారి స్వస్వరూపాలు ధరించి నలునకు దమయంతికి ఇరువురికి కూడా ఎంతో చక్కగా దేవతలు దగ్గరుండి వివాహం చేసి వారిని శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యవేంద్రియై ప్రతిష్ఠతి అని ఆశీర్వదించారు. ఆ భార్యాభర్తలిద్దరు కూడా నలుడు దమయంతి దేవతలకు నమస్కరించి వారు ఎంతో అదృష్టవంతులు పునీతులైనారు.

0: రఘునాథ్మనే చక్రవర్తి తను జాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం.
1: మీరింతవరకు దమయంతి స్వయంవరం హరికథ విన్నారు. కథకు రాలు శ్రీమతి టి లక్ష్మీరాధ్యం.
2: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
3: ఈనాటి రంగస్థల కార్యక్రమంలో మహారథి కర్ణ నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు. హార్మోనియం శ్రీ పివి కృష్ణ.
4: బావా, నీకు నా ఎందుగల భక్తి కడుంగడు సంతసించి తిని బావా.

మీరింతవరకు మహారథి కర్ణ నాటకము నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకము నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు.

12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేసుకుని ఎట్టకేలకు ఆ మహానుభావును దర్శనార్థమై విచ్చేయచుంటిని. ఆ మహానుభావుడు సంధియే చేయును, రంధియే చేయును.

దేవా లీలా మానుష విగ్రహ, నేను చిరకాలం నుండి మనం ఏది అభిలషించి తిను అయ్యదే నీవు నాకు ప్రసాదించి పూర్ణముగా అనుగ్రహింపబడితే బావా. ఇంకా పాండవులదే విజయము.

0: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు. హార్మోనియం శ్రీ పివి కృష్ణ.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ప్రిస్కిల్లా ప్రియజ్యోతి గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

సంగీత కార్యక్రమంలో శ్రీమతి ధూళిపాళ వాసవి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాభవాని వయోలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం. కార్యక్రమంలో ముందుగా పరమేశ్వర జగదీశ్వర నాటరాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన వింటారు.

తర్వాత బృహదంబికాయై వసంతరాగం మిశ్రచాపతాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు ఈసే పాహిమాం కళ్యాణి రాగం రూపకతాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన వింటారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ధూళిపాళ వాసవి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.

హలో సార్, నలభై రెండు సెకండ్లు, నలభై మూడు, నలభై నాలుగు, నలభై ఐదు. దిస్ ఈస్ పేరు మైక్ టెస్ట్ సార్. సమయము 5 గంటల 25 నిమిషాల 51 సెకండ్లు, 52, 53.